0: ఇంత కన్నను వేరెత్తి ఎరుగపరదు. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతుకపోవుదు వెచటికే వెర్రి మనస.
1: Oh, foolish mind, you are set on the search to seek the fortune of the Lord's vision. Where would you thus look for, oh foolish mind? Look within you. It's very much within you to seek the vision of the Lord. What else can I possibly communicate to you all? What else can I communicate to you?
0: Divyatma Sarupular.
1: Embodiment of the divine atma.
0: Lokamulo sangeeta gnanam, sahitya gnanam, chitra gnanam, shilpi gnanam, vishaya gnanam, rajitya gnanam, aneka gnanamulaga manam vintunnam.
1: In this world one talks of knowledge pertaining to the field of music, to the field of literature, to the arts and the fine arts, culture, secular knowledge, and knowledge pertaining to the political arena.
0: ఈ విధమైనటువంటి విద్యలు కాని జ్ఞానము కాని భౌతిక విద్యల యొక్క విభాగములే కాని అన్యములు కావు.
1: What goes under the name education with regard to each of these ramifications certainly cannot be called the fullest knowledge or jnana. They are merely pertaining to one's physical existence.
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము, తన నొసట వ్రాత తప్పింపనెవరి తరము.
1: What's the use of acquiring skills of varying denominations? Can you possibly erase the writing on your forehead?
0: ఈ భౌతిక విద్యలన్నీ కూడాను భక్తిని చేకూర్చునే కాని ముక్తిని నందించవు.
1: All these worldly skills could possibly give you some sustenance pertaining to the body, but never can endow you with liberation.
0: ఇలాంటి విద్యలు ఎన్ని నేర్చినప్పటికీ ఇవన్నీ కూడాను ముక్తయే నటు ముక్తయే, ఇది ముక్తికి మాత్రం ఏమాత్రం కూడాను ప్రయోజనము కావు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ సచ్ డిస్క్రిప్షన్ కుడ్ బి అక్వైర్డ్ బట్ దే వుడ్ నెవర్ లీడ్ యు ఎనీవేర్ నియర్ ద పాత్ ఆఫ్ లిబరేషన్.
0: భౌతిక శక్తులను మనం సంపాదించినప్పటికీ ఇవి కేవలము ఆత్మశాంతిని కాని ఆత్మానందమును కాని చేకూర్చలేదు.
1: These no doubt would give you some comfort pertaining to the physical existence, but never can what say to you atmananda or atma shanti.
0: ee atmanandamunaku ee bhautika vidyalu adhika virodham raavistundi.
1: If anything, these worldly skills tend to injure the peace of the atma or the ananda thereof.
0: ee bhautikala vidya yokka వేగము వాయువు అతి వేగముగా వీచుకొలది, మానసిక చాంచల్యము కూడాను అంత అధికముగా చెలిస్తూ ఉంటుంది.
1: The wind that blows in full measure tends to generate a lot of disturbance. So also the speed with which you acquire these worldly skills tends to bring in a state of unsettling effect in your mind.
0: భౌతిక శక్తుల యొక్క వేగము వాయువు ఎన్ని విధములుగా అధికముగా వీచును, ఆత్మజ్యోతి అనేటువంటిది అంత స్థిరము లేక రెపరెపలాడుతుంటుంది.
1: Now this material entity called the wind, even as it blows, you can see the disturbance around. What then can you possibly think about this flame of atma, which tends to flicker helplessly in the onslaught of this acquisition?
0: ఈ భౌతిక స్త్రీ శాంతి స్త్రీని అందించలేదు.
1: What you call wealth pertaining to your physical existence can never possibly give you the wealth of
0: shanti. Stri kevalam atma gnanam chetane labhistundi.
1: Your peace of atma, the wealth of peace, could be acquired only through atma gnana.
0: Bhautika vidyalu avasarame kani danini mana yokka jeevita lakshyamuga manam bhavinchaladu.
1: Certainly the worldly skills are necessary, but they should not be taken to be the be all and end all of everything.
0: Jeevita paramavati ఆత్మలక్ష్యమే కాని భౌతిక విద్యల యొక్క లక్ష్యము కాదు.
1: To reach one's destination, that's the goal set before the atma It is not something to do with your physical body.
0: అనేక శక్తి సంపన్నులై విద్యా సంపన్నులై భోగమును అందించుకుంటూ అనుభవించుకుంటూ జీవించినటువంటి రారాజులు కూడాను కట్టగడపటకు ఆత్మశాంతి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం చేస్తూ వచ్చారు.
1: We have had emperors and mighty kings of the past who were endowed with a lot of wealth, with physical prowess and any number of achievements to their credit. But where are they now? They are all gone.
0: యదృశ్యం తన్నశ్యతి అని కనిపించేటువంటిదంతయి కూడాను ఒకనొక సమయంలో మనకు మరుగైపోతుంది.
1: What you see now tends to disappear the next moment.
0: ఈ క్షణభంగురమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ భోగ విద్యలకై ఈ భోగ భాగ్యములకై శాశ్వతమైన పవిత్రమైన సత్యమైన నిత్యమైనటువంటి మానవత్వాన్ని మనము కేవలము నిరుపయోగపరుచుకుంటున్నాం.
1: These material comforts, these material acquisitions are but fleeting and ephemeral. In the wake of this, we tend to lose sight of that which is lasting and which is permanent, which is verily our own nature.
0: చేతలకు కర్తవు కాని వ్రాతలకు కర్తవు కాదు నీవు.
1: You certainly are responsible for what you do, not for what is written.
0: వ్రాతల యొక్క కర్త అజుడు.
1: One who is responsible for the writing is called aja.
0: కనుక నీ యొక్క తత్వమును నీ హత్తమునందుంచుకున్నట్టుగా నీవు భావించరాదు.
1: So you should never feel that your nature is indicated in the palm of your hand.
0: సర్వమునకు కర్త భోక్త భర్త కూడాను భగవంతుడే.
1: One who is above all this, who is the presiding deity, is the Lord himself.
0: కానీ మానవుడు కర్మతత్వాన్ని విశ్వసించలేక కేవలం జన్మరహస్యాన్ని గుర్తించుకునలేక ధర్మ మార్గమును వెతుకలేక బ్రహ్మమునకు అతి దూరమైపోతున్నాడు.
1: But because man, because of his lack of knowledge pertaining to the path of karma, not in a position to understand the secret of one's existence, straying far removed from the path of dharma, he is increasingly getting removed from God.
0: Karma acharanaku kayamu pradhanamainatuvanti sutramu.
1: In order that one may undertake karma, then the body is certainly necessary as a first requirement.
0: Kayame lekundina karmale acharinchataku veelu kaadu.
1: Without the body in the first place, you cannot undertake karma.
0: ఈ కర్మల ద్వారా ధర్మ రహస్యాన్ని గుర్తించుటకు వీలవుతుంది.
1: And it is through the medium of karma that you can understand the essence of dharma.
0: దేహమును ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కర్మమును ఆచరించక తప్పదు.
1: Whosoever has this body for himself necessarily has to undertake karma.
0: కేవలం కర్మను ఆచరించినంత మాత్రమున మనము సార్థకమవుదామని విశ్వసించరాదు.
1: Merely undertaking what is one's karma does not mean that you are sanctifying yourself.
0: పశుపక్షి మృగాదులు కూడాను కర్మలు ఆచరించుచున్నవి, కానీ సార్థకమయ్యేటువంటి కర్మలు ఆచరించటము ఒక మానవత్వమునకే దక్కినది.
1: The animals and the beasts are also doing what is required of them. That cannot be called karma. Do them the way they have to be done.
0: ఈ కర్మకాండయందు ఈ ఉపనయము ఇంకా యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడాను ప్రధానమైనటువంటి జన్మ సార్థతకు తగిన మార్గములను నిరూపిస్తూ వచ్చినవి.
1: Laid down in the path of karma for the fulfillment of one's own life and existence, these paths, these programs like upanayana, performing yagnas and the like have been prescribed.
0: ఏ విధముగా కర్మకు జన్మ, జన్మమునకు ధర్మం, ధర్మమునకు బ్రహ్మము ఈ అన్యోన్య అనురాగముతో కూడినటువంటి ఈ ఆశ్రయములు ఏ విధంగా ఉన్నవో అదే విధముగానే తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి కూడాను ఈ యొక్క దీనికి అనుసరిస్తూ వస్తున్నవి.
1: We have a close link amongst these four entities, karma, janma, dharma and brahma. So also there is to be found a likeness amongst or a link between mother, father, guru and god.
0: తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నాలుగు కూడాను జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క గోడలు కూడాను.
1: Mother, father, guru and god, these are like the primary requirements of a house, the four walls.
0: తల్లి తండ్రిని చూపుతుంది.
1: Mother, the mother tends to show the father to the child.
0: తల్లియే చూపకుండినా తండ్రి ఎవరో బిడ్డకు తెలియదు.
1: If the mother were not to be doing so, the child would not be able to know who the father is.
0: కనుకా తన తండ్రి యొక్క తత్వమును గుర్తింప చేసేటువంటిది తల్లి కనుక ఈ తల్లి ప్రథమ స్థానమును చేరింది.
1: So when we look at this, it is a mother which shows the father to the child. So the mother ranks ahead.
0: పరమేశ్వరుడి ఇట్లు తరుణియై పురుషుడై ధరణీకరించుచుండగా నిజముగా చూడ తరుణి జన్మమే ఘనముగా గర్భాధారణ భరియింపవలేనుక నవమాసంబులు మోసి కని పెంచి ఘనబుద్ధులను నేర్పే తల్లి తక్కువ యౌనా కనుకని తల్లిదండ్రులంచును వెనుక నుంచి తండ్రి పేరును అన్నారు.
1: It is the mother which takes up all the labor, all the pains, so as to give you a shape and form in this world. What else can possibly rank above one's mother? It has been stated.
0: కనుక తల్లి అనేటువంటిది తన రక్తమును తన ఆహారమును తన ప్రాణమును కూడాను అర్పితము గావించేటువంటిది కనుక మొట్టమొదట వేదమునందు మాతృదేవో భవ అని ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ద మదర్ హూ గివ్స్ హర్ బ్లడ్, హూ గివ్స్ హర్ లైఫ్ అండ్ ద వెరీ సస్టెనెన్స్ పవర్ టు ద చైల్డ్. సో ఇట్ ఈస్ దట్ ఇన్ ద వేదర్స్ ద మదర్ హస్ బీన్ ఆనర్డ్ బై గివింగ్ హర్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రైమసీ.
0: కనుక తల్లి చెప్పిన మాట తనయుడు జవదాటకుండా దానిని అనుసరిస్తూ వస్తాడు.
1: That's why the child obeys the dictates of the mother and does not disobey her.
0: Kanukane talli motta modata tandrini chooputundi.
1: So we come to the point that the mother is the one who shows the father to the child.
0: Tandri kumaruni yokka abhirudhini aashinchi taanu uttamamainatundi guruvunu chooputadu tandri.
1: What does the father do? Keeping in view the progress and the prosperity of the child, would try and get for this child a good guru.
0: Kanukane తండ్రి అనేటువంటి వాడు జ్ఞానమునకు మార్గదర్శకుడని కూడాను జ్ఞానమ దేవతకు కైవల్యమని ఈ మార్గదర్శకుడైనటువంటి తండ్రి కూడాను దైవంతో సమానమని పితృదేవో భవ అని చెప్తూ వచ్చింది వేదం.
1: సో వి ఫైండ్ దట్ ద ఫాదర్ ఆల్సో కీపింగ్ ఇన్ వ్యూ ది సన్స్ ఆఫ్ ద చైల్డ్స్ ప్రోగ్రెస్ షోస్ ది గురు హూ ఇన్ టర్న్ వుడ్ షో ద పాత్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సో ద ఫాదర్ ఆల్సో ఇస్ రివ్యర్డ్ ఇన్ ద వేదర్స్. ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ ద పాత్, ద ఛాన్స్ టు అక్వైర్ జ్ఞాన leading on to liberation.
0: Inka tandri guruvunu choopinappudu guruvu daivanni choopali.
1: Now when the father identifies the guru for you, the guru in turn should identify God for you.
0: Kumbhini idavu cheppedi gurudu gurudu annadu Prahlad. Nijamuga daivatattvanni bodhinchetunte guruvu guruvu jeevita lakshyanni nirupinchetunte vaadu guruvu manavuni yokka kartavyanni bodhinchetunte vaadu guruvu జన్మకు సార్థకమైనటువంటి స్థానమును స్థానమునకు దారిని చూపేటువంటి వాడు గురువు.
1: ప్రహ్లాద సెడ్, హీ హూ షోస్ ద వే టు గాడ్ ఈజ్ ఇన్ డీడ్ గురు. హీ హూ షోస్ ద గోల్ ఇన్ వన్స్ లైఫ్ ఈజ్ వెరీలీ ద గురు. హీ హూ షోస్ అస్ ద డ్యూటీ టు బి అండర్టేకెన్ ఈజ్ సర్టన్లీ ద గురు. అండ్ హీ హూ టెల్స్ అస్ ద పాత్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ ఇన్ డీడ్ ద గురు.
0: అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అనేటువంటి ప్రకాశమునకు చేర్చేటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ వన్ హూ లీడ్స్ యూ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ డార్క్నెస్ ఇగ్నోరెన్స్ టు ద ఏరియా ఆఫ్ జ్ఞాన పాత్ ఆఫ్ ఇల్యూమినేషన్.
0: రూపము నిత్యము కాదనియు భావము సత్యమనియు దివ్యత్వం అనే యొక్క ప్రకాశమనియు నిరూపించేటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ వన్ హూ టెల్స్ యూ దట్ ద ఫామ్ యాజ్ సచ్ ఈజ్ ఎ చేంజింగ్ ఎంటిటీ. ఇట్ ఈస్ ద భావ ఆఫ్ ద నేచర్ విచ్ ఈస్ ద పర్మనెంట్ అండ్ లాస్టింగ్ వన్.
0: ఈ గురువు దైవాన్ని నిరూపించి దైవ సన్నిధిని చేరుస్తాడు.
1: ఇట్ ఈస్ ద గురు అగైన్ హూ షోస్ యూ వాట్ గాడ్ ఈస్ అండ్ టేక్స్ యూ నియర్ టు హిమ్.
0: ఇదే జీవిత లక్ష్యము.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఇన్ వన్స్ లైఫ్.
0: ఇట్టి జీవిత లక్ష్యమును మనం మరచి కేవలము భౌతిక విద్యలయందు భౌతిక జ్ఞానమునందు మన కాలమును వ్యర్థము గావిస్తున్నాము.
1: లూజింగ్ సైట్ ఆఫ్ దిస్ గోల్ ఇన్ లైఫ్ వీ టెండ్ టు లూజ్ అవర్ టైమ్ ఇన్ పర్సూయింగ్ things which are fleeting and ephemeral.
0: Karma siddhantam nandu enni vidhamulainatundi anubhutulo manaku kantiki kanipinchutunnavi.
1: In the doctrine of karma we do come across experiences of varying descriptions.
0: Kani karma siddhantamunu nammanatundi varu ee naadu mitimiri pothunnaru.
1: But then those who really do not believe in this doctrine of karma, their number is steadily increasing day by day.
0: Nijamuga karma siddhantamne nammakundina manavulandaru okate oke jaati ఒకే జన్మము అనేటువంటిదిగా విశ్వసించిన వారైనప్పుడు ఈ మానవత్వంలో ఇన్ని భేదములు ఎందుకు ఉండాలి?
1: Now you do not believe in the doctrine of karma, but then you talk about individuals, you talk about one being the same as the other and indulge in such talk.
0: ఒకడు కోటీశ్వరుడు, మరొకడు కూటి పేద.
1: One is an extremely wealthy person, the other a poor one.
0: ఒకడు అనారోగ్య, రెండవడు పుష్టివంతుడు.
1: One is full of diseases. The other is a picture of health.
0: ఒకరికి చిరునవ్వులు చిందురు దొక్కుతుంటాయి ఎల్లవేళలేందు. మరొకరు కంటి నీరు కారుస్తుంటాడు నిరంతరము.
1: For one, smile keeps dancing continuously on his.
0: ఒకే జాతి ఒకే జన్మము అనేటువంటిదిగా విశ్వసించిన వారైనప్పుడు ఈ మానవత్వంలో ఇన్ని భేదములు ఎందుకు ఉండాలి?
1: Now you do not believe in the doctrine of karma, but then you talk about

0: చూస్తుంటాయి ఎల్ల వేళలేందు. మరొకడు కంటి నీరు కారుస్తుంటాడు నిరంతరము.
1: ఫర్ వన్ స్మైల్ కీప్స్ డాన్సింగ్ కంటిన్యూస్లీ ఆన్ హిస్ లిప్స్, బట్ ఫర్ ద అదర్ టియర్స్ ఆఫ్ సారో సీమ్ టు బి హిస్.
0: సుఖము దుఃఖము, లాభము నష్టము, పుణ్యము పాపము, కష్టము సుఖము, ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమిటి?
1: సీమ్ టు బి హిస్ లాట్. వాట్స్ ద రీజన్ నౌ ఫర్ దిస్ జాయ్ అండ్ సారో, ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పవర్టీ?
0: తమ కర్మల యొక్క ఫలితం అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: Because you're not in a position to understand what this karma theory is all about.
0: ప్రతి దానికి కూడాను కర్మ ఫలితమే మన యొక్క అనుభవానికి కారణము.
1: Whatever we are experiencing now has as a necessary cause the karma in the past.
0: మనము చేసిన కర్మలు అప్పటికప్పుడు దాని ఫలితమును అందించలేకపోయినప్పటికీ మున్ముందు దాని మంచి చెడ్డ అనేటువంటిది మనకు అందిస్తూ వస్తుంది.
1: The karma that you might undertake now, you may not be in a position to realize the consequences immediately, but in course of time you are bound to do so.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanchu uhalu nalli alasipoku.
1: I'll do this, I'll do that, I'll do any number of things. Don't waste away your time in thoughts like this.
0: Ye vittulanu naati ichchota nuntimo aa phalamule manaku anduchundu.
1: It ultimately boils down to, as you sow, so shall you reap.
0: Vittanam okateena veerina phalamulu labhinchutajeku sadhyamagunu.
1: If the seed is one, how can you expect something else in the form of a plant?
0: Kanuka manam etti vittramulu naatudumo atti mokkale manaku labhistuntayi.
1: The seed determines the plants that you are likely to get.
0: Etti mokkalu atti phalamule kudanu manaku labhistuntayi.
1: And the sapling of the plant in turn determines the fruit.
0: Kanukani manchi karmalu aacharincheetuvanti nimittamai ఈ యొక్క పవిత్రమైనటువంటి కర్మకాండలో కొన్ని విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చింది.
1: సో హియర్ యు హావ్ ఎ సిరీస్ ఆఫ్ థింగ్స్ లేడ్ డౌన్ సో దట్ యు కుడ్ స్పెండ్ యువర్ టైం ఇన్ పెర్ఫార్మింగ్ గుడ్ డీడ్స్.
0: కేవలం కర్మ ఫలితం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదనియు, కాయమును ధరించినటువంటి అన్ని దైవశక్తులకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క కర్మకాండ తన వెంటాడుచుంటదనియు నిరూపించుటకు కొన్ని ఉదాహరణలు కలవు.
1: There are a good number of examples to show us that it is not merely the mortals given a body and form who have to follow or the whole are bound by this doctrine of karma. Even the godly ones, when they are bound by certain limitations, have to undergo such limitations.
0: Idi trimurti swaroopulaku kudanu ee phalitamu tappaledu.
1: Even the trimurtis cannot escape this path.
0: Veeru adarsha matralaga jagattuga kudanu nirupistu vastunnaru.
1: And they in turn show this out as a model for the world at large.
0: Brahma.
1: Let's talk of Brahma.
0: Itanu nirvirama krishto kumaravani vale ee jagattuku bandavulanta kudanu nirantaramu srushtistu vastunnadu.
1: Now Brahma engaged incessantly in work like the one who keeps making different containers out of clay.
0: Nirantaramu kudanu ee deha bandamulu srushtinchadame అతనికి నిర్విరామమైనటువంటి కర్మ.
1: హిస్ కంటిన్యూస్ వర్క్ కన్సిస్ట్ ఇన్ క్రియేటింగ్ థింగ్స్ ఆఫ్ డిఫరెంట్ మాగ్నిట్యూడ్.
0: దీనికి కారణం ఏమిటి? కాయమే.
1: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్? ద కాజ్ ఇస్ ద బాడీ.
0: కాయమును ధరించటం చేత కాయ రూపముతో కర్మమును ఆచరించి ధర్మమును నిరూపించి జన్మమును ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి రీతిగా చూపటమే.
1: ఇట్ ఈస్ ద బాడీ దట్ హస్ బీన్ గివెన్ టు హిమ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్ టు బి ఇండల్జింగ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ కంటిన్యూస్లీ. So that he in turn could show it as a lesson for mankind at large.
0: Ika Vishnu.
1: Then we have the Vishnu.
0: Itanu ye samayamulo dharmamu nasinchunu dharmamunaku jnani la sambhavinchunu aa samayamunandantai kudanu manavaakaramunu dharinchi dushtulu cheta dushimpabadutu dushtulu cheta varnimpabadutu aneka vidhamulaitvanti yokka margamulanu anubhavistu jagattunaku tanna karmalanu chaatutu vachadu.
1: When there is a decline of dharma, when evil takes over, Vishnu it is who takes different forms so as to restore and keep the things back on an even keel. In the process, he is subject to criticism, ridicule and untold misery. Nevertheless, he undergoes all this cheerfully so that he could show a lesson to mankind.
0: Sarva rakshakudainatuvanti oka Vishnuku ee avastha enduku?
1: Now Vishnu, who is the all-protecting one, why should he subject himself to such difficulties?
0: Idi avasthale kaadu. కాయమును ధరించటం చేత కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క కర్మను నిరూపిస్తూ రావటమే.
1: దిస్ సర్టన్లీ కుడ్ నాట్ బి కాల్డ్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్స్ బికాజ్ హిస్ గాట్ ఎ బాడీ, హి హస్ టు అండర్గో దిస్ సేమ్.
0: ఇంకా ఈశ్వరుడు.
1: అండ్ దెన్ వి హావ్ ద థర్డ్ ఇన్ ద ట్రినిటీ.
0: ఈశ్వరుడు నిరంతరం

0: ంగరము పుల్లె పుర్రెలను ధరిస్తూ శ్మశాన వాసి అయి భస్మమును ధరించి అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: Now Ishvara wears round himself skull, smears ash and lives the major part of his life in the cemetery and the burning ghat.
0: ఈ విధమైనటువంటి యొక్క సృష్టి స్థితి లయములకు మూలకర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను కర్మను ఆధారము చేసుకుని జన్మను సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క మార్గమును వారు ఆచరిస్తూ అందిస్తూ బోధిస్తూ వచ్చారు.
1: సో వాట్ వి హావ్ టు లెర్న్ హియర్ ఇస్ దిస్ త్రీ ఫార్మ్ ద ట్రినిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ద వన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ రిజల్యూషన్ దే ఆర్ ద వన్స్ హూ అండర్టేక్ కర్మ బికాజ్ దే హావ్ గాట్ ఎ బాడీ టు గో బై అండ్ దేర్ ఇన్ దే ఆర్ షోయింగ్ us a lesson.
0: ప్రపంచమునకు దేదీప్యమానమైనటువంటి వెలుతురును అందించేటువంటి సూర్యుడు కూడాను మధ్య మధ్య ఈ రాహుకేతువుల చేత అడ్డుపడి బాధింపబడుతూ తన యొక్క కాంతిని కూడాను తాను మరుగు చేసుకుంటూ ఉన్నాడు.
1: The entire world basks in the sunshine and the sun which is so powerful at times has to be eclipsed now and then and thereby subjected to difficulties.
0: కనుక కాయమును ధరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఈ విధమైనటువంటి కష్ట నష్టము దుఃఖములు విచారములు కూడాను తప్పినవి కావు.
1: So what we learn is everybody who is given a body has certainly to pass through these different stages of troubles, of distress, sorrow and the like.
0: Aithe deenini manamu lekka cheyaka mana kartavyanni nirvartinchukoneetundi yokka dharma margamunu manam anusarinchali.
1: But we should remain undaunted and go along the path of dharma.
0: అప్పుడే మానవత్వమునకు సార్థకత ఏర్పడుతుంది. గాని సుఖము ఆనందము ఆహ్లాదమనేటువంటి యొక్క ఈ అనుసరించేటువంటి గుణములను మాత్రమే మనము విశ్వసిస్తూ విరుద్ధమైనటువంటి గుణములను మనము అవిశ్వాసంతో ప్రకటించుట వల్ల మన యొక్క మానవత్వం ఏమాత్రం కూడా మనం గుర్తించుకోలేము.
1: Now rather than understand this truth that sorrow and distress are very much part and parcel of our existence, going merely by the fact that you want comfort, you want ananda, you want a state of perennial bliss, you are certainly mistakenly leading a life which is certainly not going to serve any purpose.
0: ఈ మానవత్వం లోపల మూడు రకములైనటువంటి యొక్క శక్తులు కూడా చేరి ఉంటాయి.
1: In this life of ours again, we have to go by three different types of strength.
0: ఇదిని మల విచ్చేప ఆవరణములని కూడా చెప్తూ వచ్చారు.
1: These three types of power are called mala, vikshepa and avarana.
0: Mala ఈ యొక్క అశాంతికి మూల కారణమైనటువంటిదిగా మొట్టమొదటిగా నిరూపించవచ్చారు.
1: ద ఫస్ట్ వన్ మల లీడ్స్ యూ టు ఎ స్టేట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: భుజించిన ఆహారమును ప్రతి వ్యక్తి కూడాను విసర్జించక తప్పదు.
1: Now what if food is taken by an individual? At some time he has to sacrifice it.
0: విసర్జించకుండిన తాను అనేక బాధలకు గురి కాక తప్పదు.
1: If he does not do so, he certainly is subjected to a state of discomfiture.
0: కనుక మలమనగా ఏమిటి? జన్మ జన్మముల నుండి కూడాను మనము ఆచరించినటువంటి కర్మ ఫలము.
1: సో దిస్ మల వాట్ ఇస్ దిస్? ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ బియాండ్ కౌంట్.
0: మన కర్మ ఫలము మన యందు నిండి ఉండినటువంటి సమయంలో మనకు శాంతి సంతోషము ఏ విధంగా మనకు లభిస్తుంది?
1: వెన్ వీ హ్యావ్ దిస్ ఫ్రూట్ వెరీ మచ్ విత్ ఇన్ అస్, హౌ కెన్ యూ పాసిబ్లీ అస్పైర్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ కంఫర్ట్ ఆర్ జాయ్?
0: ఈ కర్మమును మనం ఏనాడు నివృత్తి చేసుకుందామో ఆనాడే మనకు శాంతి లభిస్తుంది.
1: The day when we can remove these fruits of the karma of past lives, that's the day when we can enjoy peace and joy.
0: ఏ విధంగా మనం భుజించిన ఆహారము బయట పోకుండా కడుపునందే ఉండినప్పుడు మనకు ఎంత కష్టము కలుగుతుందో అదే విధముగానే పాపములు కూడాను మన యందు ఉండినంత వరకు కూడాను మనకు ఈ అశాంతి తప్పినది కాదు. కనుకనే దీనికి మల అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
1: What you have eaten should certainly be sacrificed. If you do not do so, it is distress that you are going to experience. In the same manner, this karma phala which is within you has to be sacrificed, has to be put aside so that you can enjoy a sense of comfort or peace.
0: కనుక మనం చేసినటువంటి కర్మలు నివృత్తి అయ్యేటువంటి మార్గమునకు పవిత్రమైనటువంటి యొక్క కర్మలు ఆచరించాలి.
1: సో వాట్ ఎవర్ కర్మ దట్ వి అండర్టేక్ షుడ్ బి సచ్ హ్యాస్ టు బి సేక్రెడ్ అండ్ ఫుల్ఫిల్లింగ్.
0: నీ భావములు ప్రధానము కాని భగవంతుడికి నీవు చేసేటువంటి పూజల యొక్క ప్రమాణం ప్రధానం కాదు.
1: ది థాట్స్ బిహైండ్ యువర్ యాక్షన్స్ ఈజ్ వాట్ గాడ్ లుక్స్ ఫర్, నాట్ వాట్ యు డూ సూపర్ఫిషియల్లీ.
0: భగవంతుడు నీ భక్తిని చూచినే కాని నీ శక్తిని చూడడు.
1: గాడ్ లుక్స్ టు యువర్ డివోషన్, not to your prowess or strength.
0: Bhagavantudu nee gunamunu chuchine kaani nee kulamunu choodadu.
1: God looks to your good qualities, not to things which are beside the point.
0: భగవంతుడు నీ నీతిని చూచినే కాని జాతిని చూడడు.
1: God looks to your sense of character and ethics, not to your lineage.
0: భగవంతుడు నీ చిత్తమును చూచినే కాని నీ విత్తమును చూడడు.
1: God looks to your heart, not to the seed from which you have sprung.
0: కనుకనే నీవు చిత్తశుద్ధితో, పవిత్రమైన భావముతో, భక్తితో, శీలముతో కార్యమును ఆచరించుటకు తగిన కృషి చెయ్యాలి.
1: So endeavor to make your heart pure, to sanctify your activities, so they become sacred and you are very much on the right track.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటం చేత మనలో ఉండినటువంటి యొక్క ఈ పాప ఫలం అనేటువంటి యొక్క మలము కొంతవరకును బాధను తగ్గింప చేసుకోవచ్చు.
1: If we are careful enough to take count of these points, certainly we can put an end to the papa phala, the fruits which have accrued through the bad acts in the past life, that could be put an end to.
0: ఈ పాప కర్మలు ఉండినంత వరకు కూడాను మనం ఏమి చేసినా కూడాను మనకి ఈ బాధలు తప్పదు.
1: So long as you are burdened with this fruit, you cannot really escape distress.
0: ఇంకా విక్షేపం.
1: The second one, విక్షేపం.
0: ఈ విక్షేపం అనగా కేవలము ఈ మలము యొక్క పవిత్రతను అపవిత్రతను ఆధారం చేసుకుని ఉంటుంటుంది.
1: Now this vikshepa is an entity dependent upon the first one, mala, the good or the bad.
0: ఈ పాప కర్మలు మనము నివర్తి కావించుకోనకుండా ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం చేసినప్పటికీ ఈ నిక్షేపం అనేటువంటి దాంట్లో మనకు శాంతి లభించదు.
1: Now the papa phala, the bad that has come to you because of your past activities, you do not put an end to. There is no point in your doing anything else.
0: పిల్లవాడిని కొట్టుకొలది తాను మరింత అల్లరి చేయునే కాని తాను ఏమాత్రం కూడాను ప్రశాంతంగా కూర్చున్నాడు.
1: You go on beating a child who's crying. You will only be increasing the cry. You cannot put the child to a sense of peace.
0: కనుక పిల్లవాడిని యొక్క అల్లరిని మనము అరికట్టాలనుకున్నప్పుడు మనము బుజ్జగించి అతనిని అనేక విధములుగా ప్రేమించి అతన్ని లాలించి ఆ యొక్క ఏడుపు మనము తగ్గించడానికి కృషి చేయాలి.
1: Now when the child is given to naughty ways and creating problems, what you must do is console, cajole and caress the child so as to bring it round.
0: కనుక ఈనాడు మనం ఏం చేస్తున్నాము? ఈ విక్షేపం అనేటువంటి దాంట్లో మరింత విరుద్ధమైన మార్గాన్ని అవలంబించడం చేతనే ఇది మరింత చాంచల్యం తోపుల ఇది మనకు మరింత అశాంతిని అందిస్తూ ఉంటుండాలి.
1: What we are doing today is, in this path of vikshepa, we only tend to increase our sense of sorrow, our sense of lack of peace.
0: పవిత్రమైన భావములతో మన యొక్క సంకల్పములకు సరి అయినటువంటి యొక్క అనుగుణమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటం లేదు.
1: We do not take the path where we have sacred thoughts or deeds turn to be good.
0: కనుకనే ధ్యానమునందు కూర్చున్నప్పుడు లేక పూజలయందు కూర్చున్నప్పుడు మనకు అనేక విధములైనటువంటి విరుద్ధమైనటువంటి భావములు మనలో చెలరేగుతూ ఉంటాయి.
1: That is why when we sit in meditation or when we sit to do puja, we keep getting all thoughts which are not very desirable.
0: మిగిలిన కాలము కంటే ఈ పవిత్రమైనటువంటి సాధన కాలం యందే మన మనసు మరింత అశాంతిని పొందుతూ ఉన్నది.
1: Now what you really find is, putting aside all other times of the day, when you sit down for puja or for some sadhana of yours, that seems to be the period of maximum unrest.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: ఇది మలము యొక్క ఫలితమే, అనగా కర్మల యొక్క ఫలితమే, ఈ పాపముల యొక్క ఫలితమే దీనికి మూల కారణం.
1: The cause for this is the fruit that is very much within you, the fruit of all your bad acts of the past.
0: కనుక మలమునందు మన పాపములు పరిహారం చేసుకునేటకు సత్కర్మలు ఆచరించాలి.
1: In order to free yourself from this burden, try and do things which are good and noble.
0: సత్కర్మల వల్ల చిత్తశుద్ధి మనకు లభిస్తుంది.
1: Through this medium you can cleanse your heart.
0: ఇంకా విక్షేపం వల్ల మనకు చిత్త ఏకాగ్రత కూడాను కొంతవరకు లభిస్తుంది.
1: After you have done this, then you take up this path of vikshepa, then you will get the
0: ఈ విక్షేపం అనగా ఏమిటి? భగవత్ యొక్క ఆరాధనలు, భగవత్ యొక్క సాధనలు, ఇదే సాత్వికమైనటువంటి యొక్క సాధనలు.
1: Then you will get the degree of unpointedness. What is this vikshepa all about? It's about worshipping God, taking care of your prayers to God and doing them the way they ought to be done.
0: ఈ విక్షేపమునందు ఈ సాధనలయందు మనము చిత్త ఏకాగ్రతను సంపాదించుకున్నప్పుడు ఆవరణము, ఈ ఆవరణం అనేటువంటిదే ప్రధానమైనటువంటిది.
1: So under this vikshepa, when you have gained this one pointedness, you come on to the third stage of avarana.
0: ఈ ఆవరణం ఏమిటి? దీనిగా మాయనే పెద్ద ఆవరణం.
1: Now what is this avarana? Maya is avarana.
0: ఈ మాయ సమస్త జగములను కూడాను చూపుతుంది.
1: This Maya shows you the entire creation.
0: ఎట్టనగా?
1: How you might ask.
0: కన్ను అంతటిని చూస్తుంది కాని తనను తాను చూచుకునలేదు.
1: The eye is able to perceive everything around itself, but cannot see itself.
0: అదే విధముగానే మాయా అన్నింటినీ చూపుతుంది కాని దైవత్వాన్ని మాత్రము చూపదు.
1: In the same manner, Maya shows you everything around, but certainly cannot show you God.
0: ఇది మనల్ని ఆవరించడం చేతనే మనం ఇన్ని విధమైనటువంటి భౌతికమైనటువంటి యొక్క దీనికి మనం ఇంత ప్రాకులాడుతూ ఉన్నాం.
1: Because we are enveloped all around by this screen of Maya, we are not able to see the reality.
0: చలగి మధుగు గ్రోల చేదు రుచించున నిజముగా మనము దైవత్వం యొక్క మాధుర్యాన్ని మనం చూచి ఉంటే ఈ విధమైనటువంటి చింతపండు నిమిత్తమై మనం ఎందుకు ఇంత ప్రాకులాడుతాం?
1: If you really have tasted the delicious feeling that you'd have if you were to partake of sugar cane, would you go after the repugnant taste of tamarind?
0: ముద్ద ఖర్జూరం తినేటువంటి వానికి చింతపండు ఏమైనా రుచి వస్తుందా?
1: One who is given to eating a fruit which is delicious.
0: నిజముగా దైవ ప్రేమనే మన యందు గాఢముగా నిండుగా దండిగా ఉండి ఉండిన ఈ భౌతిక విషయవాసనల కోసము మనం ఎందుకు ఇంత ప్రాకులాడతాం?
1: Would he relish a tamarind? If you really want to secure God's grace, why do you go after these fleeting things around you?
0: Kanuka manamu bhautika nimittamai manam inta prakulaadutunnam ante daivatattvanni manam inkanu gurtinchaledanukuntide ikkada spashtam avutundadi.
1: So if it's a fact that we are aspiring for things which are fleeting, that we are not in a position to understand the truth pertaining to God,
0: deeniki taginatvanti deenini manam dani sampadinchali.
1: Now you must try and make an attempt to secure something. For that a certain effort is called for.
0: ఇది ఒక దండ.
1: This is a garland.
0: దండకు తగిన దారం ఉండాలి.
1: In order that you may have a garland,
0: దండ పెద్దది దారం చాలా చిన్నది అయితే తునిగిపోతుంది.
1: To support a big garland, you need a thread.
0: కనుక దండకు తగిన దారం.
1: So it has been said that in keeping with the weight of the garland, you need a
0: తగిన కాంతి. దండకు తగిన కాంతి.
1: So also it has been said.
0: పిండికి తగిన రొట్టె.
1: In keeping with the floor, you have bread.
0: బండకు తగిన శిల్పి.
1: And in keeping with the boulder at hand, the sculptor has to do.
0: పిండికి తగిన మనసు.
1: And the food that you take determines the mind that you have.
0: కనుకనే మన మనస్తత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: So try and understand what is goes by the name.
0: మనం తినేటువంటి తిండిలు ఎటువంటివి?
1: Nature of the mind. Now what is the food that you eat?
0: రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి తిండి మనం తింటున్నాం.
1: The food that we eat are rajoguna and tamoguna.
0: Inga sattukoyinatundi bhavamulu manaku ee reethiga abhruddhi kagalam.
1: How can we get the sattvic qualities then?
0: Deenini manam tinavalanu suchinappudukunnanu ruchi chustunnam.
1: Now if you want to eat anything, you tend to taste in the first place.
0: Aithe manamu mandulalo mana roga nivaranalo mana ruchulu chustunnama?
1: But then when you want to cure yourself of a certain disease, do you go about tasting the medicine?
0: Kana mana aaharam kudanu okka mande.
1: So in the same manner, the food also is like a medicine.
0: ఆకలి అనేటువంటి రోగమునకు అన్నము అనేటువంటిది ఔషధం.
1: Hunger is the disease you have, and food or rice is the cure.
0: ఈ అన్నము యొక్క రుచిని మనం ఎందుకు చూడాలి?
1: Why should you try and seek the taste of this rice?
0: అయితే ఇది నేటితో వచ్చినటువంటిది కాదు. జన్మ జన్మముల నుంచి కూడాను ఈ రుచితో మనము ప్రారంభమవుతూ వచ్చాము.
1: Now this is not something which has come to you today. You have been having this trait in you to taste over a period of lifetime.
0: ఈ జిహ్వ చాపల్యం ఉండినంత వరకు కూడాను మనకు ఈ గుహ్య చాపల్యం పోదు.
1: So long as we bow down to the dictates of the tongue in terms of its taste, we can never really hope to see the
0: ఈ జిహ్వ గుహ్య చాపల్యములు ఉండినంత వరకును మనకు దుఃఖం నివారణ కాదు.
1: And so long as we are bound to this tongue and its vagaries, you never can hope to secure.
0: కనుకనే దుఃఖ నివారణ కావాలనుకున్నప్పుడు మనము పవిత్రమైన యొక్క భావము చేత ఈ ఆకలిని తీర్చుకునేటువంటి యొక్క సాత్విక ఆహారాన్ని కూడాను మనం కొంతవరకు స్వీకరించాలి.
1: You cannot free yourself from sorrow. So when you want to free yourself from sorrow, then you try and go in for the sattvic variety of food.
0: Manamu ee aaharamunaku enduku inta pradhanam?
1: Now why should you give such a primary importance to food?
0: Deeniki oka chinna udaharanam.
1: A small example for this.
0: Manamu tineetundi aaharamu thoolamainundi aaharamu tinna tarvata mala roopamulo maaripothundadi.
1: Now the food that you eat, the gross food that you eat becomes filth after a while.
0: ఇంకా సూక్ష్మమైనటువంటి ఆహారము కండలుగా చేరిపోతుండాలి.
1: The subtle food that you eat becomes part of your muscles and gives you strength.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
1: ద సట్లెస్ ఆఫ్ ద సటిల్ విల్ గో ఆన్ టు యాడ్ స్ట్రెంగ్త్ ద మైండ్.
0: అదే విధముగానే మనము స్వీకరించేటువంటి జలం కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ the liquid that you take, the gross one becomes urine.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా మారుతుండాలి.
1: The subtle one becomes blood.
0: అతి సూక్ష్మమైనటువంటిది ప్రాణవాయువుగా వస్తుండాలి.
1: And the subtlest of the subtle of these liquids gives you oxygen.
0: కనుక మన జలమే ప్రాణవాయువుకు ఆధారం.
1: It is this water which is responsible for this.
0: మనం భుజించేటువంటి ఆహారమే మనస్సుకు కారణం.
1: The food that we eat is responsible for the mind.
0: కనుకనే మనము ఎలాంటి ఆహారము అలాంటి మనసు తయారవుతుంది.
1: సో ద ఫుడ్ దట్ యు ఈట్ డిటర్మైన్స్ ద మైండ్ దట్ యు విల్ హావ్.
0: కనుకనే యువకులైనటువంటి వారు సాత్విక ఆహారమును ఆరగించుటకు ప్రయత్నించాలి.
1: సో దోస్ హూ ఆర్ యంగ్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఈట్ ఫుడ్ విచ్ ఇస్ సాత్విక్.
0: ఈనాటి మన కామక్రోధ లోభ మోహ మదవాత్సల్యమైనటువంటి ఈ రాక్షస వర్గములకు మూల కారణము మన ఆహారం.
1: ఆల్ దీస్ bad qualities, kama, krodha and the like, the main cause for them is the food that you eat.
0: ఈ యొక్క ఆహారం నందు కొరను సాత్వికమైనటువంటి భావములను అభివృద్ధి పరిచేటువంటిది చాలా అవసరం.
1: In this food again that you eat, care should be exercised so that you get the very best of it.
0: ఈ సాత్విక ఆహారమునకు నాలుగు నిబంధనలు ఉంటుంది.
1: Now this sattvic variety of food is governed by four rules.
0: హితంగాను మితంగాను ఉండాలి.
1: It should be exercised with a degree of moderation in limited quantities.
0: Parulanu himsinchinatvantidiga untundali.
1: Something which will not hurt or injure others.
0: Daivartikamainatvantidiga untundali.
1: Something which becomes an act of karushane
0: manamu sandhyavartukune samaya lopala aneka vidhamuluga bhagavat arpitam chestuntam.
1: Now when you do this sandhya, you tend to make worship of offerings to God at various times.
0: Kani ee yokka sandhyandunnatvanti yokka అంతరార్థములను మనం గుర్తించుకోలేక అభినయనములతో మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: Now we are not aware of the significance of this practice called sandhya. We tend to be carried away by the superficial features of it.
0: కేశవ నామాలు చెప్తున్నాం.
1: Now we tend to take the different names of the Lord.
0: కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః. ఇవి ఏమిటి? ఇవన్నీ అభినయనాలు. ఇవే మనం చేయవలసినటువంటి, ఇవే మనం ప్రధాన లక్ష్యంతో మనం చూస్తున్నాం.
1: వీ కీప్ అసరింగ్ ద నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద లార్డ్ నో డౌట్, బట్ డూ దెమ్ ఇన్ విత్ సచ్ ఎ హరీ అండ్ విత్ సచ్ ఎ షో ఆఫ్ ఎగ్జిబిషనిజం దట్ ద రియల్ సిగ్నిఫికెన్స్ ఇస్ లాస్ట్.
0: కేశవాస్వాహ, ఈ కేశవుని తనలో చేర్చుకోవాలి.
1: వాట్ యూ మస్ట్ రియలీ బి డూయింగ్ ఇస్ ఈవెన్ యాజ్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, టేక్ అ లిటిల్ వాటర్, డ్రింక్ ఇట్ డీప్ సో దట్ ద నేమ్ బికమ్స్.
0: కేశవాను చెప్పుతున్నాము, జడమును గ్రోలుతున్నాము.
1: We are merely chanting the name and merely taking water as a ritual.
0: Narayana antunnam, naramulu mingutunnam.
1: Now we call out the name Narayana and what we really take in is not the name.
0: Narayana anaga evarante panchabhutamulu yokka adhipati.
1: We try to take in a herb as such. Now who is this Narayana? One who is the master of the five elements.
0: Chakra roopa rasagandhamulanu akasha vayuvu agni jalamu prithvi. ఈ యొక్క పంచభూతములకు కూడాను తాను నాయకుడు.
1: నారాయణ ఇస్ వన్ హూస్ ది లార్డ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: అంతేకాని శంఖ చక్ర కదా పద్మలతో ఉండేటువంటి బొమ్మలు మాత్రం కాదు.
1: నారాయణ షుడ్ నాట్ బి లైకెన్ టు దట్ ఫామ్ హోల్డింగ్ ద కాంచ్, ద వీల్ అండ్ ద డిస్క్ అండ్ ద.
0: నారాయణుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: నారాయణ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇంకా మాధవాయ ప్రకృతికి భక్తి అయినటువంటి వాడు, సంపత్తుకు భక్తి అయినటువంటి వాడు అనగా ఏమిటి? నాయకుడు. ఈ జగత్తుకంతా నాయకుడు, ప్రాణమునకంతా నాయకుడు, సంపత్తుకంతా నాయకుడు అలాంటి వాడే మాధవుడు.
1: అండ్ వర్డ్ ధవ స్టాండ్స్ ఫర్ ద మాస్టర్ అస్ సచ్. సో మాధవ ఈజ్ ద వన్ హూజ్ ద మాస్టర్ ఆఫ్ వెల్త్, మాస్టర్ ఆఫ్ నేచర్, మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ గోస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. దిస్ ఇస్ ద మీనింగ్ దట్ యు మస్ట్ అసోసియేట్ విత్ ద వర్డ్ మాధవ.
0: కనుక ఈ పదములలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించి మనం ఆచరించినప్పుడే దీని యొక్క సార్థకత మనకు తలపక తెలుస్తుంది.
1: యు మస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ కంటైన్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ దెన్ ట్రై అండ్ చాంట్ ద నేమ్ టు గెట్ ద ఫుల్లెస్ట్ బెనిఫిట్.
0: కనుకనే సాత్విక ఆహారం అనగా ఏమిటి? హితమైనటువంటిది, మితమైనటువంటిది, పరహింస కానటువంటిది, పరమాత్మ అర్పితమైనటువంటిదిగా ఉంటున్నటువంటిది సాత్విక ఆహారం.
1: సో వాట్ ఇస్ దిస్ సాత్విక్ ఫుడ్? సంథింగ్ విచ్ యూ లైక్, సంథింగ్ విచ్ ఇస్ ఎక్సర్సైజ్ ఇన్ మోడరేషన్, something which does not injure others,
2: something which is performed by way of worshiping God.
3: కనుకని మనము ఏది భుజించడానికి పూర్వం కూడాను బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మార్పణం గావించడానికి మనం ప్రయత్నించాలి.
2: So even before you start partaking of food, you tend to invoke the Lord's name.
3: బ్రహ్మార్పణం గావించినటువంటి యొక్క ఆహారము ప్రసాదంగా మారుతుంది.
2: You first make an offering to the Lord, then it gets consecrated as prasadam.
3: కనుకని ఇటువంటి సాత్వికమైనటువంటి ఆహారంలో నాలుగు ప్రధానమైన రసములు ఉంటుండాలి.
2: Now in this sattvic variety of food, there are four different types of juice, essence.
3: మనము భుజించేటువంటి ఆహారము అతి వేడిగాను అతి చల్లగాను ఉంటుండకూడదు.
2: Now the food that you eat should not be either too hot or too cold.
3: ఇది రసముతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
2: This should be in the form of a fluid.
3: ఉప్పు కారము పులుసు తక్కువైనటువంటిదిగా ఉంటుండాలి.
2: It should have a limited quantity of chili, of salt, of sour.
3: అందులో తైలము అధికంగా ఉంటుండాలి.
2: There could be more of oil.
3: దీనిని సాత్విక ఆహారం అని చెప్తూ వచ్చారు.
2: This is called sattvic food.
3: ఉప్పు పులుసు కారము చేదు ఇవన్నీ కూడా అధికంగా ఉండేటువంటిది పరమ రాజసికమైనటువంటిది.
2: Food which has got an excess of chili, salt and sourness is rajasic food.
3: ఇంకా తామసికమనగా పూర్తి చల్లబడి రెండు దినములు మూడు దినములు అయిపోయిన తర్వాత ఒక విధమైనటువంటి దుర్వాసనతో కొట్టేటువంటి పదార్థములు ఇది తామసికమైనటువంటిది.
2: What is this tamasic food? Tamasic food, the food which has become cold, having been put aside for 2 days, it tends to smell.
3: ఈ క్రూరత్వంతో ఉండినటువంటి యొక్క ప్రతి క్రిమికీటకాదులు కూడాను తామసత్వమునకు చేరినటువంటివి.
2: What we have to understand here is, anybody having this element of cruelty in him is verily one who has this tamasic food in him.
3: మానవులకు హింసను కలిగించేటువంటివి కొన్ని ఉంటున్నాయి క్రిమికీటకాదు.
2: Now man is also subjected to injuries through various means.
3: Telu,
2: for example, scorpion stings him.
3: Paamu,
2: snake also bites him.
3: Chiruta,
2: we talk about the panther, cheetah.
3: Tiger,
2: then we talk of the tiger.
3: ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి తామసిక గుణముతో కూడినటువంటివి.
2: Now all these have got a degree of tamasic quality in them.
3: అయితే ఈ తామసిక గుణముతో కూడినటువంటి దానిని వంశమును అభివృద్ధి కాకుండా దైవము యొక్క సంకల్పం చేతనే అది ఆటికాటికే కొంతవరకు అణిగమని పోతుండాలి.
2: But then this tamasic quality should be seen to it that does not become stronger in one. Try and become one closer to God.
3: ఒక చిన్న ఉదాహరణము.
2: A small example for it.
3: తేలు.
2: We talk of the scorpion.
3: ఈ తేలు ఒక్క ప్రసవానికి మాత్రమే అది బ్రతుకుతుంది. ఆ ప్రసవమైన తక్షణమే చచ్చిపోతుంది. దీనికి ఈ విధమైనటువంటి లక్షణం ఉంటుండాలి.
2: Now the scorpion has got this nature. Once it gives birth to a small one, it dies.
3: Aithe talli chachina tarvata talli viyogam chetanu aaharam labhyam kaakunda povatam chetanu puttina pillalu kodanu anekanga maranichi ye okato rendo maatrame nilustu untadi.
2: Now the newborn scorpion, possibly because it cannot bear the separation from its mother, they also in the search of food which they cannot get tend to wither away, so that you have hardly one or two prevailing.
3: నిజముగా ఈ తేళ్లంతా కూడా నువ్వు బ్రతికి ఎంతో సంతతినిచ్చి ఉంటుంటే జగత్తంతా తేళ్లుగానే ఉండేటువంటిది.
2: Yes, actually speaking, if all the scorpions which were born were alive, then the whole world would have been full of these scorpions.
3: ఈ తేలు యొక్క సహజం ఏమిటంటే మొదటి ప్రసవనకే తల్లి చచ్చిపోతుంది.
2: So this is the quality of a scorpion. The moment it gives birth, it dies.
3: ఇది దైవ నిర్ణయం.
2: Now this is a God-ordained one.
3: ఇంకా పాము.
2: Then you talk about the snake.
3: ఈ పాము అనేక వేల గుడ్లను పెడుతుంది.
2: Now the snake has thousands of eggs.
3: నిజముగా కొన్ని వేల పిల్లలను కూడా లేపుతుంది.
2: And certainly also tends to take care of thousands of these small snakes.
3: అయితే దీనికి దైవ లక్షణం ఏ రీతిగా నిర్ణయించబడింది?
2: So what is it that God has ordained for the snake?
3: ఈ గుడ్లు పిల్లలైన తక్షణమే తల్లికి కళ్ళు పోతుంది.
2: The moment the baby snake break out of the egg, the mother loses her eyesight.
3: తల్లికి కన్నులు పోవటం చేత పుట్టిన పిల్లలను తానే ఆహారంగా తినేసేస్తుంది.
2: And because the mother has lost her eyesight, she tends to eat up these baby snakes.
3: కనుకని ఈ విషపురుగులు కూడాను జగత్తులో వ్యాప్తి కాకుండా పోవడానికి కారణమైంది.
2: So this is one reason, rather this is the reason why you don't have a proliferation of snakes in the world around us.
3: ఇది కూడాను దైవం యొక్క నిర్ణయమే.
2: This again is something ordained by God.
3: ఇదే విధముగా చిరుత పులులు కూడాను ప్రసవమైన తక్షణమే తన కన్నులు మబ్బుపోతాయి, మరుగుపడిపోతాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ద లియోపార్డ్ ఆర్ ద టైగర్ ఆఫ్టర్ ఇట్ గివ్స్ బర్త్ టు ఎ కబ్ టెండ్స్ లూజ్ సైట్.
3: కనుకనే కన్నులు పోవటం చేత ఎక్కడా ప్రయాణం చేయలేని పరిస్థితిలో తమ బిడ్డలను తానే చంపుకుని తింటాయి.
2: బికాస్ ఇట్ కెనాట్ మూవ్ హియర్ అండ్ దేర్ ఫర్ ఇట్స్ ఫుడ్ టెండ్స్ టు కిల్ ద కబ్ అండ్ ఈట్.
3: కనుకనే తమో గుణము యొక్క లక్షణం ఏమిటంటే దీని సంతతిని అభివృద్ధి కాకుండా దైవ నిర్ణయం ఆ విధంగా అరికడుతూ వచ్చింది.
2: So this is what we have to learn from all this. This tamoguna is something which cannot progress or foster by itself. This is a God ordained law.
3: కనుక మనము తమోగుణముతో ఉంటున్నామంటే మన యొక్క సంతతి కూడాను అభివృద్ధి కావుటకు వీలు కాదు.
2: So what it means is, if we have an element of tamoguna in us, then certainly we cannot look forward to
3: నిరంతరము పరువును దూషించటము తమోగుణము.
2: Criticizing others is an act of tamoguna.
3: పరుయందు దోషమును వెతుకుటము తమోగుణము.
2: Looking for faults in others is tamoguna again.
3: మానవత్వం యొక్క విలువను గుర్తించుకోకుండా పోవటం తమోగుణము.
2: Not taking care of the values of a human life is again tamoguna.
3: నిరంతరము ఇతరులను హింసించడానికి ప్రయత్నించడం తమోగుణము.
2: Causing harm to others is again tamoguna.
3: ఇది క్రూర మృగముల యొక్క లక్షణము, క్రూర క్రిమికీటకాదుల యొక్క లక్షణము.
2: This is the hallmark of a cruel animal, a beast.
3: కనుకనే ఇట్టి లక్షణములను దూరము గావించుకునే నిమిత్తమై మానవులకు ప్రత్యేకమైనటువంటి సాధనలు అనేటువంటి కర్మకాండను నియమిస్తూ వచ్చింది.
2: సో దట్ మ్యాన్ కెన్ ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ దిస్ తమో గుణ యు హావ్ ఎ ఫ్యూ సాధనాస్ లేడ్ డౌన్ ఫర్ యు.
3: ఈ సాధనల చేత దయ, దాక్షిణ్యములు, ధర్మములు మనలో పెరుగుతూ రావాలి.
2: త్రూ దిస్ సాధన వి హావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ దయ, ఎలిమెంట్ ఆఫ్ కంపాషన్, మర్సీ కమింగ్ టు అస్.
3: కనుకని ఈ యొక్క ఉపనయన సంస్కారం లోపల కొన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైన విలువలు కూడా పెరుగుతూ ఉన్నాయి.
2: సో దిస్ యాక్ట్, దిస్ రిచువల్ కాల్డ్ ఉపనయన ఈజ్ ఎన్ ఒకేషన్ ఫర్ యూ టు ఇంబైబ్ సర్టన్ వాల్యూస్.
3: సంస్కారం వృథా ఏనాటికి కాదు.
2: అండ్ వాట్ యు ఆర్ నౌ ఇంబైబింగ్ విల్ నెవర్ గో అవే.
3: కానీ ఆ సంస్కారం మనం సక్రమంగా అనుభవించటం లేదు.
2: బట్ వాట్ యు హావ్ నౌ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ప్రాపర్లీ.
3: ఈ సక్రమంగా మన సంస్కారములను పాటించుకుమా మనకు దుఃఖం ఏనాటికి కూడా మనం లభించదు.
2: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ వాట్ హాస్ బీన్ గివెన్ టు యూ properly, you never will come to grief.
3: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
3: మానవునకు సంస్కారం చేతనే విలువ ఎక్కుతుంది కాని మానవుని యొక్క రూపనామముల చేత కాని ఆస్తిపాస్తుల చేత కాని అధికార పదవుల చేత కాని ఇతనికి గౌరవం లభించటలేదు.
2: An individual tends to get value for his life, respect and honor through his samskara, not through his wealth or possessions or material possessions.
3: మన చేతి యందు ఒక గడియారం ఉంది.
2: We have a wrist watch.
3: దీని వెల ఎంత అంటే 400 ఉంటాం.
2: వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్? వి సే 400 రూపీస్.
3: ఈ 400 రూపాయలు దేనికి ఇచ్చాం?
2: వాట్ హావ్ యు పేడ్ 400 రూపీస్? వాట్ ఫర్?
3: ఈ గడియారం నందున్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ కి ఇచ్చామా?
2: హావ్ యు పేడ్ దిస్ 400 ఫర్ ద స్టెయిన్లెస్ స్టీల్ విచ్ గోస్ ఇన్ ద
3: ఈ గడియారాన్ని తీసుకుని నిప్పులో వేస్తే 2 నయా పైసాల స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కటం లేదు.
2: యు థ్రో దిస్ వాచ్ ఇన్ ఎ పార్క్, you would not be able to get even 2 paise in return.
3: Aithe enduku manamu 400 isthunnam?
2: Then why have we given 400 rupees for that?
3: Ee yokka samskaramu screws, pins, bolts, nuts anni chesi sakalanga kalamunu choopincheetundi samskaramuku manamu 400 isthunname kaani ee yokka stainless steel kaadu.
2: You have not paid 400 for the stainless steel, but for the transformation which has gone over the piece of steel wherein you have given it screws, pins, nuts and bolts so that it becomes a useful article. It's for the transformation that you're giving your value.
3: Kanukani manavudu anetundi deentlopala oka paramahamsa ga marinappudu ee paramahamsaku manam icchetundi samskaramlalle viluvulistunnami kaani manavattam anetundi roopamuna kaadu.
2: So when you think of giving a value to a man, then that celestial swan which is very much part of his existence, that sense of value that you attribute to man, that is what is being honored. Not his physical body, the physical
3: life. లోకములో ఎవరినైనా గౌరవిస్తున్నారంటే వారి ధనధాన్యముల కోసం కాదు, వారి ఐశ్వర్యం కోసం కాదు, వారి పదవుల కోసం కాదు.
2: If somebody is being honored in this world, it's not because of his possessions, material wealth or things.
3: పదవుల కోసం గౌరవించేటువంటి వారు పదవులో ఉండినంత వరకే.
2: If you honor an individual for the sake of the position that he is holding, it's last so long as he has that position.
3: ఒకవేళ ఐశ్వర్యవంతుని మనం గౌరవిస్తున్నామంటే ఐశ్వర్యం ఉండినంత వరకే అతన్ని గౌరవిస్తాం.
2: You respect a wealthy person so long as he has this wealth in him.
3: అది ఐశ్వర్యం తగ్గిపోతానే అతని ముఖమైనా మనం చూడం.
2: His wealth melts away. You don't even look at him.
3: కానీ మన గుణములతో, మన నడతలతో, మన ప్రవర్తనతో మనకు శాశ్వతమైన గౌరవం లభిస్తుంది.
2: But through our good traits, our good behavior and all that good which is in us, it is that which is going to get us lasting honor.
3: Tara taramulu gadichinappudiki gaurav perugutune vastundi kani tarugutu raadu.
2: Time might pass, but it only adds a sense, an increasing sense of honor and respect to you.
3: Ravana ante vacheetundi agauravunaku, Rama ante icheetundi gauravunaku kaaranam enti?
2: Now you tend to disrespect Ravana. You tend to honor Rama. What's the reason for this?
3: అతని యొక్క ధర్మమూర్తి, అతని యొక్క న్యాయము, అతని యొక్క సత్యవాద పరిపాలన, అతని యొక్క ప్రవర్తనని ఈ గౌరవానికి, శాశ్వతమైన గౌరవానికి మూల కారణం.
2: యు రెస్పెక్ట్ అండ్ ఆనర్ రామ బికాస్ హీ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. హీ ఇస్ ద వన్ హూ హాస్ లేడ్ ద పాత్ ఆఫ్ ధర్మ, ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, అండ్ హీ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
3: రావణుని యొక్క అగౌరవానికి కూడా తన ప్రవర్తనే దీనికి మూల కారణం.
2: అండ్ ద డిస్రెస్పెక్ట్ ద రావణ హాస్ కాస్ట్ ఫర్ హింసెల్ఫ్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్.
3: కనుకనే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క విద్యలకు మనం గౌరవం ఇస్తున్నాము, విజ్ఞానములకు గౌరవం ఇస్తున్నాము, శాస్త్రీయమైనటువంటి సాంకేతిక విద్యకు గౌరవం ఇస్తున్నాము, కానీ ఈ గౌరవాలు ఎంతవరకు? ఇది భౌతికమైనటువంటి యొక్క విద్యలే కానీ ఇది ఆత్మ సంబంధమైన విద్యలు కావు.
2: Today in the same manner, we find that we are honoring and respecting those who have acquired education at a high degree, who have got worldly skills galore, and who have achieved a degree of attainment in any field of endeavor.
3: కనుకనే జ్ఞానమునకు తగిన మిలువలే మరొకటి లేదని మనం భావిస్తున్నాము.
2: How long would these last? These are all temporary. The one really lasting one is the Atma Jnana.
3: జ్ఞానము కాదు నిజమైన విలువ, గుణమే నిజమైన విలువ.
2: Now, herein it is not Jnana which tends to give you that value, but it's your Guna.
3: కనుక మనము గుణవంతులు కావాలి.
2: So try and become good.
3: ఈ గుణవంతులు కావాలనుకున్నప్పుడు దైవ విశ్వాసం మనలో పెరగాలి.
2: ఇన్ ఆర్డర్ టు బికమ్ గుడ్ యు మస్ట్ హావ్ దిస్ ఇంక్రీజింగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
3: ఈ దైవ విశ్వాసముతో సత్కార్యములో మనం ప్రవేశించాలి.
2: అండ్ సపోర్టెడ్ బై దిస్ ఫెయిత్ ఇన్ గాడ్ ప్లంజ్ ఇన్ టు యాక్టివిటీస్
3: యొక్క కర్మలు మనం ఆచరిస్తూ రావాలి.
2: అండ్ డూ కర్మస్ విచ్ ఆర్ ఇన్ కీపింగ్ విత్ యువర్ ట్రెడిషన్.
3: కనుక ఈ గాయత్రీ మంత్రంలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటంటే మానవత్వాన్ని, దివ్యత్వానికి కొనిపోయేటువంటి ఒక రాజబాట గాయత్రి నామమ్మ బాట అని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ గాయత్రి మంత్ర ఈజ్ అ రైట్ రాయల్ పాత్ లీడింగ్ యూ ఆన్ టు యువర్ డెస్టినేషన్ ప్రాపర్. దట్ షుడ్ బి ది ఫుల్లెస్ట్ కాన్ఫిడెన్స్ దట్ యూ షుడ్ హ్యావ్.
3: దీనికి ఒక కాలము, ఒక నియమము అనేటువంటిది లేదు. అయితే కొంతకాలం మాత్రము ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని కొంత నియమములు ఉంచుకుని మనం దీనిని అభివృద్ధిగా ఉంచుకోవాలి.
2: It is not bound by any strict regimentation of time, but till a certain stage is reached, you must confine yourself to these three periods of day, the morning, the midday, and the evening session.
3: దైవము కాలాతీతుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకున్న తర్వాత సర్వదా సర్వకాలేషు సర్వత్రా గాయంతి చింతనం.
2: It is not bound by any strict regimentation of time, but till a certain stage is reached, you must confine yourself to these three periods of the day, the morning, the midday, and the evening session.
3: దైవము కాలాతీతుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకున్న తర్వాత సర్వదా సర్వకాలేషు సర్వత్రా గాయంతి చింతనం.
2: Once you have realized the truth that God transcends the barriers of time, then certainly any time of the day, anywhere, you can chant this mantra.
3: మనం ఏమి చేసినప్పటికీ, ఏమి తలచినప్పటికీ, ఏమి చూచినప్పటికీ దైవత్వమును మనసులో చింతిస్తూ రావాలి.
2: Whatever you see, whatever you do, whatever you hear, think of God at all times.
3: కారణమేమనగా నీవే దైవత్వం.
2: The reason? You are the very embodiment of God.
3: నీ సత్యత్వాన్ని నీవు మర్చిపోవటం చేతనే కేవలం మానవత్వాన్ని నీవు అభివృద్ధి పరుచుకుంటున్నావు.
2: Because you have lost track of this basic truth, you are trying to further your interest on a material plane.
3: నీవు డ్రామాలో ఒక వేషం వేశావు. డ్రామాలో ఒక వేషం.
2: You have enacted a role in a drama.
3: కానీ వేసిన వేషం మాత్రమే నీకు సత్యం కాదు.
2: Now you should not take to believe that the role is
3: వేషములకు నీవు వేరై ఉంటున్నావు.
2: You should not believe that the role is a reality.
3: నీవు ఆత్మస్వరూపుడే.
2: You are the embodiment of Atma.
3: ఈ జగత్ అనేటువంటి నాటక రంగం లోపల నీవు ఏదో ఒక వేషాన్ని ధరించి వచ్చావు.
2: In this stage of life, you are taking up a role.
3: కానీ ఈ స్టేజ్ పైన ఉండినంత వరకే ఈ వేషం.
2: So long as you're on this stage, you have this role.
3: ఈ నాటకం అయిపోయిన తక్షణమే నీ స్వస్వరూపాన్ని నీవు చూచుకో.
2: Once the drama is over, see for yourself what you are.
3: కనుక ఈ జగత్తు ఒక నాటక రంగం వలె, మనమంతా ఒక యాక్టర్స్ వలె, ఈ యొక్క జీవితం అనేటువంటి దాన్ని ఈ నాటక రంగంతో మనం పూర్తి చేసుకోకుండా మన సత్యత్వం అనేటువంటి యొక్క దీని లక్ష్యాన్ని మనం మర్చకుండా ఉండాలి.
2: So knowing that the world is a stage, that all of us are actors, that we have our true reality lying beyond, that's the way we should conduct our
3: సత్యమును మర్చకుండా ఉండటమే మన యొక్క జీవిత పరమావధి.
2: The true purpose of our existence is not to lose track of the truth as such.
3: Gayatri, Savitri, Saraswati and Nam.
2: We talk of Gayatri, Savitri and Saraswati.
3: Savitri evarini rakshinchindi?
2: Savitri, whom did she protect?
3: Tana pati ayinatuvanti satyavantunni annam.
2: She took care of and saved her husband.
3: Idi edo paamara manavulaku ee vidhamaina konni kathala roopamulo andinchi ఈ సరి అయినటువంటి రీతి కింద వారిని తీర్చిదిద్దే నిమిత్తమై ఈ సావిత్రి సత్యవంతుడు సతిపత్రుడు అనేటువంటి దీని కింద మనం చరిత్రలో చదువుతూ వస్తున్నాం.
2: We have read in history that Satyavan, her husband, was saved by Savitri. Stories like this have been handed down so that laymen can understand the inner significance behind them.
3: అంతరార్థం లోపల సత్యవంతుడు కాదు సత్యమును సావిత్రి రక్షిస్తుంది. సావిత్రి సత్యాన్ని రక్షిస్తుంది కానీ అసత్యాన్ని రక్షించదు.
2: The underlying significance is Savitri takes care of, protects and shields satya or truth as such.
3: కనుక సరస్వతి అనేటువంటిది మన వాక్కు.
2: And then Saraswati is very much
3: ఈ వాక్కులో సత్యమైన వాక్కులుగా ఉంటుండాలి.
2: Our walk, our word is protected by Saraswati. It should be governed by truth.
3: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
2: a body which is not given to causing harm to others,
3: asatyalato dushtam kaanatundi vaakku,
2: a word which is not defiled by speaking untruth,
3: manam poshistu raavali.
2: We must try to foster these two.
3: Mana vaakya asatyanga untundante ikkada savitri akkada undadu.
2: If our word tends to be untruth, there is no place for savitri.
3: Ee savitri lelappudu gayatri yokka prakashame manaku labhinchadu.
2: And when there is no savitri, we cannot experience the effulgence of this gayatri.
3: Kanaka mana pranamulni kolipotam.
2: And we lose our very life.
3: Kanuka maniki savitri aneetundi yokka tattvanni manam gurtinchukovataniki manlo unnatundi divya shakti ye savitri.
2: The divine spark in us is verily savitri.
3: Mana vakye satyavantudu.
2: Our word is satyavan.
3: Dini yokka praname gayatri.
2: And the very life process is Gayatri.
3: కనుక సత్యం యొక్క ప్రాణమును కాపాడేటువంటిదే గాయత్రి.
2: సో గాయత్రి ఇస్ వన్ విచ్ టెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ దిస్ వర్డ్ సత్య.
3: ఆమెనే సావిత్రి.
2: అండ్ దట్ ఇస్ సావిత్రి.
3: కనుక మనం నిత్య గాయత్రి మంత్రం నందు మనం పవిత్రమైనటువంటి హృదయముతో దివ్యమైనటువంటి భావముతో ఆ సత్యమును మనం అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నించాలి.
2: సో ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్ వి షుడ్ సీ టు ఇట్ దట్ వి క్లెన్స్ అవర్ హార్ట్. We are inspired by noble thoughts and keep chanting this mantra.
3: Tadwara manalo oka vidhamainatundi divya shakti aavirbhavistundi.
2: As a result, without our knowledge, we'll have a divine
3: aa divya shakti manalo cheliregineetundi oka andhakaramnu poorthi nirmoolam chestundi.
2: A divine strength springing up from within which will scatter.
3: Nirmoolam vesetappudiki ee vidhanga cheekati poi velturu vanuku tavistundo ade vidhangane manalo aa divya shakti avirudhi ayyetappudiki ajnanam anetundi nirmoolam aipothundi.
2: There is darkness all around, then the light comes to scatter this darkness. So also when this divine strength wells up within us, the darkness of ignorance
3: kalukane diyo yono prachodayat mana yokka buddhi yokka vikasamanu pavitramainatvanti kiranamulu dwara untundali.
2: So we talk about the effulgence of our intellect, and that is what is going to scatter this darkness of ignorance.
3: Inaati telivitetalu telivitetalu manam anukuntunnam idi banda telivitetalu.
2: We pride ourselves on becoming clever these days. It is not cleverness as such.
3: Ee telivitetalu yuktito cherinatundi telivitetalu.
2: Now this at best could be called being clever.
3: Ee telivitetalu anni kodanu swarthamto koodinatundi.
2: And what you call as being clever.
3: Kanuka ivi telivitetalu ani cheppadaniki veelu kaadu.
2: Has selfishness as its base.
3: Ivi kevalam yuktito koodinatundi ivi kanukani ivi false telivitetalu ani cheppadu.
2: You can never call it intelligence. It's being smart or over smart.
3: మనం తెలివితేటలను మనం చెప్పుకుంటూ జాకాల వల్లే మనం నివసిస్తూ ఉన్నాము.
2: We talk of being clever or intelligent, but we are nothing better than a jackal.
3: కనుక ఈ తెలివితేటలు కాదు, స్వార్థరహితమైనటువంటి తెలివితేటలు.
2: So this is not this that we want, selflessness, that cleverness or intelligence which is free from selfish motives.
3: దివ్యమైనటువంటి తెలివితేటలు,
2: that which will take you on,
3: విశాలమైన తెలివితేటలు,
2: which gives you a broad vision of things.
3: భేదరహితమైన తెలివితేటలు,
2: విచ్ మేక్స్ యూ బ్రేక్ డౌన్ డిస్టింక్షన్స్ ఆఫ్ ఆల్ కలర్స్.
3: ఆ తెలివితేటలు నిజమైనటువంటి తెలివితేటలు, అవి ఈ గాయత్రి మంత్రంతో మనకు లభ్యమవుతాయి.
2: ఇట్ ఈస్ దాట్ ఇంటెలిజెన్స్ దట్ యూ నీడ్ అండ్ ఇట్ ఈస్ ద గాయత్రి మంత్ర విచ్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ యూ విత్ దాట్.
3: కనుక నిరంతరం కూడాను పిల్లలు గాయత్రి మంత్రమును పఠించి తద్వారా మీరు పవిత్రమైనటువంటి తెలివితేటలను అభివృద్ధి పరచుకుని జగత్తునకు మార్గదర్శకులు కావాలని నేను ఆశిస్తూ, మీరు తరించడమే కాకుండా మీరు కూడా ఇతరులను తరింపు చేయడానికి తగినటువంటి యొక్క ఆదర్శ ముక్తులుగా తీర్చిదిద్దాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: So the children should take to the Gayatri Mantra in the manner conveyed above, chanting the name of Gayatri. I hope and bless you that you may not only be achieving a degree of fulfillment in your life, not only would you be sanctifying, making your life sacred, you will become ideals yourself, show up as ideals to the world at large, and thereby stand out as examples for the world to follow. I bless you thus.

0: ധർമ്മരാജ ദേഹബുദ്ധ്യാദി ദാസോഹം. నచికేతుడు చెబుతున్నాడు, దేహరీతిగా నేను లోకమునకే దాసుడను, దైవమునకు కాదు లోకానికే దాసుడను. జీవబుద్ధ్యాతు తదంశక. ఇంకా ప్రాణరూపేణ నేను ప్రకృతి యొక్క అంశమే, పరమాత్మ యొక్క అంశమే, పరతత్వం యొక్క అంశమే, బ్రహ్మ యొక్క అంశమే, నిత్యం యొక్క అంశమే, అమరత్వం యొక్క అంశమే, అమృతం యొక్క అంశమే.
1: నచికేత థాటెడ్ గివింగ్ ది రిప్లై. From the point of the body, I am the servant not only of God to the entire universe. From the point of the life, that he is the spark of the nature, spark of the divine, spark of Brahman, and spark of immortality.

0: ఆత్మరీతిగా నీవే నేను, నేనే నీవు.
1: ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఆత్మ ఐఎమ్ యూ అండ్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: మానవ జీవితము మూడు విధమైన స్థాయిలో ఈ జగత్తును అనుభవిస్తూ ఉన్నది.
1: హ్యూమన్ లైఫ్ పాసెస్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్.
0: అన్ని స్థాయిలు ఎందు కూడాను దివ్యత్వము ఏకమై నిత్యమై సత్యమై ఉంటున్నది.
1: ఎట్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ ఇట్ ఈస్ యూనిటీ ఓన్లీ, ఇట్ ఈస్ ట్రూత్.
0: నచికేత, ప్రపంచములో ప్రపంచ తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు కొంతమంది.
1: నచికేత, దర్ ఆర్ ఫ్యూ హూ వాంట్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ క్రియేషన్.
0: ప్రపంచము నిత్యము, బ్రహ్మనే సత్యమని గుర్తించిన వారు మరికొంతమంది.
1: దర్ ఆర్ ఫ్యూ హూ హావ్ రియలైజ్డ్ దట్ దిస్ వరల్డ్ ఇస్ ఎ మిత్ అండ్ బ్రహ్మన్ ఈస్ ట్రూత్ పర్మనెంట్.
0: సర్వం విష్ణుమయం జగత్తు అని తెలుసుకున్నవారు మరికొంతమంది.
1: ద ఫ్యూ అదర్స్ హూ హావ్ రియలైజ్డ్ ది ఎంటైర్ థింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
0: కనుక ప్రతి జీవుడు కూడాను ప్రకృతి యొక్క భావమును, ప్రాకృతమైన భావమును, భౌతికమైన భావమును, అనిస్థిరమైన భావమును, అస్థిరమైన భావమును మనస్సునందు చిత్రించుకుని అది ఏ నిత్య సత్యముగా విశ్వసించి దాని నిమిత్తమై జీవితాన్ని అంకితం చేస్తారు.
1: ఫర్ దట్ రీజన్ ద ఇండివిజువల్ ఇస్ క్యారీడ్ అవే బై ద వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ అన్స్టడీ టెంపరీ ఆబ్జెక్ట్స్ బేసింగ్ ఆన్ ద మైండ్ హీ ఫర్గెట్స్ ద ట్రూత్ దట్ ఈస్ స్పిరిచువల్.
0: కానీ సూర్యుడు పగలు ప్రకాశిస్తున్నాడు.
1: Sun shines in the daytime.
0: చంద్రుడు రాత్రి ప్రకాశిస్తున్నాడు.
1: Moon shines in the night time.
0: అయితే ఈ రెండింటి యొక్క ప్రకాశమునకు మూలాధారమైన వస్తువు ఉన్నదా, లేక స్వతసిద్ధంగమైనటువంటి యొక్క ప్రకాశముతో ఈ సూర్య చంద్రాదులు ప్రకాశిస్తున్నారా?
1: Is there any origin for the light of these two, or do they shine independently?
0: Dharmamu prapanchamune prakashimpajestunnadi.
1: It is a dharma that radiates in the entire world.
0: Suputrudu kulamunu prakashimpajestadu.
1: A good son will be the light to the entire clan.
0: Kanuka suryudu pagatini, chandrudu ratrini, dharmamu prakrutini, సుపుత్రుడు కులమును కీర్తింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు.
1: లైక్ దిస్ ద సన్ గివ్స్ లైట్ ఇన్ ద డే, ద మూన్ గివ్స్ లైట్ ఇన్ ద నైట్ టైమ్, ధర్మ గివ్స్ లైట్ టు ద ఎంటైర్ వరల్డ్, అండ్ ఎ గుడ్ సన్ ఇస్ ఎ క్రెడిట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ.
0: అయితే ప్రకాశించేది సూర్యచంద్రాదులా?
1: డూ దే షైన్ సన్ అండ్ మూన్?
0: లేక నక్షత్రములా?
1: ఆర్ ద స్టార్స్?
0: లేక మరి ఏ విధమైనటువంటి ఒక కాంతియా?
1: ఆర్ ఎనీ లైట్ సెపరేట్లీ ఎగ్జిస్టెడ్?
0: కాదు కాదు.
1: నో,
0: సూర్యచంద్ర నక్షత్రాది కాంతులకు అన్నింటికి కూడాను దీనికి ఆధారమై ఉంటున్నది ఒకటి, ప్రకాశం.
1: ఫర్ ద లైట్ ఆఫ్ ద సన్ మూన్ అండ్ ద గెలాక్సీ ఆఫ్ స్టార్స్ దేర్ ఇస్ ఎ బేసిస్ ఎగ్జిస్టింగ్.
0: అది ఏ ఆవరణం, అది ఏ ఆత్మ, అది ఏ పరతత్వం.
1: దట్ ఈస్ ఆత్మన్, దట్ ఈస్ డివినిటీ.
0: కన్నులు చూస్తున్నవని భావిస్తున్నావు.
1: We consider that eye is a seeing.
0: Kannullo velugu ledu.
1: There is no light in an eye.
0: Kannulu dwara chuseetuvanti yokka prakashamu aatma prakashame.
1: It is only the light of atma that sees through this physical eye.
0: Ye kantiki kanipinchi manasunu uripinchi jagattunu veliginchetuvanti ye suryachandradulu yokka prakasham unnado aa prakashame prati manavuni endu kuda untunnadi.
1: That light which is apparent to the physical eye and makes the mind delighted and makes the entire world attracted is very same light which is present in sun and moon.
0: కాంతి అన్నారు. కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నవాడు అనుకుంటాం, కానీ మానవ జీవితంలో కోటి సూర్యులు కాదు, కోటి కోట్ల సూర్యుల కాంతితో వెలుగుతుండాలి జీవతత్వం.
1: We say there is a light, the brilliance of 1 crore suns, but in human life many more crores of light is there.
0: కాని అంతటి ప్రకాశము సూర్యుయందు కాని చంద్రుని యందు కాని నక్షత్రములు యందు కాని మరి ఏ కాంతి యందు కూడాను కానరాదు.
1: సచ్ బ్రిలియన్స్ దట్ ఎఫల్జెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ సన్ మూన్ అండ్ స్టార్స్.
0: అంతటి కాంతివంతుడైనటువంటి మానవుడు కాంతిహీనుడిగా జీవించటము, కాంతిహీనుడిగా భ్రమించటము, కాంతిహీనుడిగా తాను ఈ జగత్తులో కాలమును గడపటము, ఇది ఆశ్చర్యము.
1: ఇట్ ఈస్ రాదర్ సర్ప్రైజ్ హీ బీయింగ్ ద వెరీ లైట్ హీ జస్ట్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ యాజ్ ద వన్ వితౌట్ దట్ సోల్.
0: దీనికి కారణం ఏమిటి? అజ్ఞానమే.
1: వాట్ ఇస్ ద రీజన్? ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ నేచర్.
0: ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు అట్టులైనారు మానవులు.
1: Just as elephant does not know its own mighty strength, human beings also have become like that.
0: ఈ ఏనుగు యొక్క బలము ఇంతటిది అంతటిది అని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot estimate the strength of an elephant.
0: ఒక తోకతో కొడితే 9 అడుగులు వై పడిపోతాడు మానవుడు.
1: When an elephant hits with his tail, man will be far off, pushed off 9 feet.
0: మౌట ఒక అంకుశాన్ని చేతిలో పట్టుకుంటే అతను చెప్పినట్టు వింటుంది ఏనుగు.
1: But the mouth can control the elephant with that instrument on hand.
0: Ade vidhamgade manavuni yendu yenugantati balam undinappatikini anaga manavaatheetamainatunti yokka shaktulu tanayendu undinappatikini taanu manavuni kante athamudu gaanu manavuni kante alpudu gaanu taanu bhaavinchi ee jagattunu vishwasinchi jagat jeevanamu garuputunnadu.
1: Though he has got the mighty strength of an elephant, though he has got the transcendental power and the faculties in him, he conducts a low and mean life in this world.
0: ఈ ప్రపంచమును కఠోపనిషత్తు అశ్వత్థ వృక్షంగా పోల్చుకుంది.
1: కఠోపనిషత్ కంపేర్డ్ దిస్ వరల్డ్ విత్ దట్ అశ్వత్థ ట్రీ.
0: అశ్వత్థమనగా సరి అయిన అర్థము శాశ్వతము అని.
1: The correct meaning of అశ్వత్థ is permanent.
0: ఈ అశ్వత్థము అనే పదమునకు ప్రకృతి అని కూడాను మరొక అర్థం.
1: దిస్ వర్డ్ అశ్వత్థ హ్యాస్ అనదర్ మీనింగ్ నేచర్.
0: ఈ అశ్వత్థము అనే పదమునకు జగత్తు అని కూడాను మరొక పేరు.
1: దిస్ అశ్వత్థ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్ జగత్.
0: ఈ జగత్తుకు ఆధారము మూలాధారమైనటువంటిది ఊర్ధ్వమూలంలో ఉంటుండాలి.
1: ద బేసిస్ ఫర్ దిస్ యూనివర్స్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద టాప్ ఊర్ధ్వమూల.
0: అనగా అశ్వత్థమనగా రావి వృక్షము.
1: అశ్వత్థ ఈస్ దిస్ బనియన్ ట్రీ.
0: అది గలగలలాడేటువంటి ఆకులతో,
1: విత్ ది లీవ్స్ దట్ కాన్స్టెంట్లీ మూవ్,
0: తళతళ మెరిసేటువంటి చిగుళ్లతో,
1: విత్ ఆల్ ద ఫ్లవర్స్ దట్ షైన్,
0: వృక్షము కళకళలాడుతూ ఉంటుంది.
1: ఇట్ లుక్స్ వెరీ నైస్.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడాను క్రింద భాగమును చూస్తాయి కానీ పైభాగమును చూడవు.
1: హవెవర్ ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్ లుక్ డౌన్ బట్ నాట్ అప్వర్డ్.
0: ఈ జగత్తు అనేటువంటి వృక్షమునకు వేర్లు పైభాగంలో ఉంటుండాలి.
1: బట్ ఫర్ దిస్ ట్రీ ఆఫ్ యూనివర్స్ ద రూట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద టాప్.
0: అనగా దీని యొక్క ఆధారము దీని యొక్క మూలము ఊర్ధ్వ శాఖ ఊర్ధ్వమూలంగా ఉంటుండాలి.
1: మీనింగ్ ద బేసిస్ ఇన్ ద రూట్ లైజ్ అహెడ్ ఆన్ ద టాప్.
0: అది అనంతమైనటువంటి ఆకాశం.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్ స్కై ఈథర్ స్పేస్.
0: తన యొక్క ఆధారమంతా కూడాను పైభాగంలో ఉన్నది కానీ కింద భాగంలో లేదు.
1: ద హోల్ బేసిస్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద టాప్ నాట్ అట్ ద బాటమ్.
0: మానవుని యొక్క జీవితమంతా కూడాను ప్రాకృతమైనటువంటి క్రింద భాగంలో లేదు పైభాగంలో ఉంటుండాలి.
1: Therefore, the worldly basis of man is present on the top, not at the bottom.
0: Kanukune o manavuda, look up. Paina chudu.
1: Therefore, o man, look up.
0: Krindiki chudavaddu.
1: Never look down.
0: Ee krinda chuchinavanta kudanu kevalamu ninnu mosapuchutunnayi.
1: All those that you see as you look down,
0: you aneka papamulaku guri avutunnavu.
1: You will be committing many sins.
0: Kanukune low aim is crime.
1: So it is said, low aim is crime.
0: నీవు కఠినాత్ముడవుతావు.
1: యు విల్ బి హార్డ్ హార్టెడ్.
0: కానీ మన దృష్టి ఊర్ధ్వమూలం.
1: బట్ అవర్ లుక్ షుడ్ బి అప్వర్డ్.
0: ఏదైనా కూడాను మనం సహజంగా ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఒక ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వమైనటువంటి విషయాలు మనం చెప్పేటప్పుడు ఆ దేవుడు అని పైకి చూస్తాం కానీ కింద చూడం.
1: Therefore, in the natural experience, in our daily experience, if we listen to any great things, the man will say, it's all noble, it is divine, and he will look upward.
0: మన దృష్టి పైకి పెట్టి ఓ భగవంతుడా అని పై దృష్టితో చూస్తాం కానీ ఓ భగవంతుడా అని కింద దృష్టితో చూడం.
1: You will look up extolling God, but you will never look down.
0: కనుక మన దృష్టి అంతా కూడాను ఉన్నత స్థాయిలో పెట్టుకోవాలి అనేటువంటి యొక్క ఉన్నతార్థమును అంతరాత్మను ప్రబోధించే నిమిత్తమై అశ్వత్థమునకు ఈ విధమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: In order to show that we should have upward vision, upward aim and ambition, Ashwatha Vruksha is brought in here as a comparison.
0: నాయన ఈ దేహము ఒక రథం వంటిది అని చెప్పాను.
1: This body is a chariot.
0: అయితే ఈ యొక్క చారియట్ దగ్గర పెట్టుకున్నామే కానీ దీనిని సరి అయిన స్థితిలో మనం ఉంచుకుంటున్నామా?
1: Though we have the chariot very close to us, are we maintaining it properly?
0: కారు మన ఇంటిలో ఉండినంత మాత్రమున కారును సక్రమమైన స్థితిలో మనం ఉంచుకోకుండా ఆ కారులో మన ప్రయాణం ఏ రీతిగా చేయగలం?
1: Though you own a car, if you don't maintain it, how do you expect to travel by that car?
0: అయితే ఈ కారుకు స్టీరింగ్ ఉంది, బ్రేకులు ఉన్నాయి, క్లచ్ ఉంది, యాక్సిలేటర్ ఉంటుందని, ఇంకా అన్ని విధములుగా కూడాను దానికి నడపడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఉంటున్నాయి.
1: ద కార్ హ్యాస్ స్టీరింగ్, ద బ్రేక్, ద క్లచ్ అండ్ యాక్సిలరేటర్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ నీడెడ్ టు డ్రైవ్ ద కార్.
0: అయితే ఈ కఠోపనిషత్తు దీనిని ఈ విధమైనటువంటి పేర్లతో ఉచ్చరించలేదు.
1: However, Kathopanishad has not used this nomenclature.
0: Rishikalam lopala ilanti carlu, planelu, scootersu levu.
1: In those times there were no cars nor scooters.
0: Rathamu.
1: Only chariot.
0: Deham oka rathamu.
1: Body is a chariot.
0: Mind. Ee manasu anetundi paggamulu.
1: Mind or the reins.
0: Shabda sparsha roopa rasa gandhadulu anetundi ivi gurramulu.
1: Five elements are the horses.
0: ఈ గుర్రముల మెడకు మనస్సు అనేటువంటి పగ్గములు గట్టిగా పట్టారు.
1: Around the necks of these horses there are reins.
0: అయితే ఎవరు పట్టారు?
1: Who is holding the reins?
0: బుద్ధి పట్టింది.
1: It is the intellect that is
0: holding. బుద్ధి ఏ దీనికి ఒక డ్రైవర్.
1: Intellect is charioteer.
0: అయితే లోకములో మనము ఒక డ్రైవర్ ను మనం వెతకాలనుకుంటే అనేక రకములైనటువంటి పరీక్షలు చేస్తాం మనం.
1: బట్ ఇన్ దిస్ వరల్డ్ టు హ్యావ్ ఎ గుడ్ డ్రైవర్ యు టెస్ట్ హిమ్ ఇన్ మెనీ వేస్.
0: డ్రైవింగ్ సరిగా తెలిసి ఉండాలి.
1: హి షుడ్ నో హౌ టు డ్రైవ్ ప్రాపర్లీ.
0: వాడి హ్యాబిట్స్ సరైనటువంటివిగా ఉండాలి.
1: వాడి
0: బిహేవియర్ మంచిదిగా ఉంటుండాలి.
1: ద బిహేవియర్
0: వాడి మేనర్స్ సరిగా ఉంటుండాలి.
1: గుడ్ మేనర్స్.
0: మాస్టర్ ను గౌరవించాలి. మాస్టర్ చెప్పిన ఆజ్ఞను నడుచుకోవాలి.
1: ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మాస్టర్.
0: మాస్టర్ యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరిని ఆ కారులో కూర్చోబెట్టుకోకూడదు.
1: వితౌట్ ద కమాండ్ ఆఫ్ ద మాస్టర్ హీ షుడ్ నాట్ అలవ్ ఎనీవన్ టు బి సీన్.
0: ఇలాంటి నిబంధనలన్నీ చూచే మనము డ్రైవర్ ను సెలెక్ట్ చేస్తాం.
1: Taking into cognizance all these factors, we select the driver.
0: Chusara, aithe samanyamainatundi ee loka sambandham prayanam chesetundi ee karlake driver ni inni vidhamainatundi yokka gunamulato manam parichistunnappudu,
1: when we test the driver to appoint him there in worldly relating vehicle like a car,
0: daivamu prayanam chesetundi car yokka driveru ఎలాంటి వాడిగా ఉండాలనేటువంటిది ఎంత పరీక్షించి చూడాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ టెస్ట్ వీ షుడ్ హోల్డ్ టు హ్యావ్ టు మెయింటైన్ దిస్ చారియట్ వేర్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ పర్సనల్లీ.
0: అనగా యజమానుని ఆజ్ఞను శిరసావహించేవాడిగా ఉండాలి.
1: మీనింగ్ యూ షుడ్ స్ట్రిక్ట్లీ ఒబే ద కమాండ్ ఆఫ్ ద మాస్టర్.
0: తాను దిగి తర్వాత యజమానుని దింపుకోవాలి.
1: యూ షుడ్ గెట్ డౌన్ ఫస్ట్ అండ్ మేక్ ద మాస్టర్ గెట్ డౌన్ లేటర్.
0: ఆ యొక్క యజమాని యొక్క ఆజ్ఞ లేకుండా ఆ కారులో ఏ ఒక్క విషయాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ఓనర్ హీ షుడ్ నాట్ అలౌ ఎనీవన్ టు గెట్ ఇన్.
0: యజమానుని గౌరవించాలి.
1: హీ షుడ్ రెస్పెక్ట్
0: యజమానుని ప్రేమించాలి.
1: హీ షుడ్ హావ్ లవ్.
0: యజమానుని సంపూర్ణంగా విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: అప్పుడే యజమానుని యొక్క దగ్గర ఈ యొక్క డ్రైవరు సక్రమమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు.
1: దెన్ ఓన్లీ ఎట్ ది ప్లేస్ ఆఫ్ దిస్ మాస్టర్ హీ విల్ బి ఏబుల్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
0: కాబట్టి ఈ రథమునకు ఎవరు డ్రైవర్?
1: సో ఫర్ దిస్ చారియట్ హూ ఇస్ ద డ్రైవర్?
0: భగవంతుడు అన్ని విధములుగా పరీక్షించి బుద్ధి అనేటువంటి యొక్క గుణవంతుణ్ణి డ్రైవర్ గా పెట్టుకున్నాడు.
1: గాడ్ హాజ్ అపాయింటెడ్ టెస్టింగ్ హిమ్ ఇన్ సెవరల్ వేస్ అండ్ అపాయింటెడ్ ఇంటెలెక్ట్ ఎస్ ద డ్రైవర్.
0: ఆ డ్రైవర్ ఎలాంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డ్రైవర్ ఇస్ హీ?
0: బ్రేకులు సరిగా ఉన్నదా లేదా, స్టీరింగ్ సరిగా ఉన్నదా లేదా, దాని యొక్క అంగములంతా సరే రీతిగా పరీక్షించుకుంటూ నిత్యము వాటర్ ఉందా లేదా, పెట్రోల్ ఉందా లేదా, ఆయిల్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తూ ఉంటుంటాడు.
1: The driver will take care whether the brake is in proper position, the steering, water and petrol, whether
0: the samanyamainatundi kaarluku neerunte petrol veyaru, petrol chustunte oil veyaru, oil chestunte gaali kottaru, ivanni lekapotam valle madhyalo nilichipothunnadu, aneka kashtalu guri avutunnadu.
1: But today what happens is when there is water in the car there will be no petrol, when these two are there is no oil, therefore the cars come to a standstill. Now
0: buddhi aneetunte driveru ఈ మనస్సు అనేటువంటి పగ్గములు భద్రంగా ఉన్నావా లేవా అని నిత్యము పరీక్షిస్తుంటాడు.
1: Therefore the driver charity intellect will think whether he is holding the reins.
0: సర్వ ప్రసగంధాదులు ఇవి సక్రమమైన మార్గంలో నడుస్తుందాయా లేదా అని దానిని పరీక్షిస్తుంటాడు.
1: He will also be watchful of the movement of the five senses.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషాత్ముల యొక్క టైర్ల యొక్క బలమును కూడా చూసుకుంటుంటాడు.
1: యు విల్ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద ఎయిర్ ఈజ్ ఇన్ సైడ్ ద టైర్.
0: దైవ చింతన అనేటువంటి యొక్క పెట్రోల్ కూడా ట్యాంక్ ఫుల్ గా ఉందా లేదా చూసుకుంటుంటాడు.
1: వెదర్ ద డివైన్ థాట్ పెట్రోల్ ఈజ్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ ఈస్ టేకెన్ నోట్ ఆఫ్.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం ఉన్నాడు, అనగా భగవంతునికి అతి సన్నిహితుడు బుద్ధి.
1: Therefore the closest one to God is intellect.
0: Inta sannihitudainaatundi buddhiga undatam chetane atanni driver ga ennukunnadu.
1: As intellect is nearest, he is selected as the driver.
0: Kanuka aa yokka buddhi sakramaina margamlo undinappude mana jeevitham kodanu sukhanga ee vidhamaina pramadam lekunda gamyanni cheragalugutam manu.
1: Therefore when intellect in the proper position, our journey will be happy without any danger and the destination
0: anukunna reetiga talanchina reetiga prarthinchina reetiga tapinchina reetiga manam aa gamyanni cheralanukunte buddhini sariyaina sthitilo unchukovali.
1: Therefore in order to reach the destination what you thought of, what you decided, what you have planned for, what you have planned for,
0: kunti oka sadgunamulu undinatundi vaade బుద్ధిమంతుడు అంటారు.
1: ద వన్ విత్ గుడ్ క్వాలిటీస్ కాల్డ్
0: బుద్ధిమంతుడు.
1: ద వన్ విత్ గుడ్ బుద్ధి, గుడ్ ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడి యొక్క తత్వమే మానవుని యొక్క జీవితమునకు సుక్రమైనటువంటి, సక్రమమైనటువంటి, సునాయాసమైనటువంటి యొక్క రీతిగా ప్రయాణము సరిపించి గమ్యాన్ని చేర్చగలుగుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ వి లీడ్ ఏ హ్యాపీ లైఫ్, ఎన్ ఈజీ లైఫ్ ఇన్ దిస్ లైఫ్ సోజర్న్.
0: కనుక బుద్ధిని సారథిగా ఉంచుకున్నాడు భగవంతుడు.
1: దేర్ఫోర్ గాడ్ కెప్ట్ ఇంటెలెక్ట్ యాజ్ ది చారిటీ.
0: ఈనాడు మనకు కావలసినది ఏమిటి?
1: వాట్ డు యు నీడ్ టుడే?
0: మనసు కంట్రోల్ చేయండి.
1: హ్యావ్ ది కంట్రోల్ ఓవర్ ది మైండ్.
0: ఇంద్రియాలను నిగ్రహించండి.
1: కంట్రోల్ ది సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను నిగ్రహించేది ఎవరు?
1: హూ ఇస్ వన్ కంట్రోలింగ్ ది సెన్సెస్?
0: మనసును కంట్రోల్ చేసేది ఎవరు?
1: హూ ఇస్ వన్ హావ్ కంట్రోల్ ఓవర్ ది మైండ్?
0: తమంతకు తామే కంట్రోల్ అవుతాయా?
1: ఆర్ దే కంట్రోల్ దెమ్ సెల్ఫ్?
0: కాదు కాదు.
1: నో.
0: దీనికి బుద్ధే దీనికి యజమాని.
1: Intellect is the owner of these things.
0: Kanuka manasunu control cheyatam ee prapanchamlo evariki sadhyam kaadu.
1: It is impossible to anyone in this world to control the mind.
0: Indriyalu nigrahinchatam antakante veelu kaadu.
1: Well, much more than that, it is impossible to control the senses.
0: Buddhini swadhinamlo unchukunnappudu avi tamantaka taame swayam aipovutayi.
1: When we have this intellect on hold, all things surrender.
0: Kanukane manam ee naadu sari chesukovalsinatundi sariyina margamlo unchukodaginatundi బుద్ధి.
1: Therefore what we have to rectify, what we have to maintain properly is intellect.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంటాయి.
1: This intellect is in close proximity to ఆత్మ.
0: కనుకనే ఆత్మ యొక్క అనుగ్రహము బుద్ధి పైన సూటిగా పడుతుంటాయి.
1: Therefore the grace of ఆత్మ will be directly will be there on intellect.
0: కనుక మొట్టమొదట బుద్ధిని మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు ఆ బుద్ధియే ఈ మనస్సు, ఇంద్రియమును, ఈ యొక్క దేహాన్ని అన్ని విధాలా సక్రమంగా చూసుకుంటుంది.
1: Therefore when we keep this intellect in a proper position, it will have a control over the mind, the
0: senses and the body. ఈ రసం అనేది కొంతకాలమునికి ఇది కొన్ని విధాల అంగములు చెడిపోతుంటాయి.
1: This chariot will certainly have certain parts that get spoiled.
0: కానీ దేహము ప్రధానం కాదు.
1: Body is not important.
0: దేహము పోయిన ఇంద్రియములు ఉంటున్నాయి.
1: The body may not be there, but the senses.
0: ఇంద్రియములనగా చెవులు, ముక్కు, కనులు అని కాదు, దీంట్లో జ్ఞానేంద్రియములు కూడా ఉంటున్నాయి.
1: దే ఆర్ నాట్ మియర్లీ కొగ్నిటివ్ సెన్సెస్, దే ఆర్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: కనుకనే ఆత్మ బుద్ధిని అంతఃకరణ అని పిలిచింది.
1: Therefore, Atma designated intellect as Antakarana, inner sense.
0: ఇష్టముతో ఆ డ్రైవర్ కు ఆ పేరు పెట్టుకుంది.
1: Out of intense love, it gave that name.
0: Antakarana, ra, antunnadu.
1: It will call him inner sense, come on.
0: Antakarana anaga emti? Inner sense nu తాను స్వాధీనంలో ఉంచుకున్నవాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్ ఇన్నర్ సెన్స్.
0: చూచేది కన్నులు కాదు, వినేది చెవులు కాదు, మాట్లాడేది నోరు కాదు, వాసన చూచేది ముక్కు కాదు, చేసేది చెయ్యి కాదు.
1: సో ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్, ఇట్స్ నాట్ ది ఇయర్ దట్ లిసన్స్ టు, ఇట్స్ నాట్ ద టంగ్ దట్ స్పీక్స్, అండ్ ఇట్స్ నాట్ ద నోస్ దట్ స్మెల్స్.
0: కూడాను అదుపులో ఉంచుకున్నటువంటి ఈ బుద్ధి ఈ పనులన్నీ చేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇంటెలెక్ట్ దట్ డిశ్చార్జింగ్ ఆల్ దీస్ జాబ్స్ హావింగ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ బుద్ధికి శక్తినిచ్చేటువంటిది ఆత్మనే.
1: బట్ ఇట్స్ ఆత్మ దట్ కన్ఫర్స్ ఇట్ పవర్ టు ది ఇంటెలెక్ట్.
0: సూర్యుడు కూడాను స్వప్రకాశకుడు కాదు.
1: ఈవెన్ సన్ డజంట్ షైన్.
0: చంద్రుడు కూడాను స్వప్రకాశకుడు కాదు.
1: మూన్ డజంట్ షైన్ ఆన్ హిస్ ఓన్.
0: నక్షత్రములు స్వప్రకాశకం కాదు.
1: నక్షత్ర స్టార్స్ ఆర్ నాట్ సెల్ఫ్ రిఫల్జెంట్.
0: ఒక ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ హాల్ లో ఇన్ని లైట్లు వేశారు, ఇంత వెలుగు ఉంటుండాలి.
1: హియర్ ఇన్ దిస్ హాల్ సో మెనీ లైట్స్, హియర్ విత్ లైట్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ కన్నులు మూసుకో, చీకటే.
1: హవెవర్ యు క్లోజ్ యువర్ ఐస్, ఇట్స్ జస్ట్ డార్క్నెస్.
0: ఈ లైట్ అంతా కూడా నీకు వస్తువులు చూపిస్తుండదా?
1: డూ యూ థింక్ దట్ యుల్ బి ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్?
0: ఎప్పుడు చూపిస్తుంది ఇది?
1: When do you see the object?
0: కన్నులు తెరిచినప్పుడే చూపిస్తుంది.
1: When you open the eyes, you will be able to see the object.
0: కన్నులు మూస్తే ఏమి కనిపించదు.
1: When you close down your eyes, you don't see anything.
0: పోని నీవు చీకటింటిలో పోయి లైట్ లేని దగ్గర నీవు కన్నులు తెరిచి చూడు, ఏ వస్తువు అయినా కనిపిస్తుందా?
1: If you enter into pitch dark room without putting on the light, do you see anything there?
0: ఏ వస్తువు కనిపించదు.
1: You don't see anything there.
0: చీకటింటిలో కన్నులు తెరిచినా వస్తువు కనిపించదు.
1: In a pitch dark room, even if you open your
0: eyes, you don't see. కన్నులు మూసుకుంటే కూడా వస్తువు కనిపించదు.
1: In a broad daylight, even if you close your eyes, you don't see.
0: వస్తువును చూడాలంటే ఏమి చేయాలి?
1: What should you do to see?
0: కన్నులు తెరవాలి, లైట్ ఉండాలి, రెండు కావాలి.
1: You should open your eyes, there should be light there.
0: అదే విధంగా రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఈ ప్రకాశము మనకు ప్రాప్తిస్తుంటాది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ యూ విల్ హ్యావ్ విజన్.
0: బుద్ధి యొక్క నిర్మలత్వము,
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్,
0: ఆత్మ యొక్క అనుగ్రహము,
1: ద గ్రేస్ ఆఫ్ ఆత్మ,
0: రెండింటి యొక్క ఏకత్వం చేతనే
1: ద కాంబినేషన్ ఆఫ్ ది టూ,
0: పరతత్వము అనేటువంటి పదార్థం మనకు గోచరిస్తుంటాది.
1: విల్ బి ఏబుల్ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు యోచన చేసుకోవాలి.
1: హియర్ యూ షుడ్ థింక్ ఆఫ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బాహ్య ప్రపంచములకు అంతర్ ప్రపంచములకు ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మీరు గుర్తించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఔటర్ వరల్డ్ అండ్ ఇన్నర్ వరల్డ్.
0: బాహ్య జగత్తుకు మూలము, అంతర్ జగత్తుకి ఆది ఆత్మ ఒక్కటే.
1: ద బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద బిగినింగ్ ఫర్ ది ఇన్నర్ వరల్డ్.
0: ఈ మూలము ఆది రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఈ లైస్ అరౌండ్ ద ఆత్మ ఓన్లీ.
0: అందాన్ని చూచి ఆనందిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ది బ్యూటీ.
0: ఆహారాన్ని చూచి ఆస్వాదిస్తున్నావు.
1: యు ఎంజాయ్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: పరిమళాన్ని చూచి కొంతవరకు ఆనందిస్తున్నావు.
1: యు ఎంజాయ్ ది ఫ్రాగ్రెన్స్.
0: సంయోగాన్ని చూచి సంతోషిస్తున్నావు.
1: యు ఆర్ హ్యాపీ విత్ ది అసోసియేషన్.
0: వియోగాన్ని చూచి విచారిస్తున్నావు.
1: యు గ్రీవ్ బికాజ్ ఆఫ్ సెపరేషన్.
0: పరిమళంతో పరితపిస్తున్నావు.
1: యు ఆల్సో రిపెంట్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఇవన్నీ చేసేది దేహమా లేక ఆత్మనా?
1: Is it the mind that does these things or Atma?
0: Andani chuchi aanandinchetvantidi kevalam kannula.
1: That which delights by the beauty, is it the
0: eye? Dekama.
1: Or the body?
0: Kaadu kaadu.
1: No.
0: Atmani.
1: It's only Atma.
0: Parimalani chuchi paravasinchetvantidi kevalam manasa leka Atmana.
1: What, the smelling this fragrance, is it the Atma that delights?
0: ఇక్కడ కూడాను ఆత్మనే.
1: There also Atma only.
0: ప్రతి విషయమునందు కూడాను ఆత్మ అనేటువంటి దాని యొక్క ఆవేశం లేక ఆధారము లేక ఏ సత్యాన్ని కూడా మనం గుర్తించలేము.
1: Without this Atma or the self as the basis, you cannot recognize anything.
0: కనుకనే వేదమునందు,
1: సో ఇన్ వేద,
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యోజాయత.
1: Mind is the presiding deity of the mind.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: Chacho suryo ajayata.
1: Sun is the presiding deity of the eye.
0: Ee sarva koti suryula kaanti tho prakashinchetundi ee suryuni yokka amshamu kannulalo undi.
1: Sun who shines brilliantly.
0: Danduvalane kannulu sarvamasnu chudagalugutundadi.
1: It is because of that
0: aavesham leka aadharam leka ఏ సత్యాన్ని కూడా మనం గుర్తించలేము.
1: Without this Atma or the self as the basis, you cannot recognize anything.
0: కనుకనే వేదమునందు

0: సన్ హూ షైన్స్ బ్రిలియంట్లీ,
1: అందువల్లనే కన్నులు సర్వము చూడగలుగుతుండాలి.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ది ఐ ఈస్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్.
1: 10 మైళ్ళ దూరంలో ఉండినటువంటి సూర్యుని కూడా చూడగలుగుతుండాలి. హాఫ్ ఇంచ్ ఐ,
0: హాఫ్ ఇంచ్ ఐ ఈస్ ఏబుల్ టు సీ ద సన్ హూ ఇస్ ప్రెసెంట్ ఫార్ అవే 10 crores of miles అవే.
1: ఈ శక్తి ఈ కంటికి ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డస్ ఇట్ అక్వైర్ దిస్ ఫ్యాకల్టీ?
1: చూసారా, ఈ విధంగా విచారణ చేస్తే ఒక చిన్న ఉదాహరణ మరొకటి. ఇక్కడ రెండు కూడా ఏకం కావాలి.
0: Then we inquire, investigate that way, we will understand it should unify.
1: చీకటింటిలో పోయి నీవు కన్నులు తెరుచుకుంటే ఏమాత్రము పదార్థం కనిపించదు.
0: స్వామి సెడ్, వెన్ యూ ఎంటర్ ఇన్ టు డార్క్ రూమ్, ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
1: వెలుగు ప్రదేశంలో కన్నులు మూసుకుంటే పదార్థం కనిపించదు అని చెప్పి,
0: ఇన్ ద బ్రాడ్ డే లైట్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ఎనీ.
1: అనగా బహిర్వెలుగు అంతర్వెలుగు రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఈ ప్రకృతి అనేటువంటి యొక్క వటవృక్షం మనకు గోచరం అవుతుంది.
0: దేర్ఫోర్ ద కాంబినేషన్ ఔటర్ లైట్ అండ్ ఇన్నర్ లైట్ విల్ ఎనేబుల్ యూ టు సీ ద లైఫ్ ది వటవృక్ష
1: వృక్షము. అనగా ఏమి? మూలాధారమును చూసేటువంటి యొక్క జగత్తును కూడా మనం చూడగలుగుతున్నాం.
0: యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ ది ప్రైమల్ బేసిస్.
1: ప్రపంచములు ఈ కన్నులు తెరచాలి.
0: In this world we should open our eyes.
1: బయట వెలుగు ఉండాలి.
0: There should be light exterior.
1: రెండు వెలుగుల యొక్క ఏకత్వమే,
0: the unity of the lights both,
1: నిజమే జీవతత్వము.
0: That is the true nature of the self.
1: ఈ జీవతత్వము దైవత్వంపై ఆధారపడి ఉంటుంది.
0: The nature of the individual relies on the divinity.
1: ఈ దేహము శాశ్వతము కాదు.
0: The body is not permanent.
1: దేహము పాంచభౌతికము.
0: The body has got the 5 senses.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: బాడీ ఇస్ బౌండ్ టు డై సమ్ డే ఆర్ అదర్.
1: దేహి నిరామయుండు.
0: ఇన్ డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
1: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ఆన్ ఎంక్వైరీ యూ అండర్స్టాండ్ ది ఇన్ డ్వెలర్ హ్యాస్ నేర్ బర్త్ నాట్ డెత్ నాట్ బాండేజ్ నాట్ లిబరేషన్.
1: నిజంబు చూడా,
0: ట్రూలీ స్పీకింగ్
1: ఆ దేవియే దేవదేవుడు.
0: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ ఆఫ్ గాడ్.
1: అది అందరి ఎందు కూడాను కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంటారు.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ విత్ ఎఫల్జెన్స్ ది బ్రిలియన్స్ ఆఫ్ థౌసండ్ సన్స్.
1: నచికేత, ఈ పరతత్వము నువ్వు వినడానికి ఇంత దూరం ప్రయాణమై ఎందుకు వచ్చావు?
0: దెన్ హి సెడ్ నచికేత, టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ వై హావ్ యు కమ్ సో లాంగ్.
1: నచికేతుడు సామాన్యుడు కాదు.
0: నచికేత ఇస్ నో నాట్ ఎ నార్మల్
1: రాజా. నేను ఇంత దూరం ప్రయాణమై రాకుండా ఉండుంటే ఈ విషయం నాకు చెప్పేవారు ఎవరున్నారు?
0: Nachiketa is intelligent one. He said, Dharmaraja, if I have not traveled that long, who is there to tell you all this?
1: మీరు చెప్పటం జరిగింది. మీరు చెప్పటం చేతనే నేను వినగలిగినాను. వినగలిగినటువంటి దాన్ని నేను చూడగలుగుతున్నాను.
0: Because I traveled this long distance, it gave you opportunity to tell. I could listen to you and then share an experience.
1: కనుకనే ఈ మూడింటి మార్గమును అనుసరించే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ అన్నారు. అనగా కర్మ, ఉపాసన, జ్ఞానము ఈ మూడింటి సాధనను స్వల్పమన్నారు.
0: Therefore it is said you should enter into threefold activity, karma, upasana, jnana.
1: Karma anaga taanu uddharukudainatundi tana tandini badale petti yamadharma raju gariki anaga dharmamunu telusukune nimittamai prayanam cheyatame karma margamu.
0: This path of action or karma is to leave the father there in search of dharma or righteousness.
1: Teliyani vishayanni prashninchi sariyainatundi jababunu teesukoni ఆనందించటమే భక్తి మార్గము.
0: ద పాత్ ఆఫ్ డివోషన్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ టు నో ది ఆన్సర్స్ ఫర్ అన్నోన్ థింగ్.
1: తిరిగి తెలుసుకున్నటువంటి దానిని ఆచరణలో పెట్టి అనుభూతికి తెచ్చుకోవటమే జ్ఞాన మార్గం.
0: ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఈస్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ విచ్ ఇస్ నోన్ అండ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఆఫ్టర్.
1: కేవలం వచ్చినంత మాత్రంలో చాలదు. కర్మ ఆచరించినంత మాత్రంలో చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ టు రీచ్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: తెలుసుకున్నంత మాత్రంలో చాలదు. భక్తి ఉండినంత మాత్రంలో చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ నాలెడ్జ్ అండ్ డివోషన్.
1: దానిని ఆచరణలో పెట్టేటువంటి జ్ఞానం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్ టు ప్రాక్టీస్ ఇట్.
1: దీనిని
0: దిస్
1: భక్తి బోధ లోపల
0: ఇన్ ది టీచింగ్ ఆఫ్ డివోషన్
1: కొన్ని విధమైనటువంటి కొత్త పలుకులు దాంట్లో పలుకుతూ వచ్చారు.
0: న్యూ నామెన్క్లేచర్ వొకాబులరీ ఈజ్ యూజ్డ్ దేర్.
1: ఇది మననము చెయ్యాలి, చింతన చెయ్యాలి, ఆచరణలో ఉంచాలి.
0: ఇట్ హ్యాస్ టు బి థాట్ ఆఫ్, ఇట్ హ్యాస్ టు బి రీక్యాపిచులేటెడ్.
1: మనన నితిధ్యాసలు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లిసనింగ్ రికాపిచులేషన్ అండ్ ప్రాక్టీస్.
1: శ్రవణం చేయక మననము చేయలేము.
0: వితౌట్ లిసనింగ్ యూ కెన్ నెవర్ రికాపిచులేట్.
1: మననము చేయక ప్రాక్టికల్లో మనం ఆచరణలో పెట్టలేము.
0: వితౌట్ రికాపిచులేటింగ్ యూ కెన్ నెవర్ ప్రాక్టీస్.
1: వంట చెయ్యక మనం భుజించలేము.
0: వితౌట్ కుకింగ్ యూ కెనాట్ ఈట్.

0: భుజించక జీర్ణము చేసుకోలేము.
1: విదౌట్ ఈటింగ్ యూ కెనాట్ డైజెస్ట్.
0: జీర్ణము కాకుండా ఒంటికి బలము రాదు.
1: When there's no digestion, there will be no strength.
0: శ్రవణమే వంట చేయటము.
1: Listening is cooking.
0: మననమే భుజించటము.
1: Recapitulation is dining.
0: విద్యాసనే జీర్ణం చేసుకోవటము.
1: Practice is digestion.
0: ఆనందమే దీని యొక్క శక్తిని మనం ఉపయోగించుకోవటం.
1: This bliss is the strength which you make use of.
0: కనుక శ్రవణ మనన నిత్యాసనేటువంటి మూడింటి ద్వారా మన జీవితమును పరతత్వంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should step into the field of divinity through these three, the listening, recapitulation, practice.
0: ఎన్నో వింటున్నాము.
1: We listen to many of things.
0: మంచి వింటున్నాము, చెడ్డ వింటున్నాము.
1: We listen to good and bad as well.
0: చెడ్డ నాకు వద్దు అని చెవు చెప్పటం లేదు.
1: The ear doesn't tell
0: you. మంచి నాకు కావాలని చెవు చెప్పటం లేదు.
1: The ear will not tell you to receive good.
0: తన పని ఏదో తాను చేస్తూ ఉంటుండాలి.
1: It discharges its duty.
0: కానీ
1: but
0: విచారించవలసింది బుద్ధి.
1: It is the intellect who should discriminate.
0: ఈ బుద్ధికి ఈ కఠోపనిషత్తు లోపల అత్యంత బలమును ఒక విధ ప్రధానతను అందించారు.
1: In this కఠోపనిషత్ highest importance is attached to intellect.
0: ఏ ఒక్కటి కూడాను దేహంలో ఉండేటువంటి ఇంద్రియములు కావాలి వద్దు అని రెండు చెప్పవు.
1: No other sense in this body would desire nor deny.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: టీ అని మామిడి పండు తిన్నాము.
1: Supposing you have eaten sweet mango.
0: నాలుక రుచి చూచింది.
1: The tongue tasted.
0: చూచింది కానీ
1: ఇట్ టేస్టెడ్.
0: ఇది కావాలని కోరేది నాలుకనా?
1: ఈజ్ ఇట్ ద టంగ్ ద డిజైర్ మ్యాంగో ఫ్రూట్?
0: కాదు కాదు.
1: నో,
0: ఈ మధురాన్ని ఆశించినటువంటి యొక్క ఆత్మతత్వమే కావాలంటుంది.
1: ఇట్ ఈస్ ది ఆత్మ దట్ డిజైర్ ద స్వీట్నెస్ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్.
0: కనుక మనం అనుకుంటున్నాము తీపుని చూచి నాలుక ఆశించింది అని.
1: బట్ వీ టేక్ ఇట్ దట్ ద టంగ్ దట్
0: ఓన్లీ ఆశించిన నాలుకైతే అనుభవిస్తుండదా నాలుక? లేదే.
1: If the tongue desired, is it experiencing the sweetness? No.
0: Even chustandi lopaliki pampta undi.
1: It tastes and sends in.
0: Ikkada inkoka chinna udaharanam pillalu chakka gurtinchali.
1: A small example students should know clearly.
0: Oka cupu lopala fruit juice posukunnam.
1: In a cup you have fruit juice.
0: Ee fruit juice cupu ninduku untundadi.
1: The fruit juice is to the brim of the
0: kaani cup. Aa juice chaala madhuranga untundadi.
1: But the juice is very sweet.
0: Kaani aa madhuranni aa cup emaina anubhavistundada?
1: Do you think that the cup will experience the sweetness of the juice?
0: కప్పుకి ఏమీ తెలియదు, పుల్లగుందా తీయగుందా ఏ విధంగా ఉందని కూడా కప్పుకు తెలియదు.
1: Cup does not know whether it is sweet or bitter.
0: తర్వాత దాంట్లో ఒక స్ట్రా వేసుకున్నావు.
1: Then you have put in there the straw.
0: ఆ స్ట్రా నుంచి నువ్వు పీల్చుకుంటున్నావు లోపల.
1: And then you try to draw the juice out.
0: కానీ స్ట్రా ఫుల్లుగా వెళ్తుండాది ఈ జ్యూస్.
1: The juice is getting in full of this straw.
0: కానీ స్ట్రా ఏమైనా తెలుస్తుంటుందా తీపా పులుపాని?
1: Does the straw know the sweetness or its bitterness?
0: ఏమి తెలియటం లేదు.
1: Nothing whatsoever.
0: టంగు దగ్గరికి పోయేటప్పటికి
1: the moment it goes to the tongue,
0: అక్కడ మాత్రము ఇది పులుపు తీపు అని నిర్ణయిస్తుండాలి.
1: దేర్ ఓన్లీ డిసైడ్స్ whether స్వీట్ ఆర్ అస్ట్రింగెంట్.
0: అక్కడ కూడా తానేమైనా అనుభవిస్తుందాదా? అనుభవించటం లేదు.
1: బట్ డస్ ఇట్ ఎక్స్పీరియన్స్? నో.
0: టీ ఉంటే లోపల పంపుతుంది, పుల్ల ఉంటే బయట పారేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ స్వీట్ ఇట్ విల్ రిసీవ్ ఇన్ సైడ్ ఆర్ ఎల్స్ వామిట్ అవుట్ సైడ్.
0: పోనీ కడుపుకు పంపించేసింది.
1: ఇట్ హస్ సెంట్ ఇన్ టు ద స్టమక్.
0: కడుపు మాత్రం పూర్తి అనుభవిస్తుండదా?
1: ఈజ్ ది స్టమక్ ఎక్స్పీరియన్సింగ్?
0: లేదు లేదు లేదు. దాన్ని చక్కగా జీర్ణం చేసి
1: ఇట్ డైజెస్ట్ ఇట్ వెల్.
0: అది ఒక విధమైనటువంటి రస సంబరంగా దాన్ని తీర్చిదిద్ది
1: ఇట్ విల్ షేప్ ఇన్ ఏ ఫ్లూయిడ్.
0: లంగ్ దగ్గర చేర్చి
1: ఇట్ విల్ టేక్ ఇట్ టు లంగ్.
0: దాన్ని పరిశుద్ధముగా పరిశీలన చేసి
1: ఇట్ విల్ ప్యూరిఫై.
0: వడగట్టి
1: ఇట్ విల్ ఫిల్టర్ దేర్.
0: తర్వాత దానిని సర్వాంగములకు సప్లై చేస్తుంది.
1: లేటర్ ఇట్ విల్ బి సప్లై టు ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: కాబట్టి ఇది ఏది చేసినటువంటి పని గొప్ప పని.
1: సో వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ జాబ్ డన్?
0: కప్పు చేసిన పని
1: ఈస్ ద జాబ్
0: స్ట్రా చేసిన పని
1: ఆర్ ద స్ట్రా
0: నాలుగు చేసిన పని
1: ఆర్ ద టంగ్
0: టేబుల్ జటరాగ్ చేసిన పని
1: ఆర్ ద ఫైర్ ఇన్ స్టమక్
0: అని చక్కగా మనం విచారం చేస్తే
1: వెన్ యు ఎంక్వైర్ క్లియర్లీ
0: మన దేహము ఒక కప్పు వంటిది.
1: విల్ అండర్స్టాండ్ బాడీ ఈస్ ఎ కప్.
0: దీంట్లో దివ్యమైన భవ్యమైన భగవత్ యొక్క అనుగ్రహము ఆనందము అనేటువంటి పరతత్వం అనేటువంటి తీయని రసం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద డివైన్ ద స్వీట్ గ్రేస్ డివినిటీ ఇస్ దేర్.
0: కానీ అది అనుభవించటం లేదు పాపం.
1: బట్ అన్ఫార్చునేట్లీ
0: ఆ దేహమనే కప్పుకు ఏమీ దీని రుచి తెలియటం లేదు.
1: ద బాడీ ఇస్ ఎ కప్ డస్ నో ద టేస్ట్ వాట్స్ ఎవర్.
0: ఇంకా దాన్ని సెన్సెస్ అనేటువంటి ఈ స్ట్రాల ద్వారా మనం తీసుకుంటుండాలి.
1: దెన్ వి ట్రై టు డ్రా అవుట్ ఆఫ్ ద సెన్సెస్ దట్
0: కన్నుతో కొన్ని దృశ్యాలు చూస్తుండాలి, చెవులతో కొన్ని విషయాలు వింటుండాలి, ముక్కుతో కొన్ని సుగంధాలు తీస్తుంటుండాలి. ఇది మసాలా దోశ, ఇది మసాలా వడ, బాగా వాసన వస్తుంటుంది. ఇవన్నీ అనుభవిస్తుంటాయి ఇంద్రియాలు, కానీ వాటి రుచి వాటికి కూడా తెలియటం లేదు.
1: The eye sees, the ears listen to, the tongue tastes whether it's masala dosha, masala vada, but they don't experience whatsoever.
0: అవి కూడా అనుభవించటం లేదు.
1: They too don't enjoy.
0: ఇంద్రియాలన్నీ కూడా కేవలం stars.
1: All the senses are stars.
0: Not cinema stars.
1: Not cinema stars anyway.
0: ఇంద్రియాలు.
1: They are senses.
0: ఈ ఇంద్రియములు అనేటువంటి యొక్క ఇవి ద్వారా దాన్ని తీసుకుంటున్నాయి.
1: Through these senses they are drawn, accepted.
0: కానీ
1: but
0: ఇవి కూడా అనుభవించటం లేదు.
1: They too don't retain.
0: నాలుక
1: is the tongue.
0: అదే బుద్ధి.
1: That is the intellect.
0: అక్కడ డిస్క్రిమినేషన్ చేస్తుంది బుద్ధి.
1: There the intellect discriminates.
0: ఇది రైట్ ఆర్ రాంగ్, ఇది తీపా ఇది చేదా లేక పులుపా, ఇది నేను భుజించవచ్చునా భుజించకూడదా అని చక్కగా ఆలోచన చేస్తుంది.
1: There it discriminates to the right or wrong, whether it is sweet or bitter, whether it is eatable or not.
0: ఏదో కప్పులో ఇచ్చారు కదా కళ్ళు మూసుకొని తాగకూడదు.
1: Because it is offered in a cup, you should not close your eyes and drink.
0: ఎంత గొప్ప అమృతమైనప్పటికీ,
1: it might be the amrita, the nectar,
0: kaani motta motta ruchi chudali,
1: first you must taste it.
0: Idi amrutam kada amrutam kada ani note lo poskunte manaku pranam istundi kaani mukkulo poskunte pranam teestundi.
1: Though it is amrita, the divine nectar, you should swallow through the mouth but not through the nose.
0: Bhujinchavalsina darilo bhujinchavalsina margamlo bhujinchavalsinatvanti okka indriyamulone idi bhujinchali.
1: Therefore the eating and the eating process must be done through the appropriate sense.
0: కనుక నాలుక బుద్ధి.
1: సో ద టంగ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: ఈ నాలుక అనేటువంటి బుద్ధి మనసుకు చెప్పుతుంది.
1: దిస్ టంగ్ విచ్ ఈజ్ ఇంటెలెక్ట్ విల్ టీచ్ ద మైండ్.
0: మనస ఇది మధురంగానే ఉంటుండాలి.
1: ఓ మైండ్ ఇట్ ఇస్ క్వైట్ స్వీట్.
0: ఇంకా నీవు మింగేసే.
1: యూ కెన్ స్వాలో నౌ.
0: పూపుల పంపిస్తుంది.
1: సెండ్ ఇట్ ఇన్.
0: జఠరాగ్ని.
1: ద ఫైర్ ఇన్ ద స్టమక్.
0: ఈ బుద్ధి ఎవరు? సారథి.
1: This intellect is charity.
0: లోపల ప్రయాణం చేసేటువంటి నాయకుడు ఎవరు? యజమానుడు ఎవరు? ఆత్మ.
1: Who is the master of the travel in words? That is ఆత్మ.
0: అక్కడికి పంపిస్తుంది ఆత్మ. దీనన్నిటికీ నీవే కారణము, నీవే సర్వస్వము అని అక్కడికి అర్పితం చేస్తుంది.
1: There it sends, there it offers, there because ఆత్మ, you are the basis for everything.
0: నిత్యము పిల్లలు ప్రార్థన చేస్తుంటారు.
1: Boys offer prayer every day.
0: బ్రహ్మార్పణం బ్రహ్మహవి ఇంకా పదంలో మాత్రం చెప్తుంటారు.
1: They repeat this mantra just by words.
0: దీనికి జవాబు ఏమని వస్తుండదు లోపల నుంచి?
1: వాట్ ఇస్ ది ఆన్సర్ యూ గెట్ ఫ్రమ్ విదిన్?
0: అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అయ్యా, నీ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడిగా నీ జఠరాగ్నిలో ఉంటుండి నీ భుజించిన వాటినంతా జీర్ణింపజేస్తున్నాను.
1: యూ విల్ సే ఐ యామ్ హియర్ ఇన్ యువర్ బాడీ, ఐ డైజెస్ట్ ఆల్ ది ఫుడ్ దట్ యు టేక్.
0: రెండు చాలా మనకు చాలా ప్రధానమైనటువంటిది.
1: సో దీస్ టు ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఒకటి బుద్ధి, రెండవది ఆత్మ.
1: వన్ ఇస్ ఇంటెలెక్ట్, ద సెకండ్ వన్ ఇస్ ఆత్మ.
0: బుద్ధి ఏమైనా తన యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించిందంటే ఈ ఆత్మ అనేటువంటి యజమానుడు డిస్మిస్ చేస్తాడు వాడు.
1: ఇఫ్ ది ఇంటెలెక్ట్ యాక్ట్స్ యాజ్ పర్ ఇట్స్ వేగరీస్, ద ఆత్మ ద ఓనర్ విల్ డిస్మిస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ఈ డ్రైవర్ ను మనం చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డ్రైవర్ కేర్ఫుల్లీ.
0: జీవితానికంతా కూడాను డ్రైవరు బుద్ధే.
1: ఫర్ దిస్ ఎంటైర్ లైఫ్ ద డ్రైవర్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: ఇది కఠోపనిషత్తులో ప్రధానమైనటువంటి సూత్రంగా తీసుకున్నాడు.
1: దిస్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ కఠోపనిషత్.
0: దీంట్లో కట్ట కడపడి మరొకటి ఉంటుండాలి.
1: అల్టిమేట్లీ దర్ ఇస్ అనదర్ పాయింట్.
0: మన దేహము నుంచి కూడాను 101 నరములంతా వెళుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ అ బాడీ 101 నర్వ్స్ కమ్.
0: ఒక్కటి మాత్రమే బ్రహ్మరంధ్రానికి చేరుతున్నది.
1: ఓన్లీ వన్ రీచెస్ ద టాప్, బ్రహ్మరంధ్ర.
0: ఆ బ్రహ్మరంధ్రమునకు చేరేటువంటి దానికి ఈ బుద్ధికి సన్నిహిత సంబంధం ఉంటుంది.
1: బిట్వీన్ ద నర్వ్ దట్ రీచెస్ టు ద టాప్ ఆఫ్ ద హెడ్ ఈజ్ ఇన్ లింక్డ్ విత్ ఇంటెలెక్ట్.
0: ఈ 101 అనేటువంటి యొక్క నరముల తత్వమునందు,
1: ఇన్ ద నేచర్ ఆఫ్ ది 101 నర్వ్స్,
0: అనగా దీన్ని సహస్రార పద్మము అని కూడా అన్నారు. 1000 దళములతో కూడి ఉంటుంటారు.
1: ఇట్ ఆల్సో సేడ్ ఇట్స్ ద లోటస్ ఫ్లవర్ విత్ 1000 పెటల్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఈ పండితులు యతిప్రాసల కుదిరే నిమిత్తము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఆ సహస్రం అనేటువంటి దాన్ని ఎన్నుకున్నారు.
1: ద స్కాలర్స్ హావ్ చోజన్ దిస్ సహస్ర ద 1000 ఓన్లీ టు మెయింటైన్ ద మీటర్ అండ్ ద గ్రామ్ ఆఫ్ ద కంపోజిషన్.
0: ఇక్కడ 101 దళములంతా ఉంటున్నాయి.
1: హియర్ దర్ 101 పెటల్స్.
0: కోపం వచ్చినప్పుడు ఈ యొక్క ఒక దళము ఇంకొక దళమును టచ్ చేస్తుంది.
1: వెన్ యు ఆర్ యాంగ్రీ వన్ పెటల్ విల్ టచ్ అనదర్ పెటల్.
0: ఆ దళమును టచ్ చేసినప్పుడు ఈ కోపం మరింత పెరిగిపోతుంది.
1: వెన్ వన్ పెటల్ టచ్ అదర్ హిల్ బి మచ్ మోర్ యాంగ్రీ.
0: అసూయ వచ్చినప్పుడు ఆ దళము మరొక దళాన్ని టచ్ చేస్తుంది.
1: అవుట్ ఆఫ్ జెలసీ వన్ పెటల్ విల్ టచ్ అనదర్.
0: అప్పుడు ఈ అసూయ మరింత పెరిగిపోతుంది.
1: దెన్ జెలసీ విల్ బి
0: రైజింగ్. అలా ఏమి దేనికి అది సన్నిహిత సంబంధమై ఉంటున్నాయి.
1: మీనింగ్ దే ఆర్ ఇంటిమేట్లీ రిలేటెడ్.
0: ఏ దళమును కూడా టచ్ చేయనటువంటిదే పరతత్వం అనేటువంటి నాద బిందు, అదే ఒక్క దళం.
1: ఇట్ ఈస్ నాద బిందు డివినిటీ విచ్ డస్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ దీస్ పెటల్స్.
0: అదే ఈ పంచ ప్రాణముల యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ధ్వని.
1: ఇట్ ఈస్ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ద సాంగ్.
0: ఆ నాదమే ఈ బిందువుతో చేరి ఈ బిందువే కళగా మారిపోయి కళనే ఆత్మతత్వంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ద నాద విల్ మీట్ విల్ జాయిన్ దిస్ బిందు అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ.
0: అందువల్ల నీ నాదము కాదు నీవు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ నాద.
0: వేదము కాదు నీవు.
1: యు ఆర్ నాట్ వేద.
0: నీవు కేవలము ఒక బిందువు కాదు.
1: యు ఆర్ నాట్ బిందు.
0: నీవు కళవు కాదు.
1: యు ఆర్ నాట్ కళ ఐదా.
0: నాద బిందు కళా తీతా నమో నమో అని.
1: యు ఆర్ బియాండ్ నాద బిందు కళా. ఐ ఆఫర్ మై బెస్ట్.
0: నాదము దేహంతో కూడినటువంటిది.
1: ద సౌండ్ రిలేట్స్ టు ద బాడీ.
0: బిందు బుద్ధితో కూడినటువంటిది.
1: బిందు ఇస్ రిలేట్ టు ది ఇంటెలెక్ట్.
0: కళ మన యొక్క తెలివితేటంతో కూడినటువంటిది.
1: కళ రిలేట్స్ టు ది ఇంటెలెక్ట్.
0: ఈ మూడింటి యొక్క అతీతమైనటువంటి తత్వమే గుణాతీతము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈజ్ అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
0: అదే నిత్యానందం పరమ సుఖదం అనేటువంటి దాంట్లో గుణాతీతం.
1: ఇట్ ఇస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్.
0: గుణరహితుడైనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ నో అట్రిబ్యూట్స్ ఫర్ సేవ.
0: నిత్యం సత్యం విమలం అచలం నిర్గుణం అనగా గుణాతీతం అన్నాడు.
1: ఇట్ ఇస్ పర్మనెంట్. ఇట్ ఇస్ ట్రూత్. ఇట్ ఇస్ ప్యూర్. ఏకం
0: సత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ఈస్ ఎటర్నల్ విట్నెస్. ఇట్ ఇస్ బియాండ్ ఆల్ యువర్ కాంప్రిహెన్షన్. ఇట్ హెస్ నో త్రీ అట్రిబ్యూట్స్ వాట్స్ ఎవర్.
0: కనుకనే నచికేతుడు గుణాతీత తత్వానికి వచ్చాడు.
1: దేర్ఫోర్ నచికేత రీచ్డ్ దిస్ పాయింట్.
0: అదే మూడు దినములు కాచుకున్నటువంటి దానికి సరి అయినటువంటి అర్థము.
1: దట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ త్రీ డేస్.
0: ఏదో మనమంతా కూడా కఠోపనిషత్తులు చదువుకుంటూ యమధర్మరాజు ఎక్కడో క్యాంపుకు పోయినాడు, మూడు దినాలు రాలేకుండా ఉండినాడు, అతని కోసం మూడు దినాలను కాచుకోవటం వల్ల యమధర్మరాజు వచ్చి మూడు వరములు కోరమన్న ఏమిటి ఈ క్యాంప్ ఏమిటి, ఇతని ఉద్యోగం ఏమిటి, ఇతని ఆఫీస్ ఏమిటి, ఇంత స్టాఫ్ ఏమిటి, ఇంతమంది ప్రాణాలు తీసుకుపోవడానికి ఇతని రోప్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, ఏమిటి ఇవన్నీ చెప్పుకోవటం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా అయిపోతుంటాయి.
1: What do we need? The Kathopanishad and take it that Yamadharmaraja has got a camp office, he has got a job. Every story.
0: ఒక విచిత్రమైనటువంటి ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: Has got a very peculiar inner significance.
0: మూడు రాత్రులు కాచుకున్నాడు.
1: He waited for three nights.
0: రాత్రి అనగా ఏమిటి?
1: What do you mean by night?
0: చీకటికే రాత్రి అని పేరు.
1: The darkness is the night.
0: అదే మొట్టమొదటి తమో గుణము.
1: That is the first attribute of dullness.
0: ఈ తమో గుణం అనేటువంటి దాన్ని దాటినాడు ఒక దినము.
1: ఈ క్రాస్ ది తమో గుణ వన్ డే.
0: రెండవ దినము రజోగుణమును దాటినాడు.
1: సెకండ్ డే హీ క్రాస్ ది రజోగుణ.
0: మూడవ దినము సాత్వికాన్ని కూడా దాటాడు.
1: థర్డ్ డే హీ క్రాస్ ది సాత్విక్ క్వాలిటీ.
0: అప్పుడే ధర్మజుడు ప్రత్యక్షమయ్యాడు.
1: దెన్ ఓన్లీ ధర్మరాజ అపియర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్
0: ఆఫ్ హిమ్. ధర్మరాజ అని అనకూడదు.
1: డోంట్ కాల్ హిమ్ యమధర్మరాజ.
0: ధర్మరాజే.
1: ఈ ధర్మరాజ కింగ్ ఆఫ్ రైట్.
0: ఏ హైకోర్టు జడ్జి అయినా కానీ, ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా కానీ, ఇంకే జడ్జి అయినా కూడా అటో ఇటో తప్పులు చేసేసి కొన్ని తప్పు సాక్ష్యంలో ఇంకా కొన్ని విధమైనటువంటి ఏదైనా కొన్ని నిర్ణయాలు సరిగా చేయకుండా ఉండొచ్చు, కానీ యమధర్మరాజు మాత్రము ధర్మానికి విరుద్ధంగా పోయేవాడు.
1: ఏదర్ హైకోర్టు జడ్జి ఆర్ సుప్రీం కోర్టు జడ్జ్ బేసింగ్ ఆన్ ద ఫాల్స్ విట్నెసెస్ మే ప్రొనౌన్స్ ఎ రాంగ్ జడ్జిమెంట్ బట్ నాట్ యమధర్మరాజు.
0: ధర్మాన్ని పాటిస్తున్నాడు.
1: Why is he observing righteous conduct?
0: Yama Dharma Raju. Yama. Yama anaga antar indiyamlu harikattina chunti vaadu.
1: Yama means the one who has got control over external internal
0: yama,
1: senses.
0: Yama niyama asana pranayama pratyaharam dharana dhyanam samadhi. Ee ashtanga yogamlo motta modatidi yama.
1: Of all these eight paths, Yama is the first one.
0: Yama anaga indriyani harikattinatundi dharmajudu kanukane ataniki Yama Dharma Raju ani peru.
1: Yama meaning has got the sense control. He is called Yama Dharma Raja.
0: Ee moodu gunamulu daatina tarvata kudanu
1: after crossing all these three attributes
0: naaluguva gunamulo gunatheetamainappude bodha prarambhamaindi.
1: The fourth one with this attributeless, then you will have all the teaching.
0: ఈ మూడు గుణములు కూడా బంధనే.
1: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్
0: కూడా బంధనే.
1: ద పైయస్నెస్ సాత్విక్ ఇస్ బాండేజ్.
0: రాజసికమైనటువంటిది తామసికము బంధనే.
1: ద తామసిక డల్నెస్ ఇస్ బాండేజ్.
0: తామసికమైనటువంటి ఇనప సంకెళ్ళు.
1: ద తామసిక డల్నెస్ ఇస్ ఐరన్ చైన్.
0: రాజసికమైనటువంటి కాపర్ సంకెళ్ళు.
1: రాజసిక్ ఎమోషనల్ ఇస్ కాపర్ చైన్.
0: సాత్వికమైనది బంగారు సంకెళ్ళు.
1: సాత్విక్ క్వాలిటీ పాయస్నెస్ ఇస్ గోల్డెన్ చైన్.
0: బంధన బంధనే.
1: ఆల్ ది త్రీ ఆర్ బాండేజ్ ఓన్లీ.
0: అయితే ఒక బంధం నుంచి ఇంకొక బంధం తీసి రెండు బంధంలో పారివేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు రిమూవ్ వన్ బాండేజ్ అండ్ త్రో బోత్ ఆఫ్ దెం.
0: మన కాలిలో ఒక ముళ్ళు కుచ్చుకుంది.
1: సపోజింగ్ యూ హావ్ గాట్ ఎ థార్న్ ఇన్ యువర్
0: ఆ కాలిలో కుచ్చుకున్నటువంటి ముళ్ళును గొడ్డలతోనో కొడవతోనో తెచ్చి మనం తీస్తామా?
1: You don't bring an axe to remove the thorn out of your leg.
0: కాదు కాదు తిరిగి ఒక తాళం తెచ్చే తీస్తాం మనం.
1: You should bring another thorn to pluck out the thorn in your leg.
0: తీవాలంటే ముళ్ళే కావాలి.
1: Take out the thorn, a thorn is needed.
0: వజ్రాన్ని కొయ్యాలంటే వజ్రమే కావాలి.
1: Is the diamond that cuts a diamond.
0: కర్మ నిర్మూలనం చేయాలంటే కర్మనే కావాలి.
1: To have that inaction,
0: బ్రహ్మతత్వం తెలుసుకోవాలంటే బ్రహ్మనే ఆశ్రయించాలి.
1: To know Brahman, you should offer yourself to Brahma.
0: ఇంకొకరిని ఆశ్రయించి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్. కానీ
0: విరిగిన ముళ్ళును,
1: సో దట్ థార్న్ విచ్ ఇస్ బ్రోకెన్,
0: తెచ్చిన ముళ్ళు తీసివేసింది.
1: దన్నదం థార్న్ దట్ యు బ్రాట్,
0: విరిగి నన్ను బాధ పెట్టిన ముళ్ళు అని దాన్ని పారవేసి దీన్ని తీసిన ముళ్ళు అని జోబిలో పెట్టుకుంటావా? లేదు, రెండింటినీ తీసి పారవేస్తాం.
1: దట్ థార్న్ విచ్ ఇస్ ఇన్ యువర్ లెగ్ దట్ హస్ పెయిన్డ్ యు, యు డోంట్ యు రిమూవ్ ఇట్ అండ్ దట్ థార్న్ దట్ హెల్ప్ యు, యు డోంట్ పాకెట్ ఇట్.
0: రెండు ముళ్ళే.
1: Both are thorns.
0: కనుక మనం రజో గుణమును తమో గుణమును సాత్వికాన్ని కూడా తీసేసిన తర్వాతనే,
1: therefore when once we remove తమో గుణ రజో సాత్వికణ,
0: అప్పుడు ఆత్మతత్వం వస్తుంది మనకు.
1: Then we will have the nature of ఆత్మ.
0: అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: అయితే భగవంతుడు సర్వవ్యాపకుడు కదా.
1: God is all pervasive.
0: ఎక్కడ చూచినా ఉన్నాడు కదా.
1: He is everywhere.
0: గుణాతీతం అనుకుంటే గుణమునకు మాత్రం అతను లేడా?
1: వెన్ యూ సేస్ బియాండ్ అట్రిబ్యూట్స్,
0: గుణానికి అతీతమైపోతే గుణం తనకంటే వేరుగా ఉంటుండాలి కదా.
1: వెన్ యూ సేస్ బియాండ్ అట్రిబ్యూట్స్, అట్రిబ్యూట్స్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: కాబట్టి గుణాతీతుడని ఎట్లా చెప్పగలడు?
1: సో హౌ కెన్ యూ డిస్క్రైబ్ హిమ్?
0: అందులో ఈ యొక్క కఠోపనిషత్తు యొక్క సరి అయినటువంటి అర్థం లోపల
1: ఇన్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్
0: గుణమును గుణము తానున్నాడు కానీ గుణము తనలో లేదు అని చెప్పి,
1: హీఈస్ ఇన్ అట్రిబ్యూట్స్ బట్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ ఇన్ హిమ్.
0: ఎట్లా?
1: హౌ?
0: గుణము అనేటువంటిది కల్పన.
1: దిస్ అట్రిబ్యూట్స్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్.
0: కామము, క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, ఈర్ష, ఇవన్నీ కూడా కేవలము బయట నుంచి మన లోపల ప్రవేశిస్తున్నాయి.
1: ద డిజైర్, యాంగర్, లస్ట్, జెలసీ ఆల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇవన్నీ ఆహార విహారంతో సంఘదోషంతో మనకు లభ్యమవుతున్నాయి.
1: వి గెట్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్ అండ్ అసోసియేషన్.
0: కాబట్టి ఈ గుణములంతా కూడాను మనము తెచ్చిపెట్టుకుందమే కానీ లోపల నుంచి పుట్టి వచ్చినవి కాదు.
1: ది క్వాలిటీస్ బ్రాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్, నాట్ ఇన్ బాండ్.
0: కనుక ఇవన్నీ కల్పితమైనటువంటివి.
1: సో దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: ఎట్లా కల్పితము?
1: హౌ డు యు సే దే ఆర్ ఆర్టిఫిషియల్?
0: కల్పితము కావటం చేతనే దీనికి క్రోధము, కల్పితం కావటం చేతనే దీనికి ద్వేషము, కల్పితం కావటం చేతనే దీనికి అసూయ, ఇవన్నీ పేర్లు కూడా పెట్టాము.
1: బికాజ్ దే ఆర్ ఆర్టిఫిషియల్ ఆఫ్ దేర్ ఓన్ మేకింగ్ యు గివ్ ది నేమ్స్ యాస్ యాంగర్, లస్ట్ అండ్
0: గ్రీడ్. నీ పేరు రామయ్య కృష్ణయ్య అని మీ తల్లి ఎట్లా పెడుతుంది?
1: ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ది నేమ్ రామ కృష్ణయ్య?
0: ఇంత తర్వాతనే నీకు పేరు పెడుతుండాలి.
1: ఆఫ్టర్ యువర్ బర్త్ ఓన్లీ యువర్ క్రిస్టెన్ నేమ్.
0: కాబట్టి నీ గుణములు వచ్చిన తర్వాతనే వాటికి పేర్లు వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆర్ దేర్ దెన్ దే గెట్ ది నేమ్.
0: పేరు రావటం లేదు,
1: దే డోంట్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మట్టి ఉన్నది.
1: హియర్ ఇస్ మడ్.
0: మట్టి ఏ విధమైనటువంటి యొక్క వికారములు లేదు.
1: ద మడ్ హ్యాస్ నో అబరేషన్.
0: మట్టిలో సహజంగా కుండలు లేవు.
1: ఇన్ దిస్ మడ్ దర్ ఆర్ నో పాట్స్ న్యాచురల్.
0: కానీ ఆ మట్టి ద్వారా కుండలు చేశాము, కల్పించాము.
1: బట్ విత్ దట్ మడ్ యు మేడ్ ది
0: కల్పించటం చేతనే ఇది కుండ, ఇది చట్టి, ఇది ముట్టి, ఇది ఒక బండ అని మనం చెప్పగలుగుతున్నాము.
1: Because of this artificial making, you are able to decide this, the pot and the slate and so on.
0: ఇది కుండ, ఇది చట్టి, ఇది మూకటి, ఇవన్నీ చెప్పాలనుకుంటే చేసిన తర్వాతే కదా వాటికి పేర్లు వస్తున్నాయి.
1: You say this is the pot and the slate and the plate because of the making of the shape is there.
0: మట్టిలో నుంచి కుండలు పుట్టాయే కానీ
1: the pots came out of the mud.
0: మట్టిలో కుండలు లేవు.
1: బట్ ఇన్ ద మడ్ దేర్ ఆర్ నో పాట్స్.
0: అయితే
1: హౌఎవర్
0: కుండల్లో కూడా మట్టి ఉంది.
1: బట్ ఇన్ ద పాట్స్ ఆల్సో దేర్ ఇస్ మడ్.
0: ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క గుణములు ఎందుకూడను ఒక పరమాత్మ ఉన్నాడు కానీ
1: ఇన్ దీస్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
0: పరమాత్మ ఎందుకు గుణములు లేవు?
1: బట్ ఇన్ గాడ్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్ వాట్స్ ఎవర్.
0: గుర్తించవలసినటువంటి విషయం
1: దిస్ హస్ టు బి కాగ్నైజ్డ్.
0: కుండలు కల్పన,
1: ది పార్ట్స్ ఆర్ జస్ట్ క్రియేషన్.
0: ఇవి కల్పన అయినటువంటి గుణములు.
1: ది అట్రిబ్యూట్స్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: గుణములో కూడాను తానున్నాడు.
1: God is there in attributes.
0: ఈ కుండను ఎక్కడ చూసినా గాని మట్టి.
1: ఇన్ ది పాట్స్ వేర్ ఎవర్ యూ సీ దేర్ ఇస్ మడ్.
0: కానీ మట్టిలో కుండ లేదు.
1: బట్ ఇన్ ద మడ్ దేర్ ఆర్ నో పాట్స్.
0: కాబట్టి దైవములో ఈ గుణములు లేవు.
1: దేర్ ఫోర్ ఇన్ గాడ్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్.
0: గుణముల్లో కూడా దైవం ఉన్నాడు.
1: ఇన్ అట్రిబ్యూట్స్ దేర్ ఇస్ గాడ్.
0: అయితే ఈ యొక్క దైవము గుణముల్లో ఉన్నాడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
1: బట్ హౌ డు యూ సే దట్ గాడ్ ఎగ్జిస్ట్స్?
0: రూపనామములు కలిగినటువంటి వాడు కనుకనే నీ దృష్టికి నీ స్థాయికి అవి గుణములుగా
1: కనిపిస్తున్నాయి.
0: నీవు కూడాను గుణాతీతుడైతే నీకు గుణములే కనిపించవు.
1: ఇఫ్ యు ఆర్ బియాండ్ అట్రిబ్యూట్స్ యూ డోంట్ వాచ్ ఎనీ అట్రిబ్యూట్ దేర్.
0: కనుక నీ గుణములే అందులో ప్రతిబింబిస్తున్నాయి.
1: యువర్ అట్రిబ్యూట్స్ రిఫ్లెక్ట్ ఓవర్ దేర్.
0: అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటున్నావంటే అక్కడ ఇంకొక ఒకటి వచ్చాడా నీకు జత?
1: ఇఫ్ యూ సీ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యాజ్ రిఫ్లెక్షన్, నో వన్ సెపరేట్ అపియర్డ్.
0: చెప్పాడు నచికేతునికి,
1: దిస్ ఇస్ టాక్ టు నచికేత.
0: నిలువుట అద్దములో నీట చూచుటకు జోడేలా నచికేత.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ టు ఫైండ్ యువర్ రిఫ్లెక్షన్, వై డు యు నీడ్ ఎనీ అదర్?
0: నిలువుట అద్దములో నీడ చూచుటకు జోడేలా? ఆ నీడ నీవు రెండు ఒకటిగా ఉన్నావు, ఇంకా జోడేందుకు నీకు?
1: Why do you need another company? You are there. Who is reflected in the mirror?
0: Vishvadamulo tirige chandruni vilokinchutaku veligeela?
1: When that moon shines everywhere, why do you need the light separately?
0: Atma bodhanu telisi tirugutaku guruveela?
1: To know the teaching in the atma, why do you need a preceptor?
0: Ikani guruvendukayya?
1: Then why do you need a preceptor?
0: ఆత్మ విషయం నీకు తెలుసుకున్నప్పుడు ఇక గురువే అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ నో ద సెల్ఫ్, యూ డోంట్ నీడ్ ఎనీ ప్రిసెప్టర్.
0: తెలియనంత వరకు గురువు కావాలి.
1: సో లాంగ్ యూర్ ఇగ్నోరెంట్, యూ నీడ్ ప్రిసెప్టర్.
0: కనుకనే నీవు ఈ మూడింటిని చక్కగా అర్థం చేసుకుని పోమన్నాడు.
1: దేర్ఫోర్ హి వాంటెడ్ హిమ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: నచికేత తత్వము చాలా కఠినమైనటువంటి విషయం.
1: ది నచికేత నేచర్ ఇస్ వెరీ టఫ్.
0: అయితే నచికేతునికి అది అతి సులభమైనటువంటి మార్గం.
1: బట్ టు నచికేత ఇస్ ఎ వెరీ సింపుల్ ఈజీ వన్.
0: ఎందువల్ల అది సులభము?
1: వై ఈజ్ ఇట్ ఈజీ?
0: తాను ఒకే పట్టుదల, దీనిని సాధించాలి, పరతత్వాన్ని నేను తెలుసుకోవాలి, ఆ పరతత్వంలో నా జీవితం అంకితం కావాలి.
1: He had got one strong determination, I must know, I should lead my divine life and merge in
0: divinity. వాడు కనుకని దేనికైనా సిద్ధమయ్యాడు.
1: Has got that strong determination, he was prepared for anything.
0: దీనికి త్యాగం చేయకపోతే ఈ యొక్క యోగం మనకు ప్రాప్తించదు.
1: When you don't sacrifice, you don't have the spiritual practice.
0: కనుక ఈనాడు మనం త్యాగం చేయకుండా యోగం కావాలని ఆశిస్తున్నాము.
1: Without sacrifice, we want the spiritual practice.
0: కనుకనే మనం యోగానికి బదులు రోగాన్ని అనుభవిస్తున్నాం.
1: So instead of yoga, spiritual practice, we have got the roga, the disease.
0: కనుక మనము తగినటువంటి దీక్షను పూనాలి. మీరు పాస్ కావాలి అనుకుంటే ఎంత కఠినమైనటువంటి శ్రమల పడి మీరు చదువుతున్నారు.
1: So we should have good determination to secure a pass. How you exert and
0: early morning lestunnaru,
1: you get up early morning,
0: chadugutunnaru,
1: you read,
0: nidraharamulu vadutunnaru,
1: sacrifice food and drink.
0: Ee vidhara meer kashtapadte kaani aa phalitham meeku dakkatam ledu.
1: Unless you struggle, make efforts, you don't get the result.
0: Aithe ee phalitham eppudu vastundadi meeku?
1: Then when do you get the result?
0: Meer పిల్లలు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో క్లియర్లీ.
0: కర్మ సమయంలో ఉండే ఫలితం ఉంది.
1: దేర్ ఇస్ ద రిజల్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్.
0: కాలమే లేదు.
1: దేర్ ఇస్ నో టైమ్.
0: ఏడో ఇప్పుడు రాశావు, ఇంకా 2 మంత్స్ లోపల మాకు రిజల్ట్స్ వస్తుంది, అది పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని విచారించనక్కర్లేదు.
1: ఐ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్, నౌ ద రిజల్ట్స్ విల్ టేక్ 2 మంత్స్, యూ డోంట్ నీడ్ బాదర్.
0: నీవు రాసే సమయంలోనే నీ మార్కులు నీకు చక్కగా తెలిసిపోతుంది.
1: యాజ్ యు రైట్ డౌన్ దేర్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ ఇస్ ద రిజల్ట్ దేర్.
0: అప్పుడే నీ రిజల్ట్ నీకు తెలుస్తా ఉంది.
1: దెన్ యు విల్ నో యువర్ ఓన్ రిజల్ట్.
0: ఎట్లా?
1: హౌ?
0: నేను కరెక్ట్ గా రాశానా లేదా, నా వ్రాతలోనే ఉంది నా రిజల్ట్.
1: వెదర్ ఐ హావ్ రిటన్ కరెక్ట్ యు ఆర్ నాట్, దేర్ ఇస్ ద రిజల్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్.
0: ఎవరో వచ్చి ప్రొఫెసర్ నీకు మార్క్స్ ఇవ్వటం లేదు.
1: నో ప్రొఫెసర్ ఇస్ అవార్డింగ్ యు మార్క్స్.
0: మార్క్స్ కూడా నువ్వు నీవే తెచ్చుకుంటున్నావు.
1: యు ఎర్న్ ద మార్క్స్ యువర్ సెల్ఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యు హావ్ టు నో దిస్ ట్రూత్.
0: అయితే
1: అలా
0: ఈ ప్రపంచం లోపల ప్రాకృతమైనటువంటి ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: నశ్వరమైన ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ టెంపరీ లైఫ్,
0: అనిత్యమైనటువంటి ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ లైఫ్,
0: నిత్య సత్యమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలనుకున్నప్పుడు,
1: వెన్ వాంట్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ అండ్ ఎటర్నిటీ,
0: అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ విల్ బి ఆబ్స్టకల్స్ ఎనీవే.
0: వీటిని అరదు, పొరలు, తెరలు అన్నారు.
1: దీస్ ఆర్ కాల్డ్ ద వేల్స్, ద కర్టన్స్ అండ్ ఆబ్స్టకల్స్.
0: దీనికి నే మాయా అని పేరు పెట్టారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమిటి? ఇది ఏదో ప్రత్యేకంగా పొచ్చి మనల్ని బంధించి మనం అనేక రకంగా మోసం చేసేటువంటిది అని అనుకోకూడదు.
1: యూ షుడ్ నెవర్ కన్సిడర్ ది ఇల్యూజన్ యాజ్ సంథింగ్ దట్ అపియర్స్ దేర్ అండ్ పుట్.
0: మాయా అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఇల్యూజన్?
0: తెలిసి చేసేటువంటి యొక్క తప్పుకే మాయ అంటారు.
1: ద మిస్టేక్ విచ్ ఇస్ కమిటెడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇస్ ఇల్యూజన్.
0: ఇది నేను చేసేటువంటి పని తప్పు.
1: వాట్ ఐ డూ ఇస్ రాంగ్.
0: తప్పు అని తెలిసినప్పుడు నీవు ఎందుకు చేయాలి?
1: వెన్ యూ నో ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ దాట్?
0: ఒక్కొక్కటి నీవు చాలా దోషాలు నీలో ప్రారంభమవుతాయి.
1: అట్ వన్ టైమ్ యూ ఫైండ్ మెనీ మిస్టేక్స్.
0: అది నచికేత నీ యొక్క చక్కని ప్రపంచానికి ఇచ్చినటువంటి బోధ.
1: దట్ ఈస్ ది టీచింగ్ టు ద వరల్డ్ బై నచికేత.
0: కోపం వస్తుంది.
1: యువర్ యాంగ్రీ.
0: సులభంగా మనం తప్పించుకోవచ్చు.
1: యు కెన్ ఈజీ ఎస్కేప్ ఈజీ.
0: అయితే కొన్ని కొన్ని సమయంలో పనులు జరగాలి కాబట్టి కొన్ని మాటలు చెప్పి కొన్ని శబ్దములు మార్చి ఆ పని చేయించుకోవాలి.
1: హౌ టు గెట్ ద వర్క్ డన్, యూ షుడ్ యూజ్ హార్ష్ వర్డ్స్, హై సౌండింగ్ వర్డ్స్.
0: కానీ ఆ కోపాన్ని కోపరీతిగా దాన్ని మార్చుకొని ఇతరులను బాధించకూడదు.
1: బట్ దట్ యాంగర్ షుడ్ నాట్ బి విత్ యు.
0: ఇతరులను బాధించడం చేత ఒక పని ఏమైనా మంచి పని జరిగేటట్టుగా ఉంటే తప్పక బాధించవచ్చు.
1: బై హార్మింగ్ ఇఫ్ యూ హోప్ టు గెట్ థింగ్స్ డన్ డూ ఇట్.
0: కోపం వస్తుంది,
1: యువర్ యాంగ్రీ,
0: యోచన చేసుకో,
1: థింక్.
0: ఈ కోపం,
1: దిస్ యాంగర్,
0: నేను కోపపడవలసిన వాడినా?
1: Should I have this anger?
0: నేను మనిషినా లేక పశువునా?
1: Am I the human being or animal?
0: కోపించవలసింది పశువు గారి మనిషి కాదు కదా.
1: It is the animal that should have the anger.
0: I am man, not animal. అని మూడు తూర్లు నువ్వు యోచన చేసుకొని ఆ కోప సమయంలో శాంతి శాంతి శాంతి అని కూర్చో, తప్పక నీకు శాంతి లభిస్తుంది.
1: In a bit of anger, he should repeat thrice and think over, I am man, not animal, I am man, not animal, I am man, not animal.
0: And then he should have peace. Even while saying that
1: word peace, shanti, he should not have shanti anger. You have shanti
0: cheppadu kada kopam vachindani, shanti shanti shanti ante potundani konu kopam vachinappudu shanti shanti shanti. ఆ పదములో కూడాను కోపాన్ని మనం ప్రవేశపెడితే ఇంక శాంతి మనకి ఎక్కడ వస్తుంది?
1: ఈ విల్ అటరింగ్ దిస్ వర్డ్ పీస్ శాంతి, వీఆర్ వెరీ హార్ష్ అండ్ లౌడ్.
0: కనుక ఆ శాంతి సమయంలో ఎట్లా మనం చెప్పాలి శాంతి? శాంతి శాంతి శాంతి శాంతంగా చెప్పాలి.
1: వైల్ ఎట్ పీస్ యూ షుడ్ సే సాఫ్ట్లీ.
0: ఇది మనకు శాంతిని ప్రసాదిస్తుంది.
1: దిస్ ఓన్లీ కన్ఫర్స్ పీస్.
0: అదే విధంగానే ఇంకే విధమైనటువంటి దుర్గుణాలు మనలో వచ్చినప్పటికీ,
1: సిమిలర్లీ వెన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఇన్ us,
0: ఈ దుర్గుణములు ఉండవలసింది కాదు.
1: దిస్ ఆర్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: నేను మనిషిని,
1: ఐ యామ్ మ్యాన్,
0: నానో దైవం ఉన్నాడు,
1: దేర్ ఇస్ గాడ్ ఇన్ మీ.
0: దైవం దగ్గరికి ఈ దుర్గుణాలను ప్రవేశపెట్టకూడదు.
1: బ్యాడ్ క్వాలిటీస్ షుడ్ నెవర్ బి నియర్ గాడ్.
0: మంచిది కాదు,
1: ఇస్ నాట్ గుడ్.
0: ఇది నా యొక్క కర్తవ్యం కాదు,
1: ఇస్ నాట్ మై నేచర్.
0: దానిని విచారణ చేసుకుంటూ వినపోతే ఈ విచారణ ద్వారా నీ యొక్క దుర్గుణాలు కూడా దూరం అయిపోతాయి.
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ అండ్ ఎంక్వైర్, దెన్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీ.
0: దుర్గుణాలు ప్రవేశించిన తక్షణమే యాక్షన్ లో పెట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ రిజార్ట్ టు యాక్షన్ ద మూమెంట్ బ్యాడ్ క్వాలిటీస్ స్టెప్ ఇన్ యు.
0: తక్షణమే నువ్వు దాన్ని యాక్షన్ లో పెడితే చెడ్డ రిజల్ట్స్ వస్తాయి.
1: వెన్ యూ రిజార్ట్ టు యాక్షన్ యూ విల్ హావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: వద్దు, ఏ దుర్గుణం వచ్చినప్పటికీ టైం తీసుకో.
1: వెన్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ దే ఆర్ టేక్ టైం.
0: మంచా చెడ్డా,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: ఇది నేను చేయవలసిందా చేయరానిదా,
1: ఇస్ ఇట్ ప్రాపర్ టు బి డన్ ఆర్
0: నాట్, మనిషినా పశువునా,
1: ఆమ్ ఐ మ్యాన్ ఆర్ ఎనిమల్,
0: రాక్షసునా నీకు దైవమునా,
1: ఆమ్ ఐ డెమన్ ఆర్ గాడ్.
0: ఈ విధంగా నీవు క్వశ్చన్స్ వేసుకుంటుంటే ఈ క్వశ్చన్స్ వల్ల అది క్రమక్రమేణ శాంతపడిపోతుంది.
1: వెన్ యూ క్వశ్చన్ లైక్ దట్ రిపీటెడ్లీ విత్ ఇన్ యూ, ఎవ్రీథింగ్ విల్
0: పాసిఫై. పిల్లలు శాంతిని పోషించుకోవాలి, ఈ విధంగా పిల్లలు దుర్గుణాలను దూరం చేసుకోవాలి.
1: లైక్ ది స్టూడెంట్స్ టు డెవలప్ పీస్ అండ్ గెట్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: ఒకరిపైన అసూయ కలుగుతుంది.
1: Suppose you are jealous of another one.
0: ఈ అసూయ కలిగినప్పుడు,
1: when you are jealous,
0: ఛీ, అసూయకు నేనే అర్హుడనా?
1: Should I have this quality, jealousy?
0: ఏ అర్హత నాకు ఉంటుందాది?
1: Why do I need that quality?
0: ఓ, నేను అందంగా ఉంటున్నానని కొన్ని పనుల పైన అసూయ పట్టమా?
1: If I am handsome, should I be jealous for that reason?
0: అందమైన వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో?
1: In this world there are many more who are handsome, more.
0: నేను ధనవంతుడని ఇతరులపై అసూయ పట్టమా?
1: Should I be jealous because
0: my wealth? అంటే ధనవంతుడు ఎంతమంది లేరు లోకంలో?
1: There are many more wealthy people.
0: నేను భక్తుడని అసూయ పట్టమా?
1: Should I have jealousy for that reason?
0: ఇచ్చినటువంటి వారు ఎంతమంది భక్తులు ప్రపంచంలో లేరు?
1: There are many more devotees in this world.
0: ఈ విధంగా దీనిని పోల్చుకుంటూ పోల్చుకుంటూ పోల్చుకుంటూ పోవాలి. తాను ఒక తక్కువ వాడిగా భావించుకుని ఇతరులంతా ఎక్కువ వాడిగా భావించుకుంటే అప్పుడు ఈ అసూయ తగ్గిపోతుంది.
1: When he goes on comparing like that and considers himself the least of all, then all bad qualities will get out of him.
0: అందుకంటే నేనే గొప్పవాడను అని అనుకుంటే ఈ అసూయ అహంకారము రెండూ చేరి అతపతనం చేస్తాయి.
1: If he considers himself the greatest and highest of all, he will have ego and jealousy both at the same time.
0: కనుక నీవు అలాంటి దుర్గుణాలు వచ్చినప్పుడు అందరికంటే చిన్నవాడుగా నీవు భావించు.
1: When bad qualities are there, consider yourself least of all.
0: అప్పుడు నీకు ఈ దుర్గుణాలు ప్రవేశించవు.
1: Then there will not be bad qualities.
0: అందరికంటే నేను ఒక మంచి మార్క్స్ వచ్చినాయి పిల్లలకు.
1: Supposing it very good
0: grade వచ్చేసింది.
1: You got O grade.
0: నాకు O grade వచ్చింది అని అహంకార పడవద్దు.
1: Don't pride yourself because O grade.
0: అయ్యో, నా బ్రదర్స్ కూడా రాలేదే O grade, వాళ్ళకు వచ్చింది ఎంత బాగుంటుండు అని అంత పవిత్రమైన విశాలంగా నీ విచారణ చెయ్యి. తప్పక నీ మనసు పవిత్రమైపోతుంది. నీవు చేసినటువంటి పని ఉత్తమం పైనటువంటి పని అవుతుంది. నీ విద్యకు విలువ వస్తుంది.
1: యూ షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్. హౌ ఇస్ దట్ మై అదర్ బ్రదర్స్ డిడ్ హావ్ దిస్ ఓ గ్రేడ్? వెన్ యూ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్, దెన్ యువర్ మైండ్ విల్ బి ప్యూర్.
0: సద్గుణాలు, సదాచారములు, సత్ప్రవర్తనలు, సత్చింతనలు చక్కగా జగత్తునకు యముని వల్ల నేర్చుకుని లోకానికి బోధించిన వాడు నచికేతుడు.
1: నచికేత ఇస్ వన్ హూ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్ హావింగ్ లెర్న్ ఫ్రమ్ యమధర్మరాజా ద గుడ్ థాట్ ద గుడ్ థింకింగ్ ద గుడ్ బిహేవియర్ గుడ్ కండక్ట్
0: స్టూడెంట్
1: నచికేత ఇస్ స్టూడెంట్
0: కనుక ఈ స్టూడెంట్ ని మీరు స్టూడెంట్స్ అంతా కూడా గొప్ప ఆదర్శంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ టేక్ నచికేత యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్. ఆల్ స్టూడెంట్స్ షుడ్ టేక్ హిమ్ యాజ్ అన్ ఐడియల్.
0: దోషమున అనేటువంటిది తాను ఏమాత్రం కూడా సహించేటువంటి వాడు కాదు.
1: హీ కుడ్ నెవర్ బేర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్.
0: దేనికోసం వదిలాడు?
1: వై డిడ్ హీ లీవ్ ద హౌస్?
0: తండ్రిని ఎందుకోసం బాధ పెట్టాడా? బాధ పెట్టలేదు.
1: హీ నెవర్ మేడ్ హిస్ మదర్ సఫర్. నో.
0: నాన్న నువ్వు యజ్ఞయాగాది కథలు ఆచరిస్తున్నావు.
1: హీ సెడ్ ఫాదర్ యు ఆర్ కండక్టింగ్ యజ్ఞ అండ్ యాగ.
0: దీని ఫలితం ఏమిటో నాకు కొంతవరకు తెలపమని వినయంతో ప్రార్థించాడు.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ ప్రేడ్ హీ వాంటెడ్ టు నో ద రిజల్ట్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
0: నాయన యజ్ఞయాగాది కృతం వల్ల స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అన్నాడు.
1: హీ సెడ్ బికాజ్ ఆఫ్ ద యజ్ఞ అండ్ యాగ యు విల్ హావ్ ద పొజిషన్ ఆఫ్
0: హెవెన్. అంటే ఏమిటి?
1: హీ వాంటెడ్ టు నో వాట్ ఇస్ హెవెన్.
0: ఎప్పుడు సుఖంగా ఆనందంగా శాంతిగా ఉండాలి.
1: You want to be blissful permanently at peace.
0: Shanti sukhamulu swargamulo untunte ee lokamulo endukundakoodudu.
1: When peace and bliss are there in heaven, why not here?
0: Kaani idi kontha varaku untundali, idi kontha varaku untuntayi.
1: This is present to certain extent in the
0: election lo nevu nilchinavu.
1: You are here now.
0: Election lo nevu jeyinchavu.
1: You won in the election.
0: 5 samvatsaramulo assembly lo poi kochuntavu.
1: You will sit there in the assembly for 5 years.
0: Oka samvatsaram oka samvatsaram daatetariki tirigi 5 samvatsaram ayyatariki tirigi mari bayitiki raavalsindi tirigi election lo nilchukovalsindi.
1: As each year passes on, at the end of 5 years you have to come back and contest the election.
0: Okka thoru nevu jeyinchinavu ante tirigi jeevithamanta assembly lo kochodaniki arhata ledu.
1: Because you won the election one time, you cannot sit there permanently throughout life.
0: Kalukune chine punye matya lokam visanti aa punya kaalam anta tagge tappatiki tirigi neevu matya lokariki vachchestavu.
1: Therefore all the merit is exhausted while you are in heaven. You have to return back.
0: Tirigi yokka paata vaasana manaku tappindi kaadu.
1: Therefore you cannot escape from the old trails.
0: Inga mari paadina paate paadra paada panna ramada annattu paadina paati paadali.
1: So
0: anubhavinchinatuvanti anubhavinchali.
1: So I have to repeat the same song and experience the same old.
0: కనుక ఈ స్వర్గంతో ప్రయోజనం ఏమిటి అన్నాడు.
1: వాట్ ఇస్ యూజ్ అవుట్ ఆఫ్ ది సెవెన్?
0: నాయన దాన ధర్మాలు అనేటువంటిది ప్రజలకు ఆదర్శవంతమైనదిగా నిరూపించాలి అన్నాడు.
1: ద చారిటీ అండ్ రైట్ కాండక్ట్ షుడ్ బి షోన్ యాజ్ ఐడియల్ టు ద వరల్డ్.
0: సరే ఇచ్చాడు, అన్ని దానమిచ్చాడు ఉద్దారకుడు.
1: ఉద్దాలక గేవ్ ఎవ్రీథింగ్.
0: ఏమి ఇంటిలో లేవు.
1: నథింగ్ రిమైండ్ ఎట్ హోమ్.
0: నీరు తాగడానికి కానీ గడ్డి తినడానికి కూడా చేత కాకుండా పడిపోయేటువంటి కొన్ని గోవులు ఉన్నాయి.
1: He has got so many other things that could not
0: be kuda danam istu vachadu.
1: He started offering them also.
0: Chuchadu Nachiketudu.
1: Nachiketa watched this.
0: Naaku tandri ayi యజ్ఞయాగాది కృతువులు ఆచరించినటువంటి మహాపురుషుడైపోయి ఇలాంటి తపస్సంపన్నుడైపోయి మహాజ్ఞాని అయి ఇలాంటి వాడు ఇలాంటి దాన్ని దానం చేస్తున్నాడే, ఇది చేయవచ్చా? తనలో తాను చాలా విచారం చేసుకున్నాడు.
1: మై ఫాదర్ బీయింగ్ ఎ నోబుల్ సోల్ ద వన్ ఆఫ్ చారిటీ వైల్ కండక్టింగ్ ది యజ్ఞ అండ్ యాగ షుడ్ హీ ఆఫర్ సచ్ వీక్ కౌ లైక్ దట్? అట్ దట్ మోమెంట్ హీ ఫెల్ట్ సో సాడ్ విత్ ఇన్.
0: తిరిగి నాన్న చక్కగా ఆనందంగా కూర్చున్న సమయాన్ని చూసుకున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అడగకూడదు మనం తండ్రిని కానీ తల్లిని కానీ భర్తను కానీ భార్యను కానీ, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ దోషాలను మనం అడగకూడదు.
1: You should never point out the mistakes in the husband or father while as you like.
0: ఆనందంగా నవ్వుతు ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆ సమయాన్ని చూసి మనం ప్రశ్నించాలి.
1: You should find out their mood and put the questions.
0: ఇప్పుడు ఒక చిన్న విషయమే ఉంటుండాలి.
1: Here is a small matter.
0: భర్త ఆఫీసుకు పోయాడు, టైర్డ్ అయిపోయి చాలా పని చేసుకుని ఇంటికి వచ్చాడు.
1: Husband has gone to office, he was very much exhausted and returned
0: rather. అయ్యో అతని ముఖం చూడాలి, టైర్డ్ అయిపోతాను, ఏమండి కూర్చోండి కాఫీ తీసుకోండి టిఫిన్ తీసుకోండి, మంచి మాట మాట్లాడితే ఎంతో చల్లబడతాడు ఆయన.
1: If you find his face exhausted and tiresome, you should offer him
0: tea. ఆ సమయాన్ని మనం విచారించుకోకుండా ఎందుకంటే ఎంతసేపు వచ్చారు, ఎందుకు ఎక్కడ పోయినారు, ఏం పని చేశారు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని ప్రశ్నిస్తే వాడికి కోపం మరింత వస్తుంది, ప్లస్ ప్లస్ ప్లస్ కొరియా వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆనాడంతా కూడాను ఇంట్లో పస్తే అది వండదు ఈయన తినడు.
1: Therefore, if she goes on banging him, why are you late? What for? Where have you gone? There will be fast no more cooking at their house.
0: ఆ సమయాన్ని చూసుకొని అతనికి పెట్టి తర్వాత ఎందుకండి కొంత ఆలస్యంగా వచ్చారు, మంచి సమయాన్ని చూసి ప్రశ్నిస్తే అప్పుడు ఆయన సమాధానంగా చెప్తాడు.
1: At an appropriate time, if she asks why are you late, he will give the answer.
0: అతనే తండ్రిని కూడాను చక్కగా భోంచేసుకుని తాంబూలం వేసుకుంటూ తల్లి అందిస్తుంటే ఆనందంగా కూర్చున్నాడు ఉద్దారకుడు.
1: ఉద్దాలక ద ఫాదర్ డైన్డ్ ఆల్రెడీ అండ్ హి వాస్ జస్ట్ ఈటింగ్ ద పాన్.
0: నాన్న దానం అంటే ఏమిటి?
1: దెన్ హి ఆస్క్డ్ ఫాదర్ వాట్ ఇస్ చారిటీ?
0: ఎలాంటి దాని దానం చేయాలి?
1: వాట్ ఇస్ దట్ షుడ్ బి ఆఫర్డ్ ఇన్ చారిటీ?
0: దానం అంటే ఏంటి? ఇష్టమైనటువంటి దాన్ని కదా దానం చేయాలి.
1: ద వన్ యు లైక్ ద డియరెస్ట్ షుడ్ బి ఆఫర్డ్ ఇజంట్ దట్?
0: ఇష్టమైన దాన్ని దానం ఎందుకు చేయాలి?
1: వై డు యు ఆఫర్ దట్ విచ్ యు డోంట్ లైక్ యువర్సెల్ఫ్?
0: మీకు ఏది ఇష్టమో దాన్నే కదా ఇతరులకు దానం చేయాలి.
1: వాట్ యు లైక్ మోస్ట్ షుడ్ బి ఆఫర్డ్ టు అదర్స్.
0: కాబట్టి నాన్న నీకు ఏది ఇష్టమో.
1: ద ఫాదర్ వాట్ ఇస్ దట్ యు లైక్?
0: బాబు నీవంటే నాకు చాలా ఇష్టంరా అన్నాడు.
1: Son, you are dearest to me, he said.
0: Aithe nannevariki daanam isthavu nanna?
1: Then he said, to whom are you going to offer me?
0: Chakkani prashna vesadu.
1: What a good question it is.
0: Ishtamaina daani daanam cheyali.
1: You must offer that you like most.
0: Balti peru okai baap road ki istna paareshe etuvanti daani kodu parikiraare etuvanti vankayani.
1: A spoiled brinjal should not be offered to Brahmin as an act of charity.
0: కాబట్టి అలాంటి దానం దానం అవుతుందా?
1: It cannot be act of charity.
0: అలాంటి దాన్ని దానమే చేయకూడదు.
1: It should never be offered at
0: all. చాలా మంది వృద్ధులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు కాశీకి పోతుంటారు.
1: Many devotees, old people,
0: గయకి పోతుంటారు.
1: They go to Gaya.
0: అక్కడ పోయిన దగ్గర ఏదో ఒక కూరగాయో లేక ఒక ఫలమో ఏదో ఒకటి త్యాగం చేయాలి.
1: They'll sacrifice there either a fruit or a vegetable.
0: అంటే ఈ పద్ధతి దేనికోసం పెట్టారు?
1: Why that is procedure prescribed?
0: ప్రీతికరమైనటువంటి దానిని భగవంతునికి అర్పితం చేయాలి ఈ పవిత్రమైన స్థానంలో అని మనం ఒక ఆదర్శంగా పెట్టారు.
1: The ideal behind it is that dearest must be sacrificed there.
0: ఎందుకంటే ఇది పవిత్రమైన స్థానము.
1: God is a sacred place.
0: త్రివేణి సంఘము.
1: It is the combination.
0: ఇలాంటి స్థానం లోపల నాకు చాలా ప్రీతికరమైనటువంటి దాన్ని భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
1: హియర్ ఐ ఆఫర్ దట్ విచ్ ప్లీజెస్ మీ మోస్ట్ టు గాడ్.
0: మీ దైవానికి నైవేద్యాలు పెడుతుంటారు.
1: యు ఆఫర్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: పాచిపోయిన పులిచిపోయిన అన్నాన్ని నైవేద్యం పెడతారా?
1: ఇఫ్ ది స్పాయిల్డ్ రైస్ షుడ్ నాట్ బి ఆఫర్డ్.
0: చక్కగా వండి ఎవరు ముట్టక పూర్వమే ఎవరు భుజించక పూర్వమే భగవంతునికి అర్పితం చేసి తర్వాత మీరు భుజిస్తారు.
1: వెల్ కుక్డ్ నీట్లీ కుక్డ్ ఫుడ్ అన్టచ్డ్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్ దెన్ ఇట్ షుడ్ బి పార్టేకెన్.
0: అదే విధంగానే దానం అంటే ఏమిటి? మనకు చాలా ప్రీతికరమైనటువంటి దాన్ని భగవంతునికి అర్పితం చేయటం.
1: చారిటీ మీన్స్ ఆఫరింగ్ ద డియరెస్ట్ టు గాడ్.
0: చాలా మంది వెళుతుంటారు యాత్రలు.
1: మెనీ గో ఆన్ పిల్గ్రిమేజ్.
0: బద్రి నారాయణ అమర్నాథ్ కేదార్నాథ్ కావాల్సిన చోట్ల అంతా వెళుతుంటారు.
1: దే గో టు మెనీ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ అక్కడ వెళ్ళి
0: ఆ బ్రాహ్మణుడు ఏదో ఒకటి చెప్తాడు పండ.
1: దేర్ ది బ్రాహ్మిన్ పండ.
0: అమ్మా మీకు ఏదైనా ఒక ఇష్టమైనటువంటి ఏదైనా ఉంటే ఇక్కడ త్యాగం చేయండి ఒక ఫలమును అంటారు.
1: దే విల్ సే ఇఫ్ దేర్ ఇస్ కూరగాయలు
0: చేయండి అంటారు.
1: ఆర్ వెజిటబుల్స్ దట్ యు రియల్లీ సాక్రిఫైస్.
0: యోచిస్తుంది ఆమె.
1: షీ విల్ థింక్ ఓవర్.
0: నాకు వంకాయ అంటే చాలా ఇష్టమే, బెండకాయ అంటే చాలా ఇష్టమే, బీరకాయ అంటే చాలా ఇష్టమే, కాకరకాయ అంటే ఇష్టం లేదు, దాన్ని త్యాగం చేస్తాను.
1: I like brinjal. I don't like bitter gourd. Better I sacrifice that, she thinks like that.
0: ఈ బిట్టర్ గోల్డ్ ఇష్టం లేని దాన్ని త్యాగం చేయటము.
1: Why should she sacrifice the bitter gourd? మీకు
0: ఇష్టం లేనప్పుడు భగవంతుడు ఇస్తే ఇష్టపడదు.
1: When you don't like it, how do you expect God to like it?
0: ఇష్టమైనటువంటిదే భగవంతుడికి ఇష్టమవుతుంది.
1: What you like will be pleasing to God.
0: మీకు ఇష్టం లేనటువంటిది భగవంతుడికి ఇష్టం ఎట్లా అవుతుంది?
1: What you don't like, how do you expect God to like it?
0: కాబట్టి ఏది చేసినా ప్రేమతో ఇష్టంతో భగవంతునికి అర్పితం చేయాలి.
1: So whatever you do, you should offer wholeheartedly with love.
0: కనుక నాన్న నేను నీకంటే ఇష్టం కదా నన్ను ఎవరికి దానం చేస్తావు అన్నాడు.
1: ఫాదర్ యు లవ్ మీ మోస్ట్ టు హూమ్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫర్ మీ.
0: నవ్వినాడు. ప్రక్కన భార్య ఉంది, ఆమె కూడా వింటూ ఉండాలి. ఇది నవ్వుకొని చాలే నాయన తర్వాత చెప్తానన్నాడు. కానీ ఈ పిల్లవాడు వినలేదు. చెప్పండి నన్నెవరికి దానం చేస్తావు, నన్నెవరికి దానం చేస్తావు, నన్నెవరికి దానం చేస్తావు అని మీద మీద ప్రశ్నిస్తుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ పెస్టరింగ్ హిమ్ రిపీటెడ్లీ, టు హూమ్ ఆర్ యు గోయింగ్ టు ఆఫర్ మీ.
0: కోపం వచ్చింది ఉద్దాలకుడుకు.
1: ఉద్దాలక వాజ్ వెరీ యాంగ్రీ.
0: నిన్నరా యమధర్మరాజుకు దానం చేస్తాను పోమన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ గోయింగ్ టు ఆఫర్ యు టు ద గాడ్ ఆఫ్ డెత్ యమధర్మరాజా.
0: నాన్న మాటను నిలుపుకో.
1: సర్ ఫాదర్ కీప్ అప్ యువర్ ప్రామిస్.
0: చెవులు రెండు,
1: ఇయర్స్ ఆర్ టూ,
0: రెండు విషయాలు విను.
1: You listen to two matters.
0: ముక్కులు రంధ్రములు రెండు.
1: You got two nostrils.
0: దుర్గంధము సుగంధము రెండింటినీ తీసుకో, లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకో, లేక ఈడా పింగళ నుండి దీన్ని అనుభవించుకో.
1: You experience the fragrance and the foul smell or make you experience the ఈడా పింగళ.
0: కన్నులు రెండు,
1: there are two eyes.
0: మంచి చెడ్డలు చూడవచ్చు.
1: You can see good and bad.
0: నాన్న నాలుక ఒక్కటే.
1: బట్ ఫాదర్ టంగ్ ఇస్ వన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ, రైట్నెస్ మోర్ దాన్ ట్రూత్.
0: కాబట్టి నీ మాటను నీవు నిలుపుకో, నన్ను యమధర్మరాజుకు దానం ఇచ్చేసావు, నేను ఇంకా వెళ్తున్నానని వెళ్లిపోయాడు.
1: సో కీప్ అప్ యువర్ ప్రామిస్, యు ఆఫర్డ్ మీ టు ది గాడ్ ఆఫ్ డెత్, ఐ యామ్ గోయింగ్ నౌ.
0: తండ్రి ఎంత బాధపడినప్పటికీ నీ తాను వినలేదు.
1: Though father felt very sad.
0: ఎందుకు వినకూడదు తండ్రి మాట అని మీరు అనవచ్చు.
1: యు మే సే వై డిడ్ హి పే హీ టు హిస్ ఫాదర్
0: వర్డ్. తండ్రి సత్యాన్ని నిలబెట్టి నిమిత్తమే తాను వెళ్ళాడే కాని తండ్రికి విరుద్ధంగా వెళ్ళలేదు.
1: ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ట్రూత్ ఆఫ్ ద ఫాదర్, నాట్ ఇన్ దిస్ ఒబీడియన్స్.
0: చూసారా, రాముని కూడాను అంతే.
1: రామ ఆల్సో యాక్టెడ్ లైక్
0: వన్. ఇక్ష్వాకుల వంశంలో ఆడిన మాట తప్పకూడదు.
1: ఇన్ ద క్లాన్ ఆఫ్ ఇక్ష్వాక దే విల్ కీప్ అప్ ది ప్రామిస్.
0: కైకకు వరం ఇచ్చావు.
1: కైక వాస్ కన్ఫర్డ్ బూమ్.
0: కేవలం పుత్రవాత్సల్యం చేత నన్ను రాజుగా చేయాలని చూస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ అటాచ్మెంట్ యు వాంటెడ్ టు మేక్ మీ ద కింగ్.
0: నాన్న, మన వంశమునికి అపకీర్తి తేకూడదు.
1: ఫాదర్, యు షుడ్ నెవర్ బ్రింగ్ బ్యాడ్ నేమ్.
0: ఆలోచించినటువంటి వరాన్ని నీవు నెరవేర్చుకునే నిమిత్తమే నేను అరణ్యానికి వెళ్తానన్నాడు.
1: ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ గివెన్ టు హర్, ఫర్ దట్ రీజన్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ద ఫాస్ట్.
0: కనుకనే సత్యమునకై వీళ్ళు త్యాగం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ దే ఆర్ సాక్రిఫైసింగ్.
0: పవిత్రతకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఫర్ సేక్రెడ్నెస్ దే ఆర్ సాక్రిఫైసింగ్.
0: పరతత్వమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఫర్ డివినిటీ దే ఆర్ సాక్రిఫైసింగ్.
0: ఆత్మానందమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఫర్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ దే ఆర్ సాక్రిఫైసింగ్.
0: స్వార్థం కాని స్వప్రయోజనాన్ని కాని త్యాగం చేయలేదు.
1: బట్ దే హావ్ నాట్ సాక్రిఫైస్డ్ ది సెల్ఫిష్నెస్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక ఇంత వివరంగా కఠోపనిషత్తులు చెప్పవు కనుక మనకు అవసరానికి తగినట్టుగా, పిల్లల హృదయానికి అందినట్టుగా, సామాన్యమైన జీవులు దీన్ని ఆచరణలో పెట్టడానికి వీలుండినట్టుగా మనం తెలుసుకోవాలి.
1: Though the Kathopanishad doesn't explain all these aspects, Swami explains them so that the students will be able to understand.
0: మానవుని యందు ఉండినటువంటిది ప్రణవనాదమే, ప్రణవనాదమే.
1: Therefore in every human being there is sound of ప్రణవ.
0: నిద్రించిన, మేలుకొన్న, ప్రయాణం చేసిన, భుజించిన, ఇంకే విధమైనటువంటి కలహములాడిన ఏ సమయం నందైనా కూడాను మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆ ప్రణవము సంచరిస్తూనే ఉంటుందని. ప్రణవమే ప్రాణము.
1: Therefore whether you are in waking state or traveling or eating or dining or fighting, there is pranavada sound. Pranava is the life.
0: ప్రణవతత్వాన్ని నచికేతునికి చక్కగా బోధించి అదే పరతత్వము అన్నాడు.
1: Therefore the nature of ప్రణతత్వ is described by యమధర్మరాజా as divinity.
0: ఈ పరతత్వం కొనకు నాశము లేదు.
1: The divinity is deathless.
0: ఈ పరతత్వమునకు మార్పు లేదు.
1: Divinity is changeless.
0: కనుక సత్యమైన నిత్యమైనటువంటి పరతత్వము ప్రణవమే అని బోధించాడు.
1: దట్ ఆల్ ట్రూత్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ఇస్ దిస్ డివైన్ ప్రణవ.
0: మధుర మధుర మురళీ ఘనశ్యామ.

0: one God, He is omnipresent. This shows how the religion of Islam and the teaching of Bhagwan have many things in common. Only with the constant prayers, faith and devotion we can experience that God is one.
1: Thank you, brother.
2: For the past few minutes, many precious gems have been scattered onto our waiting laps. But the most precious one is still yet to come. Bhagwan says, "My life is my message."
1: A message not just for you or for me, but for the entire humanity. His task of fostering mankind began at the tender age of 5. He presented to all with whom he lived a role model to adore, admire, and emulate.
2: Next, we will listen to incidents from Bhagwan's early life when he, as young Satyam, used to teach those around him about how to lead an ideal life. First, we will listen to Bhagwan himself relating to us an incident from his childhood.
3: School pillalu charu.
4: After a couple of days, school children gathered.
3: Pillalu vachi.
4: They came.
3: Satya, neevu, meemu oka drama vestunnamu.
4: We want to enact a play.
3: Ee drama lo unnatundi dinikata oka katha maadiri rasi.
4: We want you to compose.
3: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
4: We also include a song.
3: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి. మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
4: And this has to be publicized and propagated. We want your help.
3: అప్పుడు నేను చెప్పాను.
4: Then Bhagwan said,
3: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
4: He said, be ready, I want two boys.
3: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
4: Two boys came.
3: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
4: And Bhagwan taught them.
3: ఏమిటని?
4: What is it?
3: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
4: That these two boys should sing in public.
3: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
4: Oh people, what times are ahead of us, what times we are in.
3: ఫేసు పౌడర్ అంతరించి మోసగించే పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను.
4: What are the times that we are in? In the name of face powder, we have given up that habit of applying
3: turmeric.
4: And we have got artificial jewelry here in the place of genuine.
3: జైనాలకంతా కూడా తగినటువంటి అంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
4: భగవాన్ థాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
3: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
4: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వి ఆర్. వి హావ్ గాట్ దిస్ రిస్ట్ వాచ్ విత్ ద లెదర్
3: స్క్రాప్. అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి.
4: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్.
3: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆడగడతారు. గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా.
4: ఇట్ వాజ్ రిస్ట్ వాచ్ దట్ వాజ్ న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
3: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
4: ద లాంగ్ ముస్టాష్ హాస్ బీన్ మేడ్ కట్ షార్ట్ ఎ ఫ్రెంచ్ కట్.
3: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్భవించేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
4: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది ఆల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
3: వెంకప్ప గురుమబ్బాయిని పిలిచింది.
4: అండ్ షీ కాల్డ్ వెంకప్ప.
3: ఈ పిల్లవాడి నీవేమో చిన్న పిల్లవాడిగా నీ కుమారుడుగా నీవు భావిస్తున్నావు.
4: You consider that he is so young.
3: చాలా మోసపడిపోతున్నావు.
4: You are totally deceived.
3: కాదు కాదు.
4: No.
3: గొప్ప శక్తివంతుడు.
4: He is highly powerful.
3: ఇంకా ముందంతా కూడా లోకానికి చాలా ఆదర్శాన్ని నిరూపిస్తూ వస్తాడు.
4: In future he is going to be an ideal to the entire world.
3: కనుక నీవేమాత్రం కూడా కుమార భావంతో పెట్టుకోవద్దు.
4: Don't have attachment towards the son.
5: Young Satyam had the literary genius and the poetic gift not only to cure people of their bad habits but also to inspire them to live higher ideals of life. Satyam's candid flow of poetry was matched only by the melody of his voice. Hence, he was chosen to sing the prayer song in his school assembly. The song was his own composition. The prayer song that he sang triggered off a spirit of national integration and religious harmony

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ధనమును కోల్పోయిన ఏదో ఒక యుక్తి చేతనను, ఏదో ఒక శక్తి చేతనైనా ధనమును తిరిగి మనం సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ వన్ కెన్ గెట్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుల్ని నీవు కోల్పోతివా, తిరిగి ఏ మంచి భావం చేతనైనా, ఏ సత్సంకల్పం చేతనైనా తిరిగి అనేక మంది మిత్రులు మనము సంపాదించుకోవచ్చు.
1: You lose a friend, you can get him again, many of them for that matter, by good feelings and good thoughts.
0: పునర్భార్య, శత్రువులను కోల్పోయి తిరిగి ఏదో ఒక విధంగా నేను రెండవ వివాహం ఆడి తిరిగి ఆ శత్రుని మనం పొందవచ్చు.
1: ఇఫ్ వైఫ్ ఇస్ నాట్ దేర్ వన్ కెన్ గెట్ మ్యారీడ్ అగైన్ అండ్ హ్యావ్ ఎ వైఫ్.
0: పునర్మహి, భూమిని కోల్పోయితిమా తిరిగి మనం సంపాదించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటున్నాయి.
1: If the land is gone, you can get it by somewhere or other later.
0: Kani na shariram punarga, shariram ne manam kolpoyina tiri manaku labhyam kaadu.
1: The moment body is gone, it cannot be regained.
0: Kanuka shariram adyam ఖరు ధర్మ సాధకం, ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై అందించినటువంటి వరప్రసాదమే.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ రైచువస్ యాక్షన్స్.
0: ఈ పవిత్రమైన శరీరమును పవిత్రమైన మార్గమునందు పవిత్రమైన కర్మల చేత పవిత్రము గావించుకోవాలి.
1: బై లీడింగ్ ఎ సేక్రెడ్ లైఫ్, బై అండర్టేకింగ్ సేక్రెడ్ యాక్టివిటీస్, we should make this body sacred.
0: ee shariramunaku aarogyam atyavasaram,
1: but this body health is very essential.
0: manava jeevitamunaku aarogyame oka punadi vantidi.
1: for human life health is the very foundation.
0: kanuka ee aarogyamunu kolpoyina tirigi manamu aneka badala guri kavalsi vastundi.
1: if health is lost, we have to suffer in several ways.
0: మానవ జీవితంలో ఆరోగ్యమును కంటే మించినటువంటి మహాభాగ్యం మరొకటి లేదు.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ నో హైయర్ వెల్త్ దాన్ హెల్త్.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి పదము ఎక్కడి నుంచి ప్రారంభమైనది?
1: వాట్ ఇస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ ఆరోగ్య, ద హెల్త్?
0: ఆంగ్ల సక్సెస్ అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది, భాష నుంచి.
1: ఇట్స్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ వర్డ్ ఆంగ్ల సక్సెస్.
0: ఈ పదమునకు ఆధారమైనటువంటిది మరొకటి ఆంగ్ల పదం ఉంటున్నది.
1: ఇట్ హాస్ అనదర్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఎటిమలాజికల్లీ స్పీకింగ్.
0: హేలిక్ అనేటువంటి పదం నుంచి ఈ ఆరోగ్యం అనేటువంటి పదం వచ్చింది.
1: ఇట్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ అనదర్ వర్డ్ హేలిక్.
0: హేలిక్ అనగా రెండు పవిత్రమైనటువంటిది, ఒకటి రెండవది ఆరోగ్యము ఆనందకరమైనటువంటిది ఒకటి.
1: హేలిక్ has two aspects. One is the health, other one is the sanctity, that which is sacred.
0: Pavitramaina pavitramaina parishuddhamaina manava tattvame ee oka helig aneetundi peruku artham.
1: The meaning of this original word helig meant that which is sacred and pure.
0: Aithe ee pavitramaineetundi ee vidhanga manam gavinchukovali.
1: How to sanctify that? How to make it sacred?
0: కేవలము దేహమనగా ఒక తలాని కాని, ఒక చేతులని కాని, లేక ముక్కుని కాని, నోరని కాని, చెవులని కాని, పాదములని కాని ప్రత్యేకించినటువంటిది కాదు. అన్ని అంగముల యొక్క చేరికే ఈ శరీరము.
1: Body does not mean merely the head, the hand, the feet, the nose and the part. It is the combination of all these parts.
0: కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ శరీర తత్వాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఇన్ రియాలిటీ ద హోల్ బాడీ హ్యాస్ టు బి లివ్డ్ అండ్ స్పెంట్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ప్రతి అంగమును కూడాను పవిత్రమైనటువంటి యొక్క కార్యంలో మనం ప్రవేశపెట్టాలి.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ బాడీ మస్ట్ బి యూస్డ్ ఫర్ సేక్రెడ్ పర్పస్.
0: అప్పుడే ఈ శరీరము పుష్టి సంతృష్టి అనేటువంటి యొక్క స్థితిని అందుకుంటుంది.
1: దెన్ ద బాడీ విల్ హ్యావ్ పుష్టి ద స్ట్రెంగ్త్ సంతృష్టి ద సాటిస్ఫాక్షన్.
0: శరీరమే ఆరోగ్యంగా లేకుండా మనసు ఇందులో ఆరోగ్యంగా ఉండదు.
1: ద బాడీ ఇస్ నాట్ హెల్దీ యు కెనాట్ హ్యావ్ హెల్దీ మైండ్.
0: ఆరోగ్యమైన దేహం నుండి ఆరోగ్యమైన మనసు కూడా ఉంటుంటుంది.
1: దేర్ బి హెల్దీ మైండ్ ఇన్ ఎ హెల్దీ బాడీ.
0: ఆరోగ్య శరీర మనస్సుల యొక్క పరిస్థితిని పురస్కరించుకుని ఆత్మ వ్యక్తిత్వాన్ని పోషిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద స్పిరిట్ సస్టైన్స్ బేసింగ్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద బాడీ అండ్ సౌండ్నెస్ ఆఫ్ ద మైండ్.
0: కనుక మానవుని యొక్క శరీరమే సర్వధర్మములకు సర్వకర్మలకు మూలాధారమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ రైచువస్ అండ్ గుడ్ యాక్షన్స్.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి ఈ పురుషార్థములకు కూడాను ఈ ఆరోగ్యమే ప్రధానమైనటువంటి పునాది.
1: టు రియలైజ్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ద రైచియస్నెస్ ద వెల్త్ డిజైర్ అండ్ ద లిబరేషన్ హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక ఆధ్యాత్మికము లేక నైతికము లేక ధార్మికము లౌకికము ఇత్యాది మార్గములో ఈ శరీరాన్ని ప్రవేశించే ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
1: Be that spiritual, moral, ethical or social, we have to maintain our health properly.
0: ఈ ఆరోగ్యం చెడడానికి కూడాను మూల కారణం కూడా మనం విచారించాలి.
1: We have to investigate why we lose our health.
0: అమితమైన ఆలోచనల చేతను అమితమైన చింతల చేతను అమితమైన చదువుల చేతను ఈ యొక్క ఆరోగ్యాన్ని మనం కోల్పోతున్నాం.
1: We lose our health because of too much of thinking, worries and anxieties and too much of study.
0: కొంతమంది పిల్లలు నిరంతరం కూడాను చదవడానికి ప్రారంభం చేసుకుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఎయిమ్ ప్లాన్ టు స్టడీ కంటిన్యూస్లీ.
0: అధికంగా చదవటం కూడాను అనారోగ్యం చేకూరుతుంది.
1: టూ మచ్ ఆఫ్ స్టడీ ఆల్సో విల్ మేక్ యూ.
0: ప్రతి దానికి కూడాను ఒక నియమం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
0: ప్రతి కర్మకు కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఎవ్రీ యాక్టివిటీ మస్ట్ బి బౌండ్ బై ఎ లిమిట్.
0: గ్రీక్ దేశస్థుడైనటువంటి యొక్క వేదాంతి దేశస్థుడు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: A philosopher from Greece has set an ideal for everybody.
0: అరిస్టాటిల్ అనేటువంటి అతను ఈ విధమైనటువంటి యొక్క ప్రతి వ్యక్తి యొక్క జీర్ణకోశాన్ని గురించి అనేక పరిశోధన చేస్తూ వచ్చాడు.
1: అరిస్టాటిల్ ద గ్రీక్ ఫిలాసఫర్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: నిరంతరం కూడాను అమితమైనటువంటి విచారణ చేయటం చేతనే పరిశోధనలు సల్పటం చేతనే కట్టకడబడికి అతనికి కూడాను అనారోగ్యం అనేటువంటి ఏర్పడి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి మరణించాడు.
1: అరిస్టాటిల్ బై థింకింగ్ టూ మచ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హీ టు లాస్ట్ హిస్ హెల్త్ అండ్ డైడ్ అల్టిమేట్లీ.
0: అదే విధంగానే ఎరిన్ అనేటువంటి డాక్టర్ కూడాను హార్ట్ జబ్బులకు అనేక పరిశోధన చేస్తూ వచ్చాడు.
1: లైక్ వైజ్ అనదర్ డాక్టర్ బైన్ యంగ్ ఆల్సో కండక్టెడ్ several cardiac experiments.
0: ఈ హార్ట్ సంబంధమైనటువంటి యొక్క జబ్బులను నిరంతరము పరిశోధన చేయటం వల్లనే కట్టకడపటికి తాను కూడాను హార్ట్ పేషెంట్ గా రూపొంది కట్టకడపటికి ప్రాణం వదిలాడు.
1: కాన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కార్డియక్ ఎయిల్మెంట్స్ ఆల్సో మేడ్ హిమ్ ఏ హార్ట్ పేషెంట్.
0: కనుక ఏ పని ఎందైనా కూడాను ఏ అనారోగ్యం నందైనా కూడాను ఏ విషయం నందైనా కూడాను అమితంగా మనం విచారణ చేయరాదు.
1: ఇన్ ఎనీ యాక్టివిటీ ఇన్ ఎనీ ఫీల్డ్ Even in terms of sickness, we should not think too much.
0: శరీరము ఒక పరిమితమైనటువంటి దీంతో ఏర్పడినటువంటిది.
1: The body is under certain limitations.
0: ఈ పరిమితమైనటువంటి దేహమునకు పరిమితమైనటువంటి శక్తిని మనం అనుగ్రహించాలి.
1: And we should also make use of the energy in a limited sense.
0: పరిమితమైనటువంటి పనులు చేసి పరిమితమైనటువంటి యొక్క ఆనందాన్ని అందాలి.
1: By doing certain activities under limitations, we'll experience limits also under certain limits.
0: ఈనాడు మనము హ్యూమన్ వాల్యూస్ అని
1: Today, in the name of human values,
0: మానవతా విలువలని అనేక విధంగా మనము ప్రజల లోపల విద్యార్థులకు బోధిస్తూ ఉంటున్నాం.
1: We have been propagating, teaching the principles of human values both to boys and girls.
0: కానీ ఆ పిల్లల యొక్క స్థితిగతులు కూడా మనం కొంత విచారించి వారికి బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: In fact, we should make an inquiry of their position and situation before we teach
0: them. బలహీనులైనటువంటి బిడ్డలకు బలమైనటువంటి విషయాలు అమితంగా తనలో చేర్చడానికి పూనుకోకూడదు.
1: We should never attempt to teach these strong points to weak children.
0: మొట్టమొదట బలహీనులైనటువంటి బిడ్డలను బలవంతులుగా చేర్చడానికి కొన్ని విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేయాలి.
1: We have to make effort to make children who are weak grow strong.
0: శారీరకంగా మానసికంగా ఏ విధమైనటువంటి బలహీనత గురి అవుతున్నారో చక్కగా విచారణ చేయాలి.
1: We have to inquire why they are physically weak and mentally weak.
0: ఆ పిల్లలకు మొట్టమొదట మనం బోధించవలసింది హెల్త్ ఈజ్ వెల్త్, నీదే నీ యొక్క ఆరోగ్య భాగ్యము అని వారికి బోధించాలి.
1: First of all, we should teach our children that health is wealth.
0: కనుక వారి హెల్త్ ను సరైనటువంటి మార్గంలో ఉంచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: They should make every effort to maintain that perfect health.
0: తదుపరియే ఈ విద్యా విధానాన్ని వారి యందు ప్రవేశపెట్టాలి.
1: Later, we should introduce them to this line of education system.
0: సంస్కృతమునందు విద్ అనేటువంటి పదం నుంచి విద్య అనేటువంటిది ఏర్పడినటువంటి.
1: The word vidya, the education, is derived out of its original Sanskrit word vid.
0: విద్ అనగా జ్ఞానము అనే అర్థము.
1: Vit means wisdom.
0: Vit అనగా ప్రకాశము అనే అర్థము.
1: Vit means effulgence.
0: Vit అనగా ఆనందము అనే అర్థము.
1: Vit means bliss.
0: కనుక ప్రకాశవంతమైనటువంటి పవిత్రమైనటువంటి విశాలమైనటువంటి భావం మనకే విత్ అనేటువంటి యొక్క పదం ఏర్పడింది.
1: The original word with meant that which is sacred, effulgent and that which is broad based.
0: ఈ విత్ అనేటువంటి యొక్క పదమునకు ఆంగ్ల భాష యందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: With in English is called education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from it is derived?
0: Educare అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: It is derived out of its original word educare.
0: Educare అనగా ఏమిటి?
1: What do you mean by educare?
0: బయటకు తీవటము అని దీని అర్థం.
1: Meaning to bring out.
0: ఏ విధంగా తీవటము?
1: How do you bring out?
0: గోచరమయ్యేటువంటి ఒక ప్రపంచం నుంచి అగోచరంగా ఉండేటువంటి వాటిని గోచరింప చేయటము ఒక బయటికి తీవటం.
1: To bring out that which is latent, hidden, back to this apparent world is this bringing out.
0: అంతర్ముఖంగా ఉండేటువంటి ఒక విషయములను బహిర్ముఖం కావించటము ఇది రెండవ బయటికి తీవటము.
1: To make that which is latent patent is what's meant by this word.
0: Educate అనేటువంటి పదమునకు రెండు అర్థములు ఉంటున్నాయి.
1: Educare has two meanings.
0: Educare అనేటువంటిది తల నుంచి తీవల్సినటువంటి ఒకటి, హృదయం నుంచి తీవల్సింది రెండవది.
1: Educare has these two aspects. One to be drawn out of the head, the second from a heart.
0: మనం చదవటము, వ్రాయటము, ఉద్యోగాలు చేయటము, సంపాదనలు సలపటము, ఈ విధమైనటువంటి అనుభవించటము, ఆనందించటము ఇవన్నీ కూడా కేవలము తల నుంచి వచ్చేటువంటి ఒక్కవే.
1: The reading, writing, doing a job, earning, they are all born out of head.
0: ఇది కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: These are meant to carry out our living.
0: ఇవి కూడాను మానవునికి అవసరమే.
1: They are also necessary for mankind.
0: అయితే రెండవది హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: The second comes out of a heart.
0: ఈ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి ఏమిటి?
1: What are those that we?
0: అది శాశ్వతంగా అక్కడ ఉన్నటువంటివి.
1: They have been there all the time.
0: అది దయ, ప్రేమ, సహనము, సానుభూతి, సత్యము ఇత్యాది పవిత్రమైనటువంటి గుణములు.
1: Those which are hidden, which are eternal, lying in human heart, are the compassion, love, forbearance, perseverance and truth.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: They are meant for life in general.
0: జీవనోపాధి ఒకటి, జీవిత పరమావధి రెండవది.
1: One is the aim of life, another to care for living.
0: మొదటిది ప్రవృత్తి లక్షణము.
1: One is external.
0: రెండవది నివృత్తి లక్షణము.
1: While the other one is internal.
0: మొదటిది నెగటివ్ తత్వము.
1: The first one is negative.
0: రెండవది పాజిటివ్ యొక్క శక్తి.
1: The second is the power of the positive.
0: దయ ప్రేమ అనేటువంటిది చదవటం వల్ల వచ్చేటువంటివి కాదు.
1: You don't get compassion, love by reading or studying.
0: ప్రేమ సత్యము ఓర్పు అనేటువంటిది బుక్కుల నుంచి ప్రవేశించేటువంటివి కాదు.
1: లవ్ అండ్ ట్రూత్ కాన్ బి లెర్న్డ్ బై గోయింగ్ త్రూ.
0: మన హృదయం అందే సహజంగానే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెజెంట్ ఇన్ నేచురల్ స్టేట్ ఇన్
0: అవర్. ఇవన్నీ కూడాను సహజ తత్వములు.
1: దే ఆర్ నేచురల్ ట్రెయిట్స్.
0: కనుక ఈ సహజమైనటువంటి వాటిని మనము కొన్ని ఉపాయం చేతనే వాటిని బయటకు తెప్పించాలి.
1: By adopting certain devices, we should bring out these natural traits
0: which are latent. పదమునకు ఇవే అర్థము.
1: This is the meaning of this word.
0: వెలుపల తివటము అని దీనికి అర్థము.
1: Educare men to bring out.
0: ఈ విధంగా తలయందున్నటువంటి వాటిని, హృదయమునందు ఉన్నటువంటి వాటిని వెలుపల తీసి, ఆ వెలుపల తీసినటువంటి వాటిని శరీరంతో అనుభవించాలి.
1: Therefore, educate men to bring out all those present in the head and heart and experience with this body.
0: ee talam nunchi vachinatvanti anni kudunu taatkarikamainatvantivi.
1: All that is the result out of head or temporary.
0: ivi shashvatamainatvantivi kaadu.
1: They are not permanent.
0: ivi loka sambandhamainatvanti okka gunamule.
1: They are worldly qualities.
0: లోక బ్రతుకు నిమిత్తమై ఇవి అనుభవించడానికి అత్యవసరమే.
1: దే ఆర్ వెరీ మచ్ నెసెసరీ టు క్యారీ అవుట్ అవర్
0: లివింగ్. ఇవి ప్రవృత్తి మార్గములే.
1: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ ట్రెండ్.
0: ఇది జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఇట్స్ మెంట్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
0: కానీ దయ, ధర్మము, న్యాయము, ప్రేమ, సత్యము ఇత్యాదివన్నీ కూడాను జీవనోపాధి నిమిత్తం కాకుండా జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: బట్ దోస్ లైక్ కంపాషన్, ద రైచియస్నెస్, జస్టిస్ అండ్ ట్రూత్ are meant for life in general.
0: Kanukane hrudayamunu kodanu compassion an peru pettaru. Hrut daya adi hrudayam.
1: Heart is called hrudaya. Hrut plus daya, full of compassion.
0: Aa hrudayamunaku pere oka karuna ani peru.
1: The very name symbolizes that's one of compassion.
0: Kanuka ee rendintini manam sakramaina margamlo anubhavinchinappude మనం శరీరమునకు తగినటువంటి ఒక ఆరోగ్యాన్ని చేకూర్చిన వారం అవుతాం.
1: When once we experience these two in a proper way, we'll maintain physical health.
0: ఈనాడు మానవతా విలువలు అనేటువంటివి ఇలాంటివి.
1: These are the human values that we refer to.
0: మనకు కనిపించినటువంటి ఒక సత్యములు మన యందు ఎన్నియో ఉంటున్నవి.
1: There are many of the hidden truths that we don't see.
0: కానీ కనిపించేటువంటివి, వినిపించేటువంటివి, తలపించేటువంటివి, మురిపించేటువంటి వాటికే మనం మోజులు పడుతున్నాం.
1: And in fact, you are drawn by those which are apparent, which are seen, which are heard, which are thought of.
0: కానీ కనిపించినటువంటి వాటిని మనం ఏమాత్రమూ చింతించడం లేదు.
1: We are not thinking of those which we don't see.
0: కనుక కనిపించినటువంటిది తినిపించును మన కర్మఫలమును మన్మం జీవ అన్నాడు.
1: So
0: ఆ కనిపించినటువంటివి మనకి ఇన్ని కష్టాలకు గురి చేస్తూ ఉంటున్నాయి.
1: Therefore, that which is not seen in a parent make you pass through the consequences, suffer in life.
0: అది ఏ అజ్ఞాత శక్తులు అన్నారు.
1: They are hidden powers.
0: అజ్ఞాత శక్తులు అనగా ఏమిటి?
1: What are they?
0: పాండవులు అజ్ఞాతవాసం చేశారు 14వ సంవత్సరం.
1: Pandavas spent time in exile.
0: పాండవులు ఉన్నారు కానీ ఎవ్వరికి పాండవులని తెలియకుండా బ్రతుకుతూ వచ్చారు.
1: They were there actually speaking, but they were not noticed by any.
0: అదే విధంగానే ఈ పవిత్రమైనటువంటి భావములు మన హృదయములందు ఉన్నవి.
1: Like that, the sacred thoughts are within us.
0: కానీ వాటిని తెలుసుకోలేక మన యందు లేదు, బయట నుంచి మనం చదువుకుంటున్నాం, బయట నుంచి మనం వెలుబడి చేర్చుకుంటున్నాం అని భావిస్తున్నాం.
1: We don't understand that these are latent, hidden within us. But we go with the feeling that we acquire by reading books.
0: ఇవి ఎవ్వరు అందించేటువంటివి కాదు.
1: They cannot be passed on.
0: గురు బోధించేటువంటిది కాదు.
1: It cannot be taught by a
0: teacher. గ్రంథములు అందించేటువంటివి కాదు.
1: You can't get out of a book.
0: కేవలం మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: They come out of our heart.
0: అవి ఏ నిజమైనటువంటి మానవతా విలువలు.
1: They are the true human values.
0: తన నుంచి వచ్చేటువన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రకృతి విలువలు.
1: The head relates to physical values, worldly values.
0: కనుక ప్రకృతి విలువలు వేరు, పరతత్వ విలువలు వేరు.
1: Worldly values and spiritual values are different.
0: ఆ పరతత్వ విలువలే హ్యూమన్ క్వాలిటీస్ అన్నారు.
1: The spiritual values are the human qualities.
0: అవి ఈనాడు మనం కోల్పోయినాం.
1: Those are lost today.
0: కనుకనే మానవుడు హ్యూమన్ మ్యాన్ గా కనిపిస్తున్నాడే కానీ వాని యందు హ్యూమనిటీ లేవు.
1: Therefore, we are human in form, but there is no humanness within us.
0: ఆకారం మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మానవుడిగా కనిపించలేదు.
1: He is just human in form, but not in reality.
0: కనుక ఈనాడు వాటిని మనం బయటికి తెప్పించుకుని తద్వారా ఆచరణలో పెట్టి మనకు కనిపించేటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: Therefore, we have to bring out these latent human values, start practicing them.
0: కనుక ఈ ఆరోగ్యమునకు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
1: Naturally, this fosters, develops.
0: ఆరోగ్యమునే మనం కాపాడుకున్నప్పుడు ఈ యొక్క మానవతా విలువలను ఎంతైనా కూడా పోషిస్తుంది.
1: When once we maintain our health, we can also take care of the
0: దేహము లోపల ఏ అంగం కూడాను ఒక ప్రధానమైనటువంటి శరీరమునకు సంబంధించినటువంటి కాదు.
1: In fact, we cannot consider any part of the body.
0: అన్ని అంగముల యొక్క ఏకత్వమే ఈ శరీరం అయిపోయింది.
1: The body is the combination of different parts.
0: ఈ అంగము యొక్క ఇది ఒక విధమైనటువంటి ప్రపంచంగా విరుద్ధం చేయడానికి వీలు కాదు.
1: We cannot consider any single part as a whole.
0: అన్ని అంగముల యందు కూడాను ఐకమత్యం అత్యవసరము.
1: Unity among the limbs of the body is necessary.
0: ఈ హ్యూమన్ క్వాలిటీ లోపల మొట్టమొదట మనం బోధించవలసింది ఐకమత్యము.
1: Therefore among human qualities, the first and foremost is unity.
0: ఇది నిజమైనటువంటి యూనిటీ.
1: This is true unity. What is that?
0: ఐకమత్యమే లేనప్పుడు ఇంకా ప్యూరిటీ ఎట్లా మనకు వస్తుంది?
1: When there is no unity, how do you expect purity?
0: మొట్టమొదట వ్యక్తుల లోపల అందరూ కూడాను హలో హలో అనేటువంటిది కాకుండా బ్రదర్ బ్రదర్ అనేటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుంటూ రావాలి.
1: సో నాట్ మియర్లీ గ్రీటింగ్ హలో హలో ఈచ్ అదర్, వి షుడ్ డెవలప్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్.
0: అందరికీ ఒక తండ్రి బిడ్డలే.
1: ఆల్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ గాడ్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి శక్తిని మొట్టమొదట మనం బోధించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ టీచ్ దిస్ సేక్రెడ్ లెసన్, ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అందరికీ భగవంతుని బిడ్డలమే.
1: We are all the children of God.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశము, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుండాలి.
1: We may differ in our names and forms and regions.
0: దేశ భాషలను పురస్కరించుకొని, దేశమును పురస్కరించుకొని వారు పరాయి వారుగా మనం భావించరాదు.
1: Basing on the regional considerations, names and forms, we should not consider anybody foreign.
0: కనుక ఈ పరాయి వారిగా భావించటం చేతనే మనకు ఈ పరతత్వం అనేటువంటిది అర్థం కాలేకపోతుండాలి.
1: బికాజ్ వీ కన్సిడర్ సమ్ దట్ డోంట్ బిలాంగ్ టు అస్, వీ డోంట్ అండర్స్టాండ్.
0: పరాయి వారు కానే కాదు.
1: నో వన్ ఇస్ ఎన్ అవుట్ సైడ్.
0: అందరూ ఏక కుటుంబులే.
1: ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ప్రతి వ్యక్తి కూడా విశ్వ కుటుంబీకులో ఒక మెంబరే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ ఎ మెంబర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించి పిల్లలకు బోధించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
0: పిల్లలకు బోధించే పూర్వము మీరు నడుచుకుని దాన్ని చూపించాలి.
1: బిఫోర్ టీచింగ్ వీ హావ్ టు ప్రాక్టీస్.
0: కనుక మొట్టమొదట బీ గుడ్.
1: సో ఫస్ట్ బీ గుడ్.
0: సెకండ్ అనేటువంటిది డూ గుడ్.
1: ది సెకండ్ డూ గుడ్.
0: థర్డ్ అనేటువంటిది సీ గుడ్.
1: థర్డ్ సీ గుడ్.
0: ఫోర్త్ అనేటువంటిది టెల్ గుడ్.
1: దెన్ ఫోర్త్ థింగ్ టెల్ good to others.
0: Kaani nee bi levu, neelo levu avi.
1: In fact they are not found in you. You are not
0: andariki satya dharma shanti premalani bodhisthunnamu.
1: You are teaching the truth, righteousness and peace and
0: love. Ee bodhinchetundi danikante aacharinchadam entaina kuda goppa pracharam avutundi.
1: Instead of teaching the human values by practicing, they can be better propagated.
0: Pillalu ee naati kaalam lopala maha telivitetalu kalinatunti varu.
1: Children these days are highly intelligent.
0: Ee naati kaliyuga prabhavam cheta
1: because of the effects of
0: ఆధునిక సంబంధమైన యొక్క విద్యను ఎన్నైనా కూడా సులభంగా నేర్చుకోగలుగుతున్నారు.
1: The modern education is easily acquired.
0: కానీ ఆధ్యాత్మిక విషయమునందు మాత్రము నేర్పేటువంటి గురువును అనుసరిస్తున్నారు.
1: And in fact there are no preceptors, the teachers that teach spiritual values.
0: మొట్టమొదట పిల్లలకు బోధించే ముందుగా మనం ఆచరించి వారికి బోధించినామంటే తప్పక పిల్లలు కూడా ఆచరిస్తారు.
1: Before teaching, if the teacher practices, children will necessarily follow.
0: పిల్లలు చాలా తెలివితేటలతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు.
1: Children are very intelligent, they watch.
0: అరే మా అధ్యాపకుడు మాకు చెప్తున్నాడు, అధ్యాపకుడు చేస్తున్నాడా అని గమనిస్తుంటారు.
1: The students will be watching, my teacher is teaching, is he practicing?
0: నిజంగా అది ఉత్తమమైనటువంటి పదములే అయితే, ఉత్తమమైన మార్గములే అయితే తాను ఎందుకు చేయకూడదు అనేటువంటి డౌట్స్ వాళ్ళలో బయలుదేరుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఎ గుడ్ అండ్ సీక్రెట్ పాత్ విచ్ హీ టీచర్స్, వై డస్ హీ నాట్ ఫాలో.
0: కనుక తానే ఆచరించినప్పుడు మాకు ఆచరించమని చెప్పడంలో అధికారం ఏమిటి అని కూడా వారిలో వారు ప్రశ్నించుకుంటారు.
1: దే ఆల్సో థింక్ అమంగ్ దెమ్సెల్వ్స్, well he does not practice, what right has he to teach?
0: Kanuka mottamota manu okati rendaina aacharinchi vaatini manu bodhinchadaniki prayatninchali.
1: Therefore we should practice one or two and then teach later.
0: Appude pillalaku sariyinatti vidyalu abhyasinchina varam avtam.
1: Then we can educate children in the proper direction.
0: Itanni adhyapakudu ani peru pettaru.
1: Then he is called adhyapaka.
0: Itanni aacharyudu ani peru pettaru.
1: He is also called acharya.
0: Acharya ante deeniki artham emti?
1: What's the meaning of acharya?
0: Acharinchi bodhinchinatundi vaadu acharyudu.
1: Acharya professor is one who practices and teaches.
0: Kabatti ee naadu acharya anetundi peruku viluvane ledu.
1: In fact the word acharya has no value today.
0: Acharinchi bodhinchetundi kaadu.
1: In fact they are not practicing
0: anything. కేవలం గ్రంథ పరిచయంతో బోధిస్తున్నారు.
1: It is all textual knowledge that is taught.
0: కనుకనే మనం ఆశించినంత ఫలితాన్ని మనం త్వరలో మనం చూడలేకపోతున్నాం.
1: Therefore we don't get anticipated results.
0: కనుక ఈనాటి నుండి విదేశీయులు గాని ఏ దేశీయుడు అయినప్పటికీ అందరి కూడాను ఒక్క తల్లి బిడ్డలము అనేటువంటి భావాన్ని, ఏకత్వాన్ని భావించి ఆ ఏకత్వం లోపల అనేకత్వానిగా మనం అనుభవిస్తూ రావాలి.
1: Therefore, be the people from those foreign countries or any country for that matter, we should develop the feeling of oneness that we are all the children of the same mother and teach this principle of unity to all.
0: కనుకనే మొట్టమొదట మనం ఐకమత్యాన్ని సాధించాలి.
1: First we should achieve unity.
0: ఈ ఐకమత్యం లేకపోవడం చేతనే ఏ దేశమైనా, ఏ సమాజమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా కూడా చిన్న భిన్నంగా మారిపోతున్నాయి.
1: When unity is missing, let it be any foreign country or any community or any society or group, it's bound to be fragmented, torn to pieces.
0: కనుక ఈ విపరీతమైనటువంటి యొక్క భేదములకు మూల కారణము అనైక్యతే మూల కారణము.
1: Wide differences or due to the absence of unity.
0: మొట్టమొదట ఐకమత్యాన్ని సాధించాలి.
1: First we should achieve unity.
0: అందులో సాయి సంస్థల్లో ప్రవేశించినటువంటి వారు ఐకమత్యాన్ని ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో అనుసరించాలి.
1: In fact, members of Sai organization should have this unity as the main cardinal principle.
0: ఏ దేశం వారైనా, ఏ మతం వారైనా, ఏ వయసు వారైనా, ఏ భాష వారైనా ఏ విధంగా సమానత్వంగా చూసుకుంటున్నాడో దాదే దీన్ని మీరు కూడా అనుభవించాలి.
1: Just as Sai has got the same feeling towards everybody beyond the time and space and the age and profession and community, you should also have same feeling.
0: Kalukuni, follow the master.
1: Therefore, follow the master.
0: Ni master ni follow cheyi.
1: You follow your master.
0: Kani follow the master antunnavu.
1: You say follow the master.
0: Kani ni master andarni aikamatyanga chustunnappudu nee enduku chudakoddu.
1: When your master treats everybody equal, why not you?
0: కనుక ఇక్కడ ఏమాత్రం భేదం ఉండకూడదు.
1: There shouldn't be any differences.
0: ఐకమత్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
1: when we develop unity,
0: నిజమైనటువంటి స్వాతంత్రాన్ని సాధించిన వారం అవుతాం.
1: Naturally you can achieve true independence.
0: ఈ స్వాతంత్రం వచ్చినప్పుడే
1: when you achieve independence,
0: పరతంత్రాన్ని మనం అనుభవిస్తాం.
1: Naturally you can experience the spirituality.
0: కనుకనే దివ్యత్వమైనటువంటి యొక్క మానవతా విలువను మనం పెంచుకోవాలనుకుంటే మొట్టమొదట ఐకమత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore, to develop the sacred divine human values, we should have unity first.
0: ee aikamatyam lopala kudanu konni rakamulaitvanti bhedamulu yerpadutunnayi.
1: Even this unity, there are certain differences.
0: Manasikanga konni bhedamulu bhavamulu kalagavachunu.
1: There may be psychological differences.
0: Kaani ee psychological ga vacheitvanti difference moodu bhagamulaga vastunnayi.
1: And the psychological differences appear in three points.
0: Manaviku anarogyam kaladani kudanu ee psychological le chaala moola kaaranam.
1: One is sick because of psychological considerations.
0: ee psychological ante emti?
1: What is meant by this psychological?
0: Kevalam bhraminchatam, bhraminchatam, bhraminchatam.
1: It is only imagination, imagination.
0: ఇతరులకు ఉన్నటువంటి అంతా కూడాను నా ఎందు ఉన్నదో ఏమో అనేటువంటి అనుమానం వల్లనే అతనికి కూడాను ఆ రోగం ప్రారంభమవుతుంది.
1: We start doubting whatever disease present in the other man is present in you.
0: ప్రాచీన కాలమునందు ఏదైనా కొన్ని రోగములు వస్తే ఆ స్థానములకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటివి.
1: In olden days, diseases are limited to certain areas.
0: కానీ ఆధునిక యుగం ప్రారంభమైన తర్వాత క్రమక్రమేణా కూడా ఇది సర్వవ్యాపకంగా ప్రాకిపోతుండాలి.
1: But with the advancement of different areas in this modern world, diseases are spreading all the world over.
0: అక్కడ వచ్చినటువంటి వారికి నాకు వస్తుందో ఏమో అనేటువంటి అభిమానమే దీనికి మూల కారణం.
1: What is the reason? Because we start doubting that we may be also.
0: ప్రతి మానవునికి కూడాను రోగములు అభివృద్ధి కావడానికి మూల కారణము ఈ యొక్క సైకలాజికలే.
1: Therefore, everyone falls sick because mainly of psychological reasons.
0: 80% అంతా కూడా రోగాలు రావటము ఈ సైకలాజికల్ గా వస్తుండాలి.
1: 80% ఆఫ్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
0: నీవు నీ పలుసు చూసుకుంటూ నా పలుసు సరిగా ఉందా అని అనుమానంతో నీవు చూసుకో, ఎక్కువైనా అవుతుంది, తక్కువైనా వస్తుంది.
1: యూ స్టార్ట్ వాచింగ్ యువర్ పల్స్ రేట్ విత్ డౌట్ ఎదర్ ఇట్ బి హై ఆర్ లో.
0: నీవు దానిపైన చింతనే పెట్టుకోవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: నీవు ఆనందంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటురా.
1: Be joyful and discharge your duty.
0: అది సక్రమమైన మార్గాన్ని అనుసరిస్తుంది.
1: Then the pulse rate will be perfect.
0: భగవత్ సృష్టి లోపల ప్రతి కర్మ కూడాను ఒక నియమబద్ధమైనటువంటిది.
1: In God's creation, every sphere of activity is under limitation.
0: సూర్యోదయం సూర్యాస్తమం కూడాను
1: because mainly of psychological reasons.
0: 80% అంతా కూడా రోగాలు రావటము ఈ సైకలాజికల్ గా వస్తుండాలి.
1: 80% of diseases are psychological.

0: ప్రతి కర్మ కూడాను ఒక నియమబద్ధమైనటువంటిది.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్
0: సూర్యోదయం సూర్యాస్తమును కూడాను ఒక నియమానికి అనుసరించినటువంటివి.
1: దేర్ ఇస్ అ డిసిప్లిన్ ఫర్ సన్రైజ్ అండ్ సన్సెట్.
0: కానీ సూర్యోదయ సూర్యాస్తమును కూడాను దైవ నిర్ణయాన్ని అనుసరిస్తూ దైవ నియమాన్ని అనుసరిస్తూ దైవ ప్రభావాన్ని అనుసరిస్తూ ఈ విధంగా నడుస్తున్నప్పుడు మానవుడైనటువంటి వాడు తాను ఎందుకు తెలివితేటలు కలిగి కూడాను అనుభవించడానికి వీలు కాదు.
1: వెన్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఫాలో ద కమాండ్ అండ్ ద విల్ అండ్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్, వై నాట్ మ్యాన్?
0: మానవుడు ఈనాడు లౌకికమైన ప్రజ్ఞాశక్తికి అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు ఎక్వైర్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఈ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? లౌకికమైనటువంటి ప్రజ్ఞానము.
1: ఇట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క ఈ యొక్క ప్రజ్ఞాశక్తిని మనం అందుకోవాలంటే ఏ విధంగా మనం భావించాలి?
1: హౌ ఆర్ వీ టు కన్సిడర్ దిస్ మెథడ్ ఆఫ్ ఎక్వైరింగ్ ప్రజ్ఞానశక్తి?
0: ఈ ప్రజ్ఞానశక్తి అంటే దీని యొక్క మార్గం ఏమిటి?
1: వాట్ ఇస్ ద పాత్?
0: ఈ ప్రజ్ఞానశక్తి అనేటువంటిది కేవలము మానవుని ఒక మిషన్ గా మార్చివేస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రజ్ఞానశక్తి దట్ మేక్స్ మ్యాన్ ఎ మెషిన్.
0: ఈ మిషన్ గా మార్చడం చేతనే వాడు గొప్ప ప్రజ్ఞానశక్తి గల వాడుగా భావిస్తున్నా మనము.
1: అండ్ బికాస్ మ్యాన్ బికమ్స్ ఎ మెషిన్ వి కన్సిడర్ హిమ్ యాస్ హై
0: రేటెడ్ ప్రజ్ఞానశక్తి అనేటువంటిది ఎలాంటిదంటే ఇన్ఫర్మేషన్ ఓరియంటల్ నాలెడ్జ్ అంటారు.
1: ప్రజ్ఞానశక్తి ఈజ్ ఇన్ఫర్మేషన్ ఓరియంటల్ నాలెడ్జ్.
0: ఈ ఇన్ఫర్మేషన్ ఓరియంటల్ నాలెడ్జ్ నే ప్రజ్ఞానశక్తి.
1: ఇన్ఫర్మేషన్ ఓరియంటల్ నాలెడ్జ్ ఇస్ ప్రజ్ఞానశక్తి.
0: కానీ ఈ నాలెడ్జ్ కాదు ముఖ్యము.
1: ఇస్ నాట్ ది నాలెడ్జ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఇది ఇన్ఫర్మేషన్ కాదు ముఖ్యము.
1: ఇట్ నాట్ ది ఇన్ఫర్మేషన్ దట్స్ ఇంపార్టెంట్.
0: నిజమైనటువంటి మానవ విలువలు రావాలంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: ఫర్ హ్యూమన్ వాల్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మానవుని కేవలం ఒక కంప్యూటర్ గా మార్చివేస్తుండాలి.
1: ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మేక్స్ మ్యాన్ ఎ కంప్యూటర్.
0: కానీ కంప్యూటర్ మార్చినంత మాత్రమే ప్రయోజనం లేదు, కంపోజర్ గా మారాలి మనము.
1: నాట్ మీర్లీ కంప్యూటర్, వీ షుడ్ బికమ్ ఎ కంపోజర్.
0: అది ఏ హ్యూమన్ వాల్యూస్.
1: Becoming a composer is a true human value.
0: ఈ కంపోజర్ లేకపోతే కంప్యూటర్ పనేం చేస్తుంది?
1: Without a composer, how do you expect computer to operate?
0: కనుకనే ఈ మానవతా విలువలనేటువంటిది కంపోజర్ గా మారుస్తుంది.
1: So human values will shape you as a composer.
0: కానీ ఈ భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడాను కేవలం కంప్యూటర్ గా మార్చివేస్తుంది.
1: Therefore all the worldly knowledge will make you a computer, that's all.
0: ఈనాడంతా కూడాను ప్రతి మానవుడు కూడాను కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ అంటే చాలా లైక్ చేస్తూ పోతున్నాడు.
1: Everyone seems to like computer today.
0: దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result?
0: కడపటికి మనం బ్రెయిన్ నందు ఉండేటువంటి ఒక తెలివితేటలు కూడాను మనం మర్చిపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ఫర్గెటింగ్ ది ఒరిజినల్ ఇంటెలిజెన్స్ లేటెంట్ ఇన్ ది హెడ్.
0: మన నిజమైన కంప్యూటర్ ఇక్కడ ఉంటుండాలి.
1: ద రియల్ కంప్యూటర్ ఇస్ ఇన్ ద హెడ్.
0: ఆ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ ని మర్చిపోయి
1: ఫర్గెటింగ్ ది కంప్యూటర్ నియర్ బై
0: దబ్బిచ్చి కొనుక్కొని దాంతో మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇంత అమాయకత్వం మరి ఎక్కడుందా?
1: వి ఆర్ సో ఇన్నోసెంట్ వి బై ది ఆర్టిఫిషియల్ కంప్యూటర్ ఫ్రమ్ అవుట్సైడ్.
0: రెండు ప్యాంట్లకు నాలుగు ఖర్చీపులు తీసుకుంటే క్యాలిక్యులేటర్ వచ్చి దాన్ని వెలు చూస్తున్నాం మనం.
1: వీ నీడ్ ఎ క్యాలిక్యులేటర్ వెన్ వీ బై ఖర్చీప్స్ ఎట్ ఎ సింపుల్ రేట్ ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్ వీ నీడ్.
0: కానీ పురము
1: క్యాలిక్యులేటర్
0: భగవంతుడిచ్చినటువంటి యొక్క ఈ తల యందు ఉన్నటువంటి యొక్క శక్తిని మనం ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది ఒరిజినల్ ఇంటెలిజెన్స్ గివెన్ టు అస్ బై గాడ్.
0: ఒరిజినల్ కంప్యూటర్ మన దగ్గర ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఒరిజినల్ కంప్యూటర్ విత్ అస్.
0: దాన్ని మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ ఫాలో ద ఒరిజినల్ కంప్యూటర్.
0: కానీ ఒరిజినల్ ను విడిచిపెట్టున్నారు.
1: We're giving up the
0: artificial. ఫాలో చేస్తున్నారు.
1: We follow the artificial.
0: కనుక ఈ ఆర్టీ అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: Where from you get these artificial
0: things? Art is outside. Art is inside.
1: Art is inside.
0: Art is inside. Art is outside.
1: Art is inside. Art is outside.
0: ఈ ఆర్ట్ అంతా కూడా కేవలము ఈ ఆర్ట్ ని ఆశిస్తున్నారే కానీ హార్ట్ ను ఆశించటం లేదు.
1: We go by the art, but we don't think of the heart.
0: కనుక మనం హార్ట్ ను ఫాలో చేస్తుంటే ఆర్ట్ అంతా కూడా దాని నుంచే వచ్చేసేస్తుంది.
1: When once you follow the heart, the art will follow.
0: Heart should come from the heart.
1: Therefore, art comes from the heart.
0: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make effort to know this truth.
0: ఈనాడు విద్యా విధానంలో మనం ఎంతైనా మార్పు చేయవలసినటువంటివంతా ఉన్నాయి.
1: There are lots of things that need to be modified in the education system.
0: ఈ బాల వికాస మార్గంలో టీచర్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా కనిపెట్టి ఈ పిల్లల ద్వారా కూడా ప్రపంచానికి మనం వ్యాప్తి గావించాలి.
1: The Bala Vikas teachers should teach in this particular direction and bring about a transformation in the society.
0: కానీ మీరు వేరుగా భావించకూడదు.
1: Don't consider in a different way.
0: అనేకమంది

0: పురుషులు ఇందులో పాల్గొనటం లేదు.
1: Many men are not participating in the Balavikas movement.
0: ఒక చిన్న ఉదాహరణమే చాలు మనకు.
1: A simple example is enough.
0: నేను చైర్మన్ అనుకుంటారు, నేను కన్వీనర్ అనుకుంటారు, నేను కోఆర్డినేటర్ అనుకుంటారు.
1: You think you're a chairman, coordinator and a convener.
0: చూడండి, ఈనాడు సర్టిఫికెట్స్ ఆడవాళ్ళకి ఎన్ని వచ్చినాయి, మగవాళ్ళకి ఎన్ని వచ్చినాయి.
1: Just count the number of women that got the certificates and the men that received certificates today.
0: ఆడవారంతా కూడా అధ్యాపకులుగా ఉండటం చేతనే ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: Because there are many women who are teachers, it is increasing day by day.
0: కనుక మీరు కూడా అందులో పాల్గొని మీరు కూడా ఆ విధమైనటువంటి మార్గాన్ని అభివృద్ధి చేసి తగినటువంటి ఒక ప్రోత్సాహాలు అందించాలి.
1: సో మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ అండ్ ఎంకరేజ్ బాల వికాస్ మూవ్మెంట్.
0: కొంతమంది చెప్తారు, స్వామి మాకు టైం ఉండదు, ఆఫీస్కి పోతాము, ఆఫీస్ పనులు చేస్తాము, ఇంకా ఎన్నో పనులంతా మాకు ఉంటుంటాయి, మాకు ఈ విధంగా పిల్లలకు బోధ చేయడానికి ఎక్కడ టైం దిగుతుంది అనుకుంటారు. కానీ అన్నిటికీ టైం ఉంటుండాలి.
1: యూ హావ్ టైం ఫర్ అదర్స్.
0: ఆఫీస్ నుంచి వస్తానే ఏం చేస్తున్నావు నీవు?
1: ద మూమెంట్ యూ రిటర్న్ ఫ్రమ్ ఆఫీస్ వాట్ డు యూ డు?
0: నువ్వు కాఫీ టిఫిన్ తీసుకుని పిల్లలకు బోధించడానికి ప్రయత్నం చేయకూడదా?
1: ఆఫ్టర్ టేకింగ్ కాఫీ అండ్ టిఫిన్ కాంట్ యూ టీచ్?
0: ఓ టీవీ వేసుకుని కూర్చుంటావు.
1: యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీవీ.
0: ఒక రేడియో వేసుకుని కూర్చుంటావు.
1: యూ సిట్ ఇన్ ఫ్రంట్
0: న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుంటావు.
1: యూ గో త్రూ ది న్యూస్ పేపర్.
0: లేక క్లబ్ కు పోయి కూర్చుంటావు.
1: యూ గో టు ది క్లబ్ అండ్ సిట్.
0: దీనికంత టైం ఎట్లా చిక్కుతుండదు నీకు?
1: హౌ డు యూ గెట్ ది టైం ఫర్ దోస్ పర్పసెస్?
0: ఆడవాళ్ళు కూడా ఈ విధంగా పని చేయాలంటే వాడు ఎందుకు చేయకూడదు? వాడు చేయటం లేదు.
1: విమెన్ ఆర్ నాట్ లైక్ దట్. దే డోంట్ యాక్ట్ దట్ వే.
0: ఆ పిల్లల కోసం రాత్రిం పగలు చాలా కష్టపడుతున్నారు ఆడవారు.
1: Ladies struggle day and night for children.
0: కొన్ని లేడీస్ ఎందు ఉన్నటువంటి శ్రద్ధా భక్తులు పురుషులు ఎందు కూడా వచ్చిందంటే ఎంతైనా మన ప్రపంచాన్ని మార్పు చేయొచ్చు.
1: The sincerity and devotion among women, if it is there and among men also,
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక ప్రశాంతి నిలయాన్ని ఆధారంగా తీసుకోండి మీరు.
1: Take ప్రశాంతి నిలయం as one example.
0: ప్రైమరీ స్కూల్ ఉంటుండాలి.
1: There's primary school.
0: హైయర్ సెకండరీ స్కూల్ ఉంటుండాలి.
1: హైయర్ సెకండరీ స్కూల్.
0: ఇంకా మన ఇన్స్టిట్యూట్ ఉంటుండాలి.
1: There is institute.
0: కానీ
1: బట్
0: ఈ హైయర్ సెకండరీ స్కూల్ లోపల ఇన్స్టిట్యూట్ లో ఉండేటువంటి వాళ్లకు ప్రైమరీ స్కూల్లో ఉండేటువంటి పిల్లలకు ఎంతనో వ్యత్యాసం ఉంటుండాలి.
1: యు ఫైండ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ హైయర్ సెకండరీ స్కూల్.
0: కారణం, ప్రైమరీ స్కూల్ లోపల అందరూ లేడీస్ టీచ్ చేస్తారు.
1: దేర్ ఇన్ ది ప్రైమరీ స్కూల్ ఆల్ టీచర్స్ ఆర్ లేడీస్.
0: టీచర్స్ అనేటువంటి యొక్క వీరు మాతృభావంతో చేస్తారు వాళ్ళు టీచింగ్.
1: దే టీచ్ విత్ ద టెండర్ మదర్లీ ఫీల్.
0: తమ బిడ్డలకు భావించినట్టుగా బుజ్జగించి, ప్రేమించి, ఆలాలించి, పాలించి వారికి బోధిస్తుంటారు.
1: లైక్ ఎ మదర్ దే ఫాండ్ల్ కెరెస్ అండ్ టీచ్ దేర్ చిల్డ్రన్.
0: కానీ ఈ మగవాడు తండ్రి వలె జబర్దస్తి చేస్తూ, కఠినంగా చెప్తూ వాళ్ళకు తగినటువంటి శిక్షణ ఇస్తుంటుంటాడు.
1: Whereas men teach like a father with all the authority and the dignity and the power.
0: ఆ విధమైనటువంటి బోధనలు ఈనాడు మారినప్పుడే ఎడ్యుకేషన్ చాలా హ్యూమన్ వాల్యూస్ పెరిగిపోతుంది.
1: Therefore, if there is a change in the teaching system, the world will progress.
0: ఈ టీచింగ్ సిస్టమ్ అంతా చాలా వరకును అదుపులో రావాలి.
1: The teaching method should be under certain control.
0: ఒక మృదువైనటువంటిదిగా ఉండాలి.
1: It should be quite soft.
0: కానీ ఒక మధురమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ ది టీచింగ్ సిస్టమ్ మెథడ్ షుడ్ బి స్వీట్.
0: ఒక విధమైనటువంటి ప్రేమ సంబంధమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ విధంగా ప్రేమ సంబంధం లేదు మగవారి యందు.
1: బట్ మెన్ డోంట్ ఫాలో దిస్
0: పాత్ర. గంధ పరిచయం మాత్రమే చూసుకుంటూ పోతారు.
1: దే గో బై ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: కానీ స్త్రీలు అట్ట కాదు, హృదయ పరిచయాన్ని చూసుకుంటూ వస్తారు.
1: విమెన్ విల్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ హార్ట్ టు హార్ట్.
0: పిల్లల లోపల ఎవరైనా కొంచెం అనారోగ్యంకి వచ్చినారంటే తీర్చిగా ఉండేటువంటి స్త్రీలు వాళ్ళ ఇంటికి పోయి ఆ పిల్లవాడు ఎట్టున్నాడో అని చూసుకుంటుంటారు.
1: A lady teacher, if she comes across a case where child falls sick, she visits his home and inquires the health.
0: మా స్టూడెంట్ కు జ్వరం వచ్చిందట, ఎట్ట ఉన్నాడో ఏమిటి, వారి ఇంటికి నడుచుకుని పోయి ఆ పిల్లవాడి క్షేమ సమాచారం అంతా విచారిస్తుంటారు.
1: Having come to know the child is sick and suffering from fever, the teacher goes over there.
0: ఈ మగ టీచర్స్ క్లాసులో అటెండ్ కాకపోయినా ఎక్కడ పోయినాడని కూడా ప్రశ్నించాడు.
1: Whereas men teachers are not bothered what happened to the student when he is absent.
0: కనుక వీరికి వారికి ఉండేటువంటి ప్రేమ తత్వం ఇంత మాత్రమే ఉంటుండాలి.
1: This is the difference in respect of love among the two men and women.
0: కనుక మనుషులు ఎందుకును మగవారి ఎందుకును ఈ ప్రేమ తత్వం అభివృద్ధి కావాలి.
1: Therefore this love should develop, grow more and more among men.
0: అప్పుడే ఈ సర్వసమానత్వం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: Then we'll have this equality at all level.
0: మగవారి ఎందు ఎట్టుందంటే ఒక అహంకారం అధికంగా ఉంటుంటాది.
1: There's ego among men.
0: ఈగోని ఆ మగవాని యొక్క తత్వం అంతా చెడగొడుతుంటుండాలి.
1: ఇట్ ఇస్ ది ఈగో దట్ స్పాయిల్స్ మెన్.
0: నేను అధికారిని,
1: ఐ మ్యాన్ ఆఫ్ అథారిటీ,
0: నేను గొప్పవాణ్ణి,
1: ఐఎమ్ గ్రేట్,
0: నేను గృహ యజమానుణ్ణి,
1: ఐఎమ్ మాస్టర్
0: అనేటువంటిది పోతుండాలి.
1: ఇస్ ద ట్రెండ్.
0: నీవు ఇంటికి యజమానుడివే, నీవు అధికారివే, ఎవరూ కాదని చెప్పలేరు. కానీ పిల్లవాడికి బోధించే సమయంలో మాత్రము మృదుమధురంగా బోధించాలి.
1: యువర్ మాస్టర్ ఎట్ హోమ్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ పొజిషన్, బట్ యెట్ వైల్ టీచింగ్ యువర్ స్టూడెంట్స్ యు షుడ్ టీచ్ ఇన్ సాఫ్ట్ వే.
0: ప్రపంచమే చెడిపోవడానికి మూల కారణము అధికారులవలే మూల కారణము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్ అండ్ పీపుల్ ఆఫ్ ఇన్ అథారిటీ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ అథారిటీని సరైన మార్గంలో ఉపయోగించుకోవటం లేదు.
1: దే డోంట్ ఎక్సర్సైజ్ అథారిటీ ఇన్ ద ప్రాపర్ సెన్స్.
0: గొప్ప అధికారిగా ప్రమోషన్ వస్తుంటది.
1: హి గెట్స్ ప్రమోషన్ టు హైయర్
0: పొజిషన్. ఈ అధికారి విచారించవలసింది హ్యూమన్ క్వాలిటీ ఎక్కడ?
1: And what is the main point in which direction he has to think of human
0: value? Inta pedda adhikariga untunnanu,
1: a man in high position,
0: naaku inta jeetam ostundadi,
1: I get so much of salary,
0: ee jeetane tagineti pani nen chestunnana leda ani tanaku taanu prashna vesukovali.
1: And everyone in position should question this way: am I working in proportion to the salary I get?
0: గవర్నమెంట్ నుంచి కావాల్సిన సాలరీ తీసుకుంటున్నావు.
1: విత్డ్రా సో మచ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ గవర్నమెంట్.
0: గవర్నమెంట్ అను మాత్రమైన పని చేసి నువ్వు పెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ షోయింగ్ ఎ ఫ్రాక్షన్ ఇన్ రియాలిటీ.
0: నువ్వు దేశానికి మోసం చేసినటువంటి వాడైపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ చీటింగ్ ది కంట్రీ.
0: కానీ స్త్రీలు అట్లా చేయటం లేదు.
1: విమెన్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్.
0: తీసుకునేది కొంచెమైనా కూడా నువ్వు పని ఎక్కువగా చేస్తున్నావు.
1: దో దే రిసీవ్ లిటిల్ దే వర్క్ మోర్.
0: ఎక్కడైనా పోయి మీరు విచారించండి.
1: యూ ఫైండ్ అవుట్ ఎనీవేర్.
0: నేను అనేక పర్యాయాలు అనేక ఫ్యాక్టరీస్ లో విచారించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఎంక్వైర్డ్ ది సేమ్ థింగ్ ఇన్
0: బెంగళూరు లోపల.
1: దెన్ బెంగళూరు
0: టెలిఫోన్ ఫ్యాక్టరీ ఉంటుండాలి.
1: దట్స్ ఎ టెలిఫోన్ ఫ్యాక్టరీ.
0: ఆ ఫ్యాక్టరీ లోపల అందరూ ఆడవారే.
1: దెన్ ద ఫ్యాక్టరీ మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్ ఆర్ విమెన్.
0: ఆ చైర్మన్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రశ్నించాను,
1: భగవాన్ ఆస్క్ ది చైర్మన్,
0: ఎందుకు మగపిల్లల్ని మీరు తీసుకోకూడదు?
1: వై డు యు ఎంప్లాయ్ మెన్ యాజ్ వర్కర్స్?
0: స్వామి, ఒక మగపిల్లవాడు చేసినటువంటి ఒక పని ఏమాత్రం కూడా పనికిరాదు.
1: వర్క్ డన్ బై వన్ బాయ్,
0: ఒక ఆడబిడ్డ చేసినటువంటి పని పది మంది మగపిల్లలు కూడా చేయలేటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్క్ టర్న్ ఓవర్ బై వన్ లేడీ కాన్ బి డన్ బై 10 మెన్.
0: వాళ్ళు ఏదైనా కూడా నువ్వు ఒక పట్టు దగ్గర పట్టితే,
1: వెన్ వన్స్ దే డిటర్మిన్,
0: వాళ్ళు సాధించడానికి పూనుకుంటారు.
1: దే డిటర్మిన్ టు అచీవ్ ద టార్గెట్.
0: ఇంకా ఒక చిన్న విషయాన్ని మీరు గమని కనిపెట్టండి.
1: యు ఆల్సో ఫైండ్ అవుట్ అనదర్ పాయింట్.
0: మగవాళ్ళు కారు డ్రైవ్ చేసుకుంటూ పోతున్నారు.
1: మెన్ డ్రైవ్ దేర్ కార్స్.
0: ఆడవాళ్ళు కారు డ్రైవ్ చేసుకుంటూ పోతున్నారు.
1: విమెన్ ఆల్సో డ్రైవ్.
0: కానీ
1: బట్
0: ఎక్కువ యాక్సిడెంట్ ఎక్కడ జరుగుతుండదు? మగవాడు చేసేటువంటిదే జరుగుతుండాలి.
1: ది యాక్సిడెంట్ రేట్ ఈస్ హై వేర్ మెన్ డ్రైవ్ దేర్ కార్స్.
0: ఆడవారి కార్లు ఎక్కువగా అంత యాక్సిడెంట్ రావటం లేదు.
1: కార్స్ డ్రివెన్ బై లేడీస్ ఆర్ నెవర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
0: ఎందుకనగా వారికి ఆ కాన్సన్ట్రేషన్ అనేటువంటి అంత ఉంటుండాలి.
1: బికాస్ ద రేట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అమంగ్ విమెన్ ఈస్ హై.
0: కనుకనే ఈ విద్యా విధానం నందు కూడాను ఆడవారికి ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉందో ఆ విధంగా మగవారికి కూడా రావాలి.
1: సో మెన్ ఆల్సో షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫౌండ్ ఇన్ విమెన్.
0: ఆ కాన్సన్ట్రేషన్ మగవారిలో వచ్చినప్పుడు దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ మెన్ ఆల్సో హ్యావ్ దిస్ కాన్సన్ట్రేషన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: పరుల నిమిత్తమే మీరు విచారించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్
0: సత్య సాయి సంస్థల విషయం మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి.
1: Be careful so far as Satya Sai organizations are concerned.
0: మీరు ఏ మంచి చేసినా అది సత్య సాయి పేరుకే వస్తుంది.
1: వాట్ ఎవర్ యు డూ ఇట్ గోస్ టు స్వామి.
0: ఏ చెడ్డ చేసినా అది సత్య సాయి పేరుకే వస్తుంది.
1: వాట్ ఎవర్ బ్యాడ్ యు డూ ఇట్ గోస్ టు ది ఆర్గనైజేషన్.
0: సత్య సాయి యొక్క పేరుకు సత్యమైన మార్గాన్ని అనుసరిస్తూ రావాలి.
1: టు కీప్ అప్ ది డిగ్నిటీ ఆఫ్ సత్య సాయి, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే.
0: మన యొక్క సంస్థ లోపల ఒకరికొకరు కలహం ఉంటున్నదనేటువంటి ఈ యొక్క నింద కూడా రాకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ దర్ ఆర్ ఇన్ ఫైటింగ్ క్వారల్స్ అమంగ్ అస్.
0: మనం ఏమాత్రం కూడా ఒకరికొకరు భేదభావం పెట్టుకోకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్సెస్ అమంగ్ అస్.
0: ఐకమత్యంతో దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ వీ షుడ్ రిజాల్వ్ బై అబ్జర్వింగ్ దిస్ యూనిటీ.
0: అన్నింటికీ ప్రేమనే ఆధారము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమలందే మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ విధంగా పోయినప్పుడే ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది. అనేక రకమైనటువంటి పనులు చేస్తుంటారు. వారానికి ఒక దినమైన కూడా హాలిడే తీసుకుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వర్క్ బట్ అట్లీస్ట్ దే విల్ హ్యావ్ వన్ హాలిడే ఎ వీక్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: ఆరు దినములంతా పనిచేశారు కాబట్టి ఏడవ దినము ఈ దేహానికి విశ్రాంతి కావాలి.
1: హ్యావింగ్ వర్క్ ఫర్ 6 లాంగ్ డేస్ ద బాడీ నీడ్స్ వన్ డే రెస్ట్.
0: ఎందుకంటే జడమైనటువంటి యంత్రములకే ఒక్కొక్క దినము దానికి లీవ్ డే ఇస్తున్నారు.
1: ఈవెన్ ఇనర్ట్ మెషిన్ ఆల్సో నీడ్స్ రెస్ట్ ఫర్ వన్ డే.
0: అమితంగా దాన్ని పని చేస్తే ఆ ఇనుప మిషన్ కూడా చెడిపోతుంది.
1: ఇఫ్ ది ఐరన్ మిషన్ ఇస్ పుట్ టు వర్క్ మోర్ అండ్ మోర్ ఇట్ గెట్స్ స్పాయిల్డ్.
0: కనుకని ఈ ప్రాణంతో కూడినటువంటి దేహానికి కూడా విశ్రాంతి అవసరమే.
1: దేర్ఫోర్ దిస్ బాడీ ఫుల్ ఆఫ్ లైఫ్ ఆల్సో నీడ్స్ రెస్ట్.
0: మీరు తీసుకోవటం మంచిదే,
1: ఇట్స్ గుడ్ టు టేక్.
0: కానీ సాయి ఏ సండేనైనా కూడా హాలిడే తీసుకుంటున్నాడా?
1: ఈ సాయి టేకింగ్ ఎనీ సండే హాలిడే టేకింగ్ రెస్ట్?
0: నో,
1: నో హాలిడే ఫర్ స్వామి.
0: ఎవ్రీ డే, ప్రతి దినము, ప్రతి క్షమము, ప్రతి కర్మము, అన్ని కూడా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వస్తున్నాను.
1: ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ వర్కింగ్ డే ఫర్ భగవాన్.
0: ఇది కర్తవ్యం, యోగముచ్చతే అన్నారు.
1: డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ ఇస్ యోగ, స్పిరిచువల్.
0: కాబట్టి డూ యువర్ డ్యూటీ,
1: డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్,
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్,
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: ఈ రకమైనటువంటి ఒక పదమును చక్కగా మనం ఆచరణలో పెట్టినప్పుడు ఎంతైనా మనం పని చేయవచ్చు.
1: వెన్ వీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దీస్ మాక్సిమ్స్ వీ కెన్ సర్టన్లీ అచీవ్ ఎనీ లాట్.
0: మీరు పెద్దలైనట్టు గారు మీరు ఆదర్శంగా నిలిస్తే పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తుంటారు.
1: వెన్ ఎల్డర్స్ ఆర్ ఐడియల్స్ చిల్డ్రన్ విల్ ఫాలో దెమ్.
0: కనుక ఈనాటి పిల్లలంతా కూడా అనుసరించకుండా పోవడానికి మూల కారణము పెద్దలే కారణం.
1: Children don't follow. Why? Because elders don't set an example.
0: తండ్రి కూర్చోవటము కుమారు నడచదా అంటే వాడు ఎట్లా నడుస్తాడు?
1: As father sits, he cannot ask the son to run or walk.
0: మొట్టమొదటి నీవు నడుచు, నీ వెంట బాలం వస్తుంటాడు పిల్లవాడు.
1: First you start walking and your son will follow you.
0: కనుక నీ మొట్టమొదటి నీవు లీడర్ కావాలి.
1: First be a leader.
0: లీడర్ అయినప్పుడు నీ ఫ్రంట్ లో నడచాలి, కానీ బ్యాక్ నుంచి పుష్ చేయకూడదు.
1: యాజ్ ఎ లీడర్ యూ షుడ్ వాక్ ఇన్ ద ఫ్రంట్ అండ్ యూ షుడ్ నాట్ పుష్ ఫ్రమ్ బిహైండ్.
0: కనుక ఈనాటి ఈ పెద్దలందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవతా విలువలను అభివృద్ధి గావించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఆల్ ఎల్డర్స్ షుడ్ డిటర్మిన్ నౌ టు ఇంప్లిమెంట్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఈ చైర్మన్లు,
1: యువర్ ద చైర్మన్,
0: ఈ సెక్రటరీలు,
1: సెక్రటరీ,
0: ఈ కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ కూడా కర్మలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ స్టెప్ ఇన్ టు యాక్షన్.
0: ఏదో రాసి ఊరికే పది మందికి అంతా పంచడం కాదు ముఖ్యం కావాలి.
1: నాట్ సింప్లీ స్క్రిబ్లింగ్ సంథింగ్ అండ్ సర్క్యులేటింగ్ అరౌండ్.
0: ఈ సర్క్యులేషన్ తో మనం జరిగేటువంటిది కాదు.
1: నథింగ్ హ్యాపెన్స్ బై సర్క్యులేషన్.
0: మన లోపలనే సర్కిల్ కావాలి.
1: ఇట్ షుడ్ సర్క్యులేట్ విత్ ఇన్.
0: అప్పుడే మీరు సరి అయినటువంటి మార్పు కలుగుతుంది.
1: దెన్ దేర్ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్.
0: అప్పుడే మనలో ఒక విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రియాలిటీ.
0: లేకపోతే జీవితం అంతా ఇన్ఫర్మేషన్ లోనే పోతుంది.
1: ఆర్ ఇస్ ద హోల్ లైఫ్ విల్ బి స్పెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్.
0: ఇన్ఫర్మేషన్ ముఖ్యం కాదు, ఇన్ఫర్మేషన్ కేవలం క్వాంటిటీ.
1: సో ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్, ఇట్స్ ఓన్లీ క్వాంటిటీ.
0: ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్వాలిటీ.
1: బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ క్వాలిటీ.
0: ఎంత మందికి ఇచ్చాము డిగ్రీలు?
1: You have given degrees to many.
0: ఎంత మందికి ఇచ్చాము ఈ సర్టిఫికెట్లు?
1: So how many have you given?
0: మనం ఎంచుకోవాల్సినటువంటిది
1: is not that important.
0: ఎంత మందిని బాగు చేశాము?
1: How many have you changed?
0: ఎంత మందికి నేను బాగు చేశాను?
1: How many have you changed?
0: ఎంత మందికి ఆదర్శంగా నేను నటించాను?
1: So how many people you have set an
0: ఈ సత్యాన్ని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి?
1: And we have to question, everyone has to question one's own self.
0: కనుక నీ విదేశంలో చాలా గొప్పగా పని జరుగుతుండాలి.
1: There's lot of work going on abroad.
0: నాకు తెలుసును, హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రాణ సమానంగా చూస్తున్నారు పిల్లలు.
1: స్టూడెంట్స్ కన్సిడర్ హ్యూమన్ వాల్యూస్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
0: తల్లిదండ్రులు మొట్టమొదటి అంత లైక్ చేయకపోయినప్పటికీ పిల్లల యొక్క మార్పును పురస్కరించుకుని వారు కూడా ఎంతో శ్రద్ధ భక్తితో పంపుతున్నారు.
1: పేరెంట్స్ డిడ్ లైక్ ఇన్ ద బిగినింగ్ బట్ అబ్జర్వింగ్ ద చేంజ్ అమంగ్ దేర్ చిల్డ్రన్ దే టు స్టార్టెడ్ ఎంకరేజింగ్.
0: ఇందు టీచర్స్ యొక్క ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుండాలి.
1: అండ్ ద టీచర్స్ హావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్.
0: టీచర్స్ లో ఆ ఇంట్రెస్ట్ అభివృద్ధి అయిపోయింది అంటే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ అమంగ్ టీచర్స్
0: ఎంతనో అభివృద్ధి అవుతుంది హ్యూమన్ వాల్యూస్.
1: హ్యూమన్ వాల్యూస్ వుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
0: ఈనాడు హ్యూమన్ వాల్యూస్ అని అనుకుంటున్నామే, కానీ ఎంతవరకు మనం అభివృద్ధి గావించాము?
1: వి స్పీక్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ టు వాట్ ఎక్స్టెంట్ వి హావ్.
0: ఈ ప్రశ్న వేసుకుంటే జీరో మార్క్స్ వస్తున్నాయి.
1: ఇఫ్ వి పుట్ ఎ క్వశ్చన్ వి గెట్ ఓన్లీ జీరో మార్క్స్.
0: కాదు కాదు, అది ఓ గ్రేడ్ రావాలి.
1: ఇట్ షుడ్ నాట్ సింప్లీ జీరో, వి షుడ్ గెట్ ఓ గ్రేడ్.
0: కనుకనే మనం సరి అయినటువంటి యొక్క ప్రయత్నంతో మనం పని చేసుకుంటూ రావాలి.
1: విత్ ఆల్ సిన్సిరిటీ వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: సిన్సియర్ వర్క్.
1: సిన్సియర్ వర్క్ ఈజ్ నెసెసరీ.
0: ఆనెస్ట్ వర్క్.
1: ఆనెస్ట్ వర్క్.
0: డిసిప్లిన్ వర్క్.
1: డిసిప్లిన్డ్ వర్క్.
0: డివోషన్ వర్క్.
1: డివోషన్ వర్క్.
0: దిస్ ఈజ్ డ్యూటీ వర్క్ గా రావాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ది డ్యూటీ ఇన్ ద వర్క్.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వము ఇందులో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ ఫైండ్ ది యూనిటీ అమంగ్ ది త్రీ.
0: కేవలం చెప్పటము, వారికి వినిపించడం ఇంత మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ టీచింగ్ అండ్ మేకింగ్ దెమ్ లిసన్ టు వాట్ వీ స్పీక్.
0: నా ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలుపుతున్నాను. స్త్రీలలో చాలా మంది ఎంతనో శ్రద్దా భక్తులతో ఈ హ్యూమన్ వాల్యూస్ లో పాల్గొంటున్నారు.
1: భగవాన్ ఇస్ టెల్లింగ్ ద రియాలిటీ దట్ విమెన్ ఆర్ టీచింగ్ బెటర్ విత్ ఆల్ దర్ సిన్సిరిటీ.
0: అన్ని దేశాలు ఎందుకు కూడాను
1: ఇన్ ఆల్ కంట్రీస్
0: మలేషియా సింగపూర్ జపాన్ జర్మనీ అన్ని దేశాల్లో కూడా ఆడవాళ్ళు చాలా పనిచేస్తున్నారు
1: దెన్ కంట్రీస్ లైక్ మలేషియా సింగపూర్ జపాన్ Women are working.
0: ఏ యొక్క పరిస్థితులు ఏందని కూడా స్వామి యొక్క ఆజ్ఞను శిరసావహించి చేస్తున్నారు
1: Under any circumstances they adhere to Swami's
0: ఒక చిన్న ఉదాహరణ మీకు తెలుపుతున్నాను
1: A small example.
0: ఇది గొప్పతనం కోసం కాదు చెప్పటము
1: It's nothing pompous.
0: పోయిన వారము
1: Last week.
0: ఒక మహిళా విభాగంలో ఉండేటువంటి ఒక పనిచేసేటువంటి వ్యక్తి
1: A member from మహిళా విభాగ్
0: అకస్మాత్తుగా తల్లి మరణించింది
1: Her mother died all of a sudden.
0: మరణించిందని వినింది
1: Heard this news.
0: వెళ్ళింది చూచింది
1: She went and saw the
0: రాత్రి అక్కడ ఉంటుండాలి
1: She spent that night.
0: రెండవ తెల్లవారు లేస్తానే పనికి రావాలి ఇక్కడ
1: Next morning she has to attend the work here.
0: తెల్లవారు వచ్చింది స్నానం చేసింది వచ్చి డ్యూటీలో ప్రవేశపెట్టింది
1: Next morning she had her bath and attended to her duty.
0: నేను అడిగాను ఇంకా చిన్న వయసే నీ తల్లి మరణిస్తే నీవు అప్పుడు ఎందుకు డ్యూటీకి వచ్చావు అని అడిగాను
1: భగవాన్ asked your mother died how is it that you Reported to duty.
0: తమ యొక్క బోధన లోపల జనన మరణాలు సహజమైనటువంటివి
1: స్వామి యువర్ టీచింగ్ ద బర్త్ అండ్ డెత్ ఆర్ సో నేచురల్
0: జననంతో పాటు మరణం కూడా సహజంగా ఉంటుంటాయి
1: నేచురల్ అలాంగ్ ద బర్త్ దేర్ ఇస్ డెత్ ఆల్సో దట్ ఫాలోస్
0: ఈ రెండు కూడా ఒకదానికొకటి జంట పక్షులే
1: బోత్ ఆర్ ద ట్విన్స్ దట్ గో టుగెదర్
0: ఏ మనిషికైనా కూడా జనం వచ్చినప్పుడు మరణం కూడా రాక తప్పదు
1: ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై
0: ఇది జరగవలసింది జరిగిపోయింది
1: ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద నేచురల్ కోర్స్
0: నా డ్యూటీ నేను చేయాలి
1: బట్ ఐ మస్ట్ డూ మై
0: డ్యూటీ ఎవరి డ్యూటీ ఇది దైవం యొక్క డ్యూటీ
1: హూస్ డ్యూటీ ఇస్ ఇట్స్ డ్యూటీ
0: అవన్నీ అనిత్యంలో అశాశ్వతమైనటువంటివి
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఎఫీమరల్ అండ్ ఫ్లీటింగ్ టెంపరరీ కానీ
0: దైవం యొక్క పని శాశ్వతమైనటువంటిది
1: బట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇస్
0: పర్మనెంట్ ఆ పని కోసం నేను వచ్చాను అని చెప్పింది
1: ఐ హావ్ కమ్ హియర్ టు డూ దట్ వర్క్
0: ఆ విధంగా మందిరంలోనే ఉండినటువంటి వారు
1: షీ ఇస్ ఎ రెసిడెంట్ హియర్ ఇన్ దిస్ మందిర్
0: ఎంతో కాలం నుంచి కూడా ఇదే సేవలు చేస్తూ ఉండేటువంటి వారు
1: దే హావ్ బీన్ డూయింగ్ ది సేమ్ వర్క్స్ ఇన్
0: కానీ తల్లి మరణించినప్పటికీ మనసు భగవంతుని పైన మరల్చుకుని ఆ దుఃఖమును కూడా భగవంతుని పైన మరల్చి తన డ్యూటీని తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది
1: ద ట్రాజిక్ ఈవెంట్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ద మదర్ హాస్ నాట్ బ్రాట్ ఎనీ చేంజ్ ఇన్ హర్ షీ ఫాలోడ్ స్వామీస్ టీచింగ్స్
0: ఆమెనే అక్కడ మిసెస్ శౌరి దగ్గరకు వచ్చింటుంది ఆశ అనేటువంటి అమ్మాయి
1: There you find one lady there, very close to Mrs. Shauri, by name Asha.
0: ఆమె భర్త శివ పండిట్ ఆయన లెక్చరర్ గా ఉంటాడు
1: హర్ హస్బెండ్ శివ పండిట్ ఈస్ అ లెక్చరర్ హియర్ ఇన్ ది ఇన్స్టిట్యూట్
0: ఈ విధంగా సిన్సియర్ గా పనిచేసేవాళ్ళు ఎన్నో కోట్లకుంటున్నారు లోకంలో
1: దేర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఇన్ ఆల్ సిన్సియర్
0: పేరు కోసం ఏమాత్రం పాకుపట్టడం లేదు
1: దే డోంట్ వర్క్ ఫర్ ఎనీ నేమ్
0: ప్రతిష్టల కోసం పాటు పట్టడం లేదు
1: నాట్ ఫర్ ఎనీ రెప్యుటేషన్
0: స్వామి యొక్క సేవ కోసం పాటు పడుతున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్
0: స్వామి యొక్క దయ కోసం పాటు పడుతున్నారు
1: దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ స్వామీస్ గ్రేస్
0: ఆ విధమైనటువంటి యొక్క భావం ఏనాడు కలుగుతుందో అప్పుడే మీరందరికి సరి అయినటువంటి యొక్క బోధన జరుగుతుంది
1: దట్ డే వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ రిసీవ్ ద టీచింగ్ ఇన్ ద ప్రాపర్ స్పిరిట్
0: కనుక ఒకటి రెండైనా కూడా ఆచరణలో పెట్టితే
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ అట్లీస్ట్
0: ఎంతైనా మనం సాధించిన వారం అవుతాం
1: వీ కెన్ అచీవ్ ఎనీ లాట్
0: కనుక ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక్క దినం లీవ్ తీసుకోలేదు
1: సిన్స్ దెన్ రైట్ నౌ దే డిడ్ టేక్ ఎనీ సింగిల్ లీవ్
0: డ్యూటీ ఈజ్ గాడ్ కనుక నే డ్యూటీ నా డ్యూటీ నేను చేయాలని ప్రతిష్టతో ఉంటుండాలి
1: డ్యూటీ ఈజ్ గాడ్ షీ హస్ డిటర్మినేషన్ టు డూ హర్ డ్యూటీ
0: ఆడవారి యందు ఆ విధమైనటువంటి దీక్షా కంకణం ధరించారు
1: విమెన్ హావ్ దట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్
0: అందుకోసమే భగవద్గీత యందు కూడా భగవంతుడు మూడు రకమైనటువంటి కంకణం కట్టాడు
1: సో గాడ్ హస్ టేకెన్ త్రీ వౌస్ ఇన్ భగవద్గీత
0: యదా యదా హి ధర్మస్య దానిని ప్రభుత్వ భారత తభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అది ఒక కంకణం
1: ద ఫస్ట్ డిటర్మినేషన్ ఇస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ డిక్లైన్ ఇన్ ధర్మ దట్ హి వుడ్ ఇన్కార్నేట్ హింసెల్ఫ్
0: ఎక్కడ ధర్మం నశిస్తుందో అక్కడంతా నేను అవతరిస్తుంటాను మొట్టమొదటి మాట చెప్పినటువంటి మాట
1: ద ఫస్ట్ వర్డ్ గివెన్ టు హ్యుమానిటీ ఇస్ వేర్ ఎవర్ ద ధర్మ డిక్లైన్స్ గాడ్ ఇన్కార్నేట్స్ దేర్
0: ఇంకా రెండవది ఏంటి
1: ద సెకండ్ వావ్
0: ఏ విధమైనటువంటి కష్టములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ
0: నమే పాత్రాస్తి కర్తవ్యం శిశులోకించి కించిన నానవాత్తం అవత్తయం వత్తయే వచ్చకర్మని నేను ఎప్పుడు కర్మలు ఆచరిస్తూనే ఉంటుంటాను
1: అండ్ హి టోల్డ్ అర్జున దట్ ఐ విల్ డూ మై డ్యూటీ ఐ డూ ఇన్వాల్వ్ ఇన్ యాక్షన్ త్రూ అవుట్
0: నాకు ఈ డ్యూటీ వల్ల వచ్చేటువంటి లాభం ఏమీ లేదు
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ప్రాఫిటెడ్
0: ఈ లాభ నిమిత్తమై నేను కర్మలు ఆచరించడం లేదు
1: ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ మై సేక్
0: ఇది నా కర్తవ్యం కనుక నేను ఆచరిస్తున్నాను అన్నాడు
1: దిస్ ఇస్ మై డ్యూటీ దేర్ఫోర్ ఐ డూ ఇట్
0: ఈ విధంగా భగవంతుడు కూడా అనేక రకమైనటువంటి యొక్క దీక్షను పూని ఈ ప్రపంచంలో నిలుస్తూ ఉంటాడు
1: గాడ్ ఆల్సో హాస్ డిటర్మిన్డ్ అండ్ మూవ్స్ అబౌట్ యాజ్ అన్ ఇన్కార్నేషన్
0: ఎత్ర యోగీశ్వరే కృష్ణ
1: వేర్ దేర్ ఇస్ కృష్ణ
0: ఎత్ర పార్థో ధనుర్ధరః
1: వేర్ దేర్ ఇస్ పార్థః
0: తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతిర్మమ నేనెప్పుడు అక్కడే ఉంటుంటాను
1: Where there is Krishna, where there is Arjuna, there you find all the wealth, affluence
0: and prosperity.
1: Therefore, where there is God, where there is a devotee,
0: you find success.
1: Therefore, the results also the positive success follows. This is the determination of God.
0: భగవంతుడే ఈ విధమైనటువంటి దీక్షను పెట్టుకున్నప్పుడు భక్తుడు ఎందుకు దీక్షను వహించకూడదు?
1: When God has determined like that, why not man?
0: కనుక ఇది నా యొక్క ప్రతిష్ట, ఇది నా యొక్క దీక్ష, నేను దీన్ని అనుసరించే తీరాలి అనేటువంటి ఒక ప్రామిస్ మనలో చేసుకోవాలి.
1: So we should make a promise within ourselves. I determine to do it. I follow this path.
0: సంపాదించినటువంటి ధనధాన్య కనుక వస్తు వాహనాదులంతా కూడా గాలి మేడల వల్ల ఎగిరిపోతుంటాయి.
1: The power and the wealth and property is just vanish like the playing card.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: But morality comes and grows.
0: కనుకే మనం మొరాలిటీని సంపాదించాలి.
1: So we should acquire this morality.
0: మనీని సంపాదించడం గొప్పతనం కాదు.
1: Not earning money.
0: ఒక బెగ్గర్ కూడా బజార్లో ఉంటుంది మనీని సంపాదిస్తాడు.
1: Even beggar on the street can earn money.
0: కానీ మనం మనీని సంపాదించడం గొప్పతనమా?
1: Is anything great to earn money?
0: కాదు కాదు. ఎంతమంది కరారేరాలు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరే వారేరి?
1: Have you not noticed the kings that have ruled the kingdoms? What happened to them?
0: Siri moota kattukoni pogon chaalira?
1: Have they taken them wealth with them?
0: Sampadinchinatundi dhanamlo okka kaasu aina kuda venta teesukoni povatam ledu.
1: All the money they earned, they could not carry with them a single pie.
0: Kanuka manam unnam sampadinchinam, sampadinchinatundi samajaniki arpitam gaavinchali.
1: We are here, we have earned, let us spend.
0: Samaj sevalo manam dintlo palgonali.
1: Let's participate in service activity.
0: Yenu dhanavantuni ka ahankara pattam gopatanam kaadu.
1: Don't be egoistic, consider great because you are rich.
0: Tyagiye nijamaitundi yokka bhogi.
1: Sacrifice, the one of sacrifice is the one of pleasure.
0: Ee dhanamto bhogapadetundi vaade nijamaina rogi.
1: In fact, the one of property is the diseased, the sick person.
0: కనుక అది మనం రోగులు కాకూడదు, త్యాగులు కావాలి.
1: యూ షుడ్ నెవర్ బి రోగి డిసీజ్, యూ షుడ్ బి త్యాగి.
0: వేదం చెప్పింది నకర్మణ నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం.
1: దేర్ఫోర్ వేద సేస్ ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ టు యూ.
0: ఎంతమంది ధనవంతులు లేరు?
1: Don't you find many rich?
0: ఎంత మంది బీదలకు అన్నం పెడుతున్నారు?
1: And how many are feeding the poor?
0: ఎంత మంది బీదలకు చదువు చెప్పిస్తున్నారు?
1: How many are educating the poor?
0: ఇంత ఎంచుకుంటే ఏ మాత్రం కూడా మనకు తేరటం లేదు.
1: In fact, we don't find the statistics in this direction.
0: కనుక ఈ త్యాగంతో కొంతవరకు కార్యాన్ని పూనుకోవాలి.
1: Therefore, we should participate in an activity with this
0: spirit of sacrifice. మీ గ్రామంలో, మీ మీ రాజ్యంలో, మీ మీ స్టేట్ లో, మీ మీ సంస్థల్లో మీరు దీన్ని కొంతవరకు ప్రోగు చేసుకుని ఆడవారికి కొంచెం సహాయం చేయాలి.
1: In your countries, in your villages and towns and the states and provinces, help ladies.
0: Seva, seva ante emani seva?
1: What is service?
0: Edo bazaarlu urchadam seva kaadu.
1: Not simply sweeping
0: the streets. Mandiralu urchadam seva kaadu.
1: Not cleaning the mandir.
0: Leka narayana seva cheyadam seva kaadu.
1: Not feeding the poor.
0: ఇంత మాత్రమే సేవ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ సర్వీస్.
0: మన డ్యూటీ లోపల కూడా మనం సక్రమంగా డ్యూటీ చేయాలి.
1: బట్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్.
0: మన డ్యూటీని మనం తగినటువంటి రీతిగా మనం చేసినప్పుడు ఇది కూడా ఒక సేవనే.
1: వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ సిన్సియర్లీ, దట్ ఈస్ సర్వీస్.
0: నీకు ఇచ్చే జీతానికి తగినంత పని నువ్వు చేస్తురా, అదే సేవనే.
1: వర్క్ ఇన్ అకార్డింగ్ టు ద సాలరీ యు డ్రా.
0: థౌసండ్స్ ఆఫ్ రూపీస్ సాలరీ తీసుకుంటున్నావు.
1: You receive thousands of salary.
0: Hundreds pani kuda nu cheyatam ledhu.
1: And your work turnover is not even a hundred.
0: Ee seva ani etta cheppek avutundi.
1: How can you call it service?
0: Kaadu kaadu.
1: No.
0: Ee teesukune daniki tainatundi pani cheyi nuvu.
1: So your work should be in proportion.
0: Adi deshaniki seva.
1: That is true, sir.
0: Adi country ki help.
1: Adi
0: samajamuku help.
1: That amounts to help to the country and to the society.
0: సమాజానికి మనం సరైనటువంటి సేవ చేయాలి.
1: Therefore, you should serve society.
0: ఈ సమాజంకు హెల్ప్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే అన్నం పెట్టడం కాదు సమాజ సేవ.
1: How can you serve society?
0: అది కూడా చేసుకోవచ్చు ప్రకృతి సంబంధంగా.
1: You can also serve food in the worldly sense.
0: ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు బాధలు రాకుండా చూసుకోవాలి.
1: We should never put the government to any inconvenient, embarrassing position.
0: ధనం ఎక్కువగా ఇవ్వటం చేతనే
1: because of high salaries paid
0: prabhutvam yokka kazanalo dabbanta heenamaipothundadu.
1: Government also becomes bankrupt.
0: Tirigi nelaku veeriki jeetam ivvalante em chestunnaru?
1: To pay monthly salaries. What
0: videsha nunchi appulu teesukostunnaru, andariki andistunnaru.
1: They take loans from various countries and pay your salary.
0: Kaabatti deshamunu taakattu pettadam kaadu manaku seva.
1: So it's not mortgaging the country.
0: దేశాన్ని తాకట్టు నుంచి విడిపించాలి.
1: Therefore, we should make it free.
0: పరాధీనం కాకుండా చూసుకోవాలి.
1: We should not depend on others.
0: ప్రజల యొక్క ఆనందంలో మనం ముందుగాలి.
1: And we should make everybody to attend the state of bliss. That is true service.
0: కనుక మనమంతా సాయి సంస్థలో చేరినటువంటి వారు,
1: members of Sai organization,
0: కండలు కదిలి,
1: we should work with all the might.
0: ఎముకలు అరిగి పనిచేసే రీతిగా మనం ప్రయత్నం చేయాలి.
1: We should work sincerely, making the body exert and strain.
0: కండలు అదిరేటట్టుగా మనం పనిచేస్తే కరిగేటట్టుగా పనిచేస్తే పళ్ళు కరిగేటట్టుగా అదిరేటట్టుగా మనం తినవచ్చు.
1: When you exert and strain yourself, you can also eat belly full well later.
0: కానీ నీవు ఏ మాత్రము పని చేయకుండా తినడానికి ఎట్లా నీకు మనసు వస్తుండాలి?
1: Without any exertion, how do you expect to eat, develop appetite?
0: కనుక మొట్టమొదటి కష్టపడి పని చేయి.
1: First, work hard.
0: శ్రమించు.
1: Exert, strain.
0: కష్టపడు.
1: Work
0: తర్వాత నీవు ఆనందంగా భుజించు.
1: Then eat well.
0: చక్కని ఆరోగ్యం కలుగుతుంది.
1: Then you'll have good health.
0: ఇట్టి ఆరోగ్యమైనటువంటి దేహంతో ఎన్ని పరిణామాలు నువ్వు చేయగలవు?
1: With this healthy body, you can do any task.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ అందరూ ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: మీ హెల్త్ ని అభివృద్ధి చేసుకోండి.
1: Develop your health.
0: మీరు మంచిగా ఉంటుండి సమాజంలో పాల్గొనండి.
1: You be good and participate in
0: సమాజ సేవలో మీరు పని చేయండి.
1: Work for the society.
0: అప్పుడే మీకు సరైనటువంటి ఒక శక్తి సామర్థ్యం దైవానుగ్రహం చేత కలుగుతుంటాయి.
1: And then you will have all the potentialities, abilities and capacities.
0: మూకం కరువుతి వాచాలం పంగుమ్లంగై తేగిరిం. మూగివాణి కూడా మాట్లాడిస్తాడు భగవంతుడు.
1: ఈవెన్ డమ్ కెన్ స్టార్ట్ స్పీకింగ్ బై ది గ్రేస్ ఆఫ్
0: గాడ్. కూడా కొండలెక్కిస్తాడు భగవంతుడు.
1: అండ్ ఈవెన్ వన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కెన్ క్లైమ్ ద మౌంటైన్ టాప్.
0: నీవు కష్టపడి భగవంతుడికి సేవ చేసినప్పుడు నిన్ను ఎందుకు ఉద్ధరించలేదు భగవంతుడు?
1: వెన్ యు వర్క్ సిన్సియర్లీ, వై డోంట్ యు థింక్ దట్ గాడ్ విల్ లిబరేట్ యు?
0: ఈ మాత్రం నమ్మకం మీకు లేకుండా ఉండే.
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఐడియా.
0: ఆ నమ్మకం చేత మీరు పని చేస్తూ రావాలి.
1: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ యు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్.
0: కానీ ఈనాడు అట్టి నమ్మకం చాలా తగ్గిపోయింది.
1: బట్ టుడే వి డోంట్ హావ్ దట్
0: కైండ్. కారణం ఏమిటి?
1: వై?
0: మీ యొక్క విశ్వాస దోషమే దీనికి మూల కారణం.
1: Because our mistake lies something defect in our faith.
0: మన విశ్వాసాన్ని పెంచుకుంటూ రావాలి.
1: We should have strong faith.
0: ఆ విశ్వాసాన్ని పెంచుకుంటూ పోయినప్పుడే మనకు అన్ని విధమైన శక్తి కూడా అనుగ్రహిస్తాడు.
1: When once we have strong faith, God will give us all the power.
0: ఆ పరిపూర్ణమైనటువంటి భక్తిని మీరు పెంచుకోవాలి.
1: We should have total
0: faith. అచంచలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోవాలి.
1: And we should have steadiness there in our feeling.
0: Slow and steady win the race.
1: Slow and steady wins the race.
0: ఈ రెండింటి ద్వారానే మీరు ఈ సమాజంలో విజయాన్ని సాధించవచ్చు.
1: With these two you can come out successfully in rendering service to society.
0: ఇంకొకరితో చెప్పించుకోవాల్సినటువంటి కాదు.
1: Don't wait for others.
0: మీ హృదయం నుండి ఆవిర్భవించవలసినటువంటి.
1: They should come out of your own heart.
0: కేవలం భక్తి భక్తి భక్తి అని రామకృష్ణ గోవింద్ అనుకుంటే మాత్రం చాలదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ చాంటింగ్ ద నేమ్స్ ఆఫ్ గాడ్ రామకృష్ణ.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి సాధనలే.
1: దట్స్ దర్ ఓన్లీ వరల్డ్లీ యాక్టివిటీస్.
0: ఈ నామములంతా కూడా సత్కర్మలకు మాత్రమే సంబంధించినటువంటివి.
1: దర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్, గుడ్ యాక్టివిటీస్.
0: ఈ సత్కర్మల వల్ల
1: by these actions
0: సద్భావం రావచ్చును.
1: యు మే హావ్ గుడ్ ఫీలింగ్స్,
0: ప్రశాంతి కలగవచ్చును.
1: యు మే హావ్ పీస్.
0: కానీ
1: బట్
0: మానసిక శాంతి కలగదు.
1: బట్ యు విల్ నాట్ హావ్ మెంటల్ పీస్.
0: మానసిక శాంతి రావాలంటే
1: you have mental
0: పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు పనిలో ప్రవేశించాలి.
1: If you want your mental peace, you should work with a total faith.
0: ఈనాడు కావాల్సిన ప్రతి వానికి మెంటల్ పీస్.
1: What is needed today is mental peace.
0: మానసిక శాంతి లేకుండా అనేక మంది అనేక అవస్థలకు గురి అవుతున్నారు.
1: Many people have been suffering for want of mental peace.
0: మానసిక శాంతి రావాలంటే హృదయపూర్వకంగా నా సోదరులకు చేస్తున్నాను, నా సోదరీమణులకు చేస్తున్నాను సేవ అనేటువంటి ప్రేమభావం చేత, సంబంధ బాంధవ్యం చేత మీరు సేవలో ప్రవేశించాలి.
1: Therefore, to have the mental peace, you should work wholeheartedly with the spirit of love that you are serving your brothers and sisters.
0: Yedo konni konni paristhithulu yendu ogarikoru bheda abhiprayam kaliginappatikini maru nimishame danni maarchukoni raavali.
1: There may be differences at times, but we should change them later.
0: Aa deshanni attane penchukuntu pokurdu.
1: We should not develop hatred more and more.
0: Pandavule deeniki pradhanamainatundi oka saachyamu.
1: Pandavas is best illustration.
0: Krishnudu oka naadu,
1: Krishna one day,
0: aranyamlo sancharinche samayamlo appudu pandavulu,
1: while Pandavas were there in exile,
0: parnasalaku vellaadu.
1: He went to their hut.
0: కానీ సోదరులు ఎవరు ఎక్కడ లేరు.
1: హీ డిడ్ ఫైండ్ పాండవ.
0: ధర్మజుడు ఒక్కడు మాత్రమే ఉంటున్నాడు.
1: ధర్మజ ద ఎల్డెస్ట్ వాస్ దేర్.
0: ధర్మజ సోదరులు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: ఆస్క్ ధర్మజ వాట్ అబౌట్ యువర్ బ్రదర్స్.
0: అప్పుడు ధర్మజుడు చెప్తున్నాడు ఎంత గొప్ప ఆదర్శము.
1: ధర్మజ దెన్ స్టార్టెడ్ టెల్లింగ్ వాట్ ఎన్ ఐడియల్ ఇట్ ఈస్.
0: కృష్ణ, నలుగురు మాత్రం ఆహారం తీసుకురావడానికి పోయినారు, ఇంకా 100 మంది మాత్రం హస్తినాపురంలో ఉన్నారు అన్నాడు.
1: హీ సెడ్ 4 హావ్ గాన్ దేర్ టు get food while 100 brothers are there in Hastinapura.
0: ఏం బుద్ధి లేదా నీకు? ఆ 100 బ్రదర్స్ అంతా నీకు ఎట్లా బ్రదర్స్ అవుతారు?
1: Then he said, are you a fool? How do you consider those 100 in Hastinapura?
0: మీరు ఉన్నదే పంచపాండవులు.
1: You are only 5 brothers.
0: వాళ్ళందరూ నీకు ఎందుకు బ్రదర్ అవుతారు?
1: Well, how do you call them?
0: వారి వల్లనే నీకు ఈ కష్టమంతా జరుగుతూ వస్తున్నాయి.
1: You are put to suffering by those 100 fellows.
0: అప్పుడు ధర్మజుడు చెప్తున్నాడు.
1: Then Dharmaja says,
0: Krishna,
1: Krishna,
0: నీకు తెలియదా?
1: Don't you know this?
0: మాకు మేము అందరు కూడా 105 మంది బ్రదర్స్.
1: వీఆర్ 105 బ్రదర్స్.
0: కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది, మేమంతా బ్రదర్స్ 105 మంది.
1: కౌరవాస్ ఆర్ 100, పాండవాస్ ఆర్ 505 బ్రదర్స్.
0: మాకు ఏమైనా కూడా కొంత భేదాభిప్రాయం జరిగినా మేము 5 మంది వేరు, వారు 100 మంది వేరు.
1: వెన్ దేర్ ఇస్ ఎ క్లాష్ విత్ ఇన్ అస్, వీఆర్ 5, దే ఆర్ 100.
0: మా కుటుంబం పైన ఎవరైనా వచ్చి పడిరా, మేము 105 మంది కూడా కలిసి పనిచేస్తామన్నారు.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ దేర్ టు అటాక్ అవర్ ఫ్యామిలీ, ఆల్ ది 105 విల్ స్టాండ్ యునైటెడ్లీ.
0: కాబట్టి వాడు నాకు కేవలం ఒక భేదభావం కలిగినంత మాత్రం నాకు సోదరులు కాకుండా పోరు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ ఐ కెనాట్ డిజోన్ దెమ్.
0: వారు కూడా నా సోదరులే.
1: దే ఆర్ ఆల్సో మై బ్రదర్స్.
0: ఆ విధమైనటువంటి భావాన్ని ఈనాడు మనం పెంచుకుంటూ రావాలి.
1: వి షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్.
0: ఏదో ఒక విషయంలో మాత్రం ఒకరికొకరు భేదం జరిగినంత మాత్రం వారికి మీకు ఎడబాటు ఉండకూడదు.
1: బికాస్ ద డిఫరెన్సెస్ వి షుడ్ నాట్ సెపరేట్ అవర్ సెల్స్.
0: అందరూ బ్రదర్స్.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: ఆ విషయంలో మనం ఇద్దరు ఏకం కాదు, కానీ మిగతా విషయంలో మనం ఏకమయ్యే ఉండాలి.
1: ఇన్ దట్ పర్టికులర్ ఐడియా వి మై డిఫర్, బట్ యూనిటీ షుడ్ not be disturbed.
0: అట్టి ఐకమత్యాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: దట్ యూనిటీ వీ షుడ్ ఫస్ట్.
0: సాయి సంస్థల లోపల ఏ విధమైన కలహములు లేవు.
1: ఇన్ సాయి ఆర్గనైజేషన్
0: ఏ విధమైన భేదభావములు లేవు.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తున్నారు.
1: దే లివ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ.
0: ఆదర్శము ఏ సంస్థ ఎందుకు లేదు అనేటువంటి సత్కీర్తిని మీరు తేండి.
1: Get a good name that there's no other organization compared to that of Sai organization in this world.
0: ఆ పేరు ఒకటే మనకు చాలు.
1: దట్ నేమ్ ఇస్ ఎనఫ్.
0: ఆ పేరే ముఖ్యమైనటువంటిది.
1: దట్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి పేరు తెచ్చుకుంటే గొప్ప వారం అయిపోతాం.
1: యు గెట్ ఎ గుడ్ నేమ్ యు బికమ్ గ్రేట్.
0: బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటే ఏం గొప్ప వారం అవుతాం.
1: ఇఫ్ యు ఆర్ డిస్రెప్యూటెడ్ వాట్ విల్ హ్యాపెన్ టు యు.
0: చెడ్డవారైతే అందరూ చెడ్డవారిగా అయిపోతారు.
1: ఓన్లీ బ్యాడ్ వన్ విల్ లుక్ ఆఫ్టర్ ద బ్యాడ్.
0: మంచివారైతే ఒకరు మాత్రమే మంచివాడు అయిపోతాడు.
1: అండ్ యు ఆర్ గుడ్ ఆఫ్టర్ ఆల్ వన్ మే టర్న్.
0: కాదు కాదు, అందరూ మంచివారు కావాలి.
1: లెట్ ఆల్ ఎవ్రీబడీ బి గుడ్.
0: అందరూ సాయి సంస్థలో అన్నదమ్ముల వలె పెరగాలి.
1: ఆల్ మెంబర్స్ షుడ్ మింగిల్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఈ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: డెవలప్ యూనిటీ.
0: ప్రేమతత్వాన్ని కూడా అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్.
0: సోదరత్వాన్ని మీరు పెంచుకోండి.
1: ఫీలింగ్స్ ఆఫ్ ఫ్రెటర్నిటీ.
0: ఈ కర్మ లోపల మాత్రం అందరూ చేరి పని చేయండి.
1: ఇన్ యాక్టివిటీ యు ఆల్ వర్క్ టుగెదర్.
0: ఐదు రేళ్లు ఉన్నాయి.
1: ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు రేళ్లు చేస్తే గానీ ఒక పని చేయడానికి వీలు కాదు.
1: అన్లెస్ ఆల్ ఫైవ్ ఫింగర్స్ జాయిన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: ఒక్కొక్క వేలు ఏ పని చేయగలదు.
1: వాట్ ఈస్ యూ డూ విత్ వన్ ఫింగర్.
0: ఎవరికి వారు నేను గొప్ప అనుకుంటారట.
1: ఈచ్ వన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ గ్రేట్.
0: నాకు ఇంకోరు చెప్పేది ఎందుకు?
1: వై షుడ్ ఎనీ వన్ టెల్ మీ?
0: నేనే ప్రెసిడెంట్ ను.
1: ఐఎమ్ ద ప్రెసిడెంట్.
0: నేను చూసుకుంటాను అని ఆ విధంగా పోతుంటారు.
1: దే గో ఇన్ ఎనీ గోస్ట్.
0: అందువల్లనే ఈ సంస్థలో ఇన్ని విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ ఉంటుంది.
1: దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ ఈగో
0: క్లాష్. కానీ మన సాయి సంస్థలో లేవవి, నాకు తెలుసును.
1: ఇన్ సాయి ఆర్గనైజేషన్ దేర్ ఆర్ నో ఈగో క్లాషెస్, స్వామి నోస్.
0: కానీ మీకు హెచ్చరిక చేస్తున్నాను.
1: బట్ భగవాన్ ఇస్ కాషనింగ్ యూ.
0: ఐదు రేళ్లు ఉన్నాయి.
1: దేర్ ఫైవ్ ఫింగర్స్.
0: ఒకానొక సమయం లోపల ఐదు కొట్టాడుకున్నాయట.
1: ఆల్ ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
0: అప్పుడు నేనే గొప్ప అని ఇది చెప్పిందట. ఈ చిన్న వేలు.
1: ద లిటిల్ ఫింగర్ సెడ్ ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎట్ట నీవు గొప్ప అని నలుగురు దానిపైన వాదించారు.
1: ఆల్ ద అదర్ ఫోర్ ఫింగర్ స్టార్టెడ్ ఆర్గ్యుయింగ్ హౌ ఆర్ యు గ్రేట్.
0: అప్పుడు ఈ ఫింగర్ చెప్పిందట, ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే మొట్టమొదట నేనే సైన్యాధిపతిగా పోతున్నాను.
1: ద లిటిల్ ఫింగర్ సెడ్ ఇఫ్ ఐఎమ్ టు టీచ్ ఎ లెసన్ టు ఎనీబడీ ఐ స్టాండ్ ఇన్ ద ఫ్రంట్.
0: నీకు బుద్ధి లేదురా అంటే నేనే ముందున్నాను.
1: వైల్ పాయింటింగ్ అవుట్ ఐఎమ్ ఇన్ ద ఫ్రంట్ దేర్.
0: కాబట్టి నేను చిన్నవాడినైనా కూడాను ఇతరులకు బుద్ధి నేర్పించడంలో నేను సైన్యాధిపతిగా ముందు నిలుస్తున్నాను.
1: ఐ మే బి లిటిల్ ఫింగర్ బట్ వైల్ టీచింగ్ ఎ లెసన్ ఐ స్టాండ్ ఇన్ ద ఫ్రంట్ లైక్ ద సోల్జర్.
0: రెండో చెప్పినట్టు లేదు లేదు, నేనే చాలా గొప్పవాడిని అన్నాను.
1: బట్ ది సెకండ్ ఫింగర్ సెడ్ నో ఐ యామ్ గ్రేట్.
0: ఇవన్నీ నవ్వినాయట, ఎందుకోసం నువ్వు గొప్ప అయిపోతున్నావు?
1: ది అదర్ ఫింగర్స్ లాఫ్డ్. వై డు యు థింక్ సో?
0: చెప్పిందట ఇది, నేను రాజును.
1: హి సెడ్ ఐ యామ్ ద కింగ్.
0: వజ్రవైడూర్య మలకద మాణిక్య గోమేధిక పిష్యరాగాలంత మొట్టమొదట నా సైజుకి పెట్టి చూస్తారు, కానీ మీ సైజులకు పెట్టరు.
1: ఇట్ ఇస్ ద రింగ్ ఫింగర్ విత్ ఆల్ ద కాస్ట్లీ ప్రెషస్ జెమ్స్ అండ్ స్టోన్స్ దేర్. The diamonds and pearls.
0: నేనే గొప్ప అని అందట.
1: Therefore, ring finger said, I'm
0: తన గొప్పతనం తాను చెప్పుకుంది.
1: It started speaking of its.
0: మూడో చెప్పిందట, లేదు నేను గొప్ప అన్నాడట.
1: Third finger said, I'm greatest.
0: చిచ్చివారులారా,
1: what mad caps.
0: గవర్నర్ పోతుంటే ఇటువైపున అటువైపున బాడీ గార్డ్స్ పోతుంటారు.
1: As governor goes ahead, he will have bodyguards on either side.
0: కాబట్టి నేను అందరికీ పెద్దవాణ్ణి.
1: So I'm tallest.
0: నేను గవర్నర్ను.
1: I'm the governor.
0: మీరిద్దరు కూడా ఈ పక్కన ఆ పక్కన ఇద్దరు బాడీ గార్డ్స్ నన్ను చూసుకుంటూ.
1: Two fingers that side, this side are the bodyguards.
0: కాబట్టి నేను గొప్ప అధికారిని అని అందట.
1: So I'm the one of authority.
0: సరే, ఇతని అధికారం మనకేం ప్రయోజనం అనుకున్నారట, ఇది చెప్పిందట, లేదు నేను గొప్ప అని అందట.
1: It's already left its own self. The four fingers started telling.
0: ఈ నాలుగు ఫింగర్స్ ప్రశ్నించినాయి, ఎట్ట నీవు గొప్పవాడైపోయినావని.
1: ఫోర్ ఫింగర్స్ క్వశ్చన్.
0: అప్పుడు నీవు చెప్పిందట, వీడు మంచి, వీడు చెడ్డ, వీడు మంచివాడు, వీడు హింస చేసినాడు, వీడు ఆనందపరిచాడు, వాడు నేను పేరు చూపించినప్పుడే అందరూ ప్రయత్నం చేసేపూర్వకంగా ఫాలో చేస్తున్నారు, కానీ నేను చూపకపోతే ఎవరు కూడా తెలుసుకోలేరు. నేను
1: ద ఫోర్ ఫింగర్ వెంట్ ఆన్ టు సే లైక్ దిస్, ఐ పాయింట్ అవుట్ దిస్ ఈస్ గుడ్ దాట్ ఈస్ బ్యాడ్, హీఈస్ గుడ్ అండ్ హీఈస్ బ్యాడ్, దేర్ఫోర్ అన్లెస్ ఐ సే
0: కనెక్ట్ చేసేటువంటి నేనే.
1: సో ఐఎమ్ ద పాయింటర్ దేర్.
0: వీరందరూ ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నారు, ఇదంతా ఏమి ప్రయోజనం లేదు అని.
1: ఆల్ దీస్ ఫింగర్స్ ఆర్ స్పీకింగ్ నాన్ సెన్స్.
0: ఇది చెప్పిందట, నేనే గొప్ప అని.
1: దెన్ థమ్ సెడ్ ఐ యామ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎట్లా గొప్ప అని వచ్చినప్పటికి, ఈ నాలుగు ఎడిటప్పటికి ఇది చెప్పింది, నేను లేకపోతే మీరు ఏ పని చేయలేరు అని.
1: ద థమ్ సెడ్ విదౌట్ మీ యూ ఫోర్ ఫెలోస్ కాంట్ వర్క్.
0: కాబట్టి నేనే గొప్ప అని.
1: సో ఐ యామ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఏ ఫింగర్ కది గొప్పగానే నిజమే అయినప్పటికి, అన్ని ఫింగర్స్ చేరినప్పుడే ఇక్కడ పని గొప్ప అవుతుంది.
1: ఈచ్ ఫింగర్ ఇస్ యూనీక్ ఇన్ its own way. They should all join in unison work.
0: President goppavade, secretary goppavade, coordinator goppavade, member goppavade, andarum goppavarle.
1: All are great, no doubt. President,
0: ఎవరెవరి పనికి వారు గొప్పవారే.
1: ఈచ్ వన్ ఇస్ గ్రేట్ ఇన్ హిస్ ఓన్ వే.
0: కానీ ఆ పనిని మనం విజయవంతం చేయించాలంటే ఐదు మంది చేరాల్సిందే.
1: టు మేక్ వర్క్ సక్సెస్ఫుల్ ఆల్ ద ఫైవ్ షుడ్ జాయిన్.
0: సాయి సమితి,
1: సాయి సమితి,
0: సాయి సేవాదళము,
1: సాయి సేవాదళ,
0: సాయి టీచర్స్,
1: సాయి టీచర్స్,
0: బాల వికాసులు,
1: బాల వికాస్,
0: సేవాదళము, అందరికీ చేరినప్పుడే ఇదంతా ఒక ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ఆల్ ఫైవ్ షుడ్ స్టాండ్ వర్క్ ఇన్ హార్మనీ.
0: కాబట్టి సాయి సంస్థలో ఉండేటువంటి వారందరూ కూడా ఒక్క అంగం చేయిగా మనం భావించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ డిఫరెంట్ వింగ్స్ యాజ్ ద ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ ద సేమ్ హ్యాండ్.
0: ఫైవ్ ఫింగర్స్ వేరువేరుగా ఉన్నాయి కానీ కూడి పని చేస్తున్నాయి.
1: ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ అపార్ట్ బట్ దే వర్క్ ఇన్ యూనిజన్.
0: కొన్ని ఐకమత్యమైనటువంటి చాలా అవసరం.
1: సో యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఐకమత్యం ఉంటే ఎంతటి పని అయినా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మాగ్నిట్యూడ్ స్టూపెండస్ టాస్క్.
0: ఐకమత్యం లేకుండా పోయినప్పుడు ఏమి చేయలేము మనం.
1: విదౌట్ యూనిటీ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: ఒక్కడే ఒక రెండు మైళ్లు నడుస్తూ పోతున్నాడంటే ఒక మైల్ దూరం పోయేటప్పుడు కాళ్ళ నొప్పి వస్తుంది.
1: యాజ్ యూ వాక్ ఆల్ అలోన్ ఫర్ టూ మైల్స్ యూ ఫీల్ ద స్ట్రెయిన్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: పది మంది చేరి నడుస్తుంటే వీడికి ఏమాత్రం నొప్పి రాదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 యాజ్ యూ వాక్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: ఎందుకంటే నా వెనక 9 మంది ఉంటున్నారు అనే ధైర్యమే వీడికి ఆ యొక్క ఉత్సాహాన్ని ఇస్తుంది.
1: బికాజ్ యూ హ్యావ్ ఆల్ ద కరేజ్ అండ్ సాటిస్ఫాక్షన్ 9 ఆర్ బిహైండ్ యూ.
0: కనుక మనం అంతా కూడా ఏకంగా చేరినప్పుడు ఎంత పని అయినా మనం చేయవచ్చు.
1: When we all work together, you can do
0: anything. అవన్నీ విజయవంతం అవుతాయి.
1: They are all bound to be success.
0: ఏ ఒక్కటి కూడా మనం ఫెయిల్యూర్ కాదు.
1: Never you face a failure.
0: కనుక ఆ విధంగా కలిసి పెలిసి పని చేయండి.
1: So we should mingle,
0: కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం.
1: We grow together, move together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: We should develop our intelligence and mingle together.
0: కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం.
1: Let's grow together, let us move together.
0: కలిసి మెలిసి కలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's also grow in intelligence by mingling, working
0: కలసి
1: together.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: Let's mingle together, move together without any fight or differences. దీన్ని వేదమునందు
0: సహనావవతు సహనవునక్తు

0: మొట్టమొదట వేదమునందు సహనావవతు సహనావునక్ మనమంతా కలిసి మెలిసినటువంటి వారమే.
1: We should all mingle together, move together.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి రావటం చేతనే మన భారతదేశము ఇంత పవిత్రమైనటువంటి దేశంగా, ఇంత పుణ్యభూమిగా, ఇంత త్యాగభూమిగా, ఇంత యోగభూమిగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దిస్ టుగెదర్నెస్ India could become the land of sacrifice. India could stand as the land of spiritual practice and also of unity, pristine glory, because of unity.
0: ఈ స్పిరిచువాలిటీ ఉంటుండాలి.
1: And in fact this unity is important.
0: కేవలం భారతదేశమే గొప్పని కాదు.
1: Not that Bharat alone is great.
0: కాని సర్వత్రా ఉండేటువంటి దాన్ని ఇక్కడ మాత్రమే ఆవిర్భవింపజేసుకున్నాము.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ నోటీస్డ్ ఈవెన్ హియర్.
0: భూమికి ఎక్కడ చూసినా కానీ ఆకర్షణ శక్తి ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎర్త్ హస్ గాట్ గ్రావిటేషనల్ ఫోర్స్.
0: కానీ ఆ గ్రావిటేషన్ అనేటువంటి దాన్ని తీసుకోవడానికి న్యూటన్ అనేటువంటి ఒక్కడు వాడు మాత్రమే కనిపెట్టాడు.
1: బట్ దేర్ ఇస్ న్యూటన్ హూ ఇన్వెంటెడ్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
0: వాడు కనిపెట్టిన దగ్గర మాత్రమే ఈ గ్రావిటేషన్ ఉందా?
1: Do you think only gravitational force is present at
0: అన్ని
1: that
0: దేశాలు
1: spot?
0: ఉంటుంది.
1: It is present everywhere.
0: కానీ కనిపెట్టిన వాడు అక్కడ ఉన్నాడు. అదే రీతిగాని ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది ఆవిర్భవించి చేసిన వాడు ఒక భారతదేశం నందు ఉంటున్నాడు.
1: సో ఇన్వెంటర్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ దౌ ద పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆధ్యాత్మిక శక్తి సర్వత్రా ఉంటుంది.
1: ద స్పిరిచువల్ పవర్ ఇస్ ఎవ్రీవేర్.
0: అది లేకపోతే మీరందరూ ఎందుకు వస్తారు?
1: Without that why do you come here?
0: మీ ఎందు కూడా ఉంటుంది.
1: That power
0: మీ ఎందు ఉండటం చేతనే ఇక్కడ ప్రవేశించారు.
1: Because of the spiritual power you are here.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి ప్లాను, మీరు అనుకున్నటువంటి ఆశయాలు పరిపూర్ణం కావాలనుకుంటే ఐకమత్యంగా పనిచేయండి.
1: ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ యువర్ ప్లాన్, ఇన్ ఆర్డర్ టు రియలైజ్ యువర్ ఐడియల్స్, యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: డాక్టర్ గోల్డ్స్టీన్, జిమ్ సామ్ ఇద్దరు కూడా ఎంతో ప్రేమతో చెప్పారు.
1: డాక్టర్ గోల్డ్స్టీన్ అండ్ జిమ్ సామ్ స్పోక్
0: నూతనమైనటువంటి యొక్క స్కూల్ అంతా కూడాను విద్యాభ్యాసం అభివృద్ధి గావించాలి, బాల వికాస్ చిల్డ్రన్స్ అంతా సరైన బోధన జరగాలి అని వాళ్ళు ఆశించారు.
1: They also wanted many of the బాల వికాస్ సెంటర్స్ to be started, new institutions to be founded.
0: కేవలం ప్రైమరీ స్కూల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు పోవాలన్నారు.
1: They wanted to proceed right from primary school to college level. Very good.
0: ఈ విధమైనటువంటి జరిగినప్పుడే ప్రపంచమంతా కూడా ఎంతో శాంతిని పొందుతుంది.
1: When such things happen, there will be peace in this world.
0: కాబట్టి అంత గొప్ప పని మనం చేయాలనుకుంటే ఈ చిన్నప్పటి నుంచి మనం ఐకమత్యంతో పనిచేస్తూ రావాలి.
1: To achieve that stupendous task of that magnitude,
0: మీరందరూ ఐకమత్యం చేయాలంటే ఈ పనంతా క్షణంలో జరిగిపోతుంది.
1: If you all stand united, these things can be achieved in a moment of time.
0: నేను ఎప్పుడూ మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ.
0: కనుక మీరందరూ కూడా ఐకమత్యంతో పనిచేయండి.
1: వర్క్ విత్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నాది ఒక ప్రశాంత నిలయము, ఒక ఇండియా కాలం.
1: భగవాన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ప్రశాంత నిలయం అండ్ ఇండియా.
0: మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే నేను కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ దేర్ వేర్ ఎవర్ యు ఆర్.
0: నా సీట్ ఇక్కడ కాదు.
1: భగవాన్ సీట్ ఈజ్ నాట్ హియర్.
0: నా సీట్ మీ యొక్క హృదయమే.
1: భగవాన్ చైర్ ఈజ్ యువర్ హార్ట్.
0: కనుకనే మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా స్వామి ఉంటున్నాడు.
1: స్వామి ఇస్ దేర్ వేర్ ఎవర్ యు ఆర్.
0: ఏ కొరతలు మీకు జరగవు.
1: నథింగ్ విల్ హ్యాపెన్ టు యు.
0: ఏ విధమైనటువంటి అపజయాలు మీకు జరగవు.
1: యు విల్ నెవర్ హావ్ ఫెయిల్యూర్.
0: కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు పనులు ప్రారంభించండి.
1: బట్ వర్క్ విత్ టోటల్ ఫెయిత్.
0: ఆ పరిపూర్ణ ప్రేమను మీరు పెంచుకోండి.
1: హావ్ టోటల్ లవ్.
0: తప్పక దిగ్విజయాన్ని సాధించి వారు కోరినట్టుగా యావత్ ప్రపంచమంతా కూడా సత్యసాయి సంస్థలుగా రూపొంది, అందరి ఎందుకు సత్యసాయి యొక్క తత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ఠింపబడుతుంది.
1: యూఆర్ బౌండ్ టు అచీవ్ సక్సెస్. యూఆర్ షూర్ టు కమ్ అవుట్ విక్టోరియస్లీ. దేర్ విల్ బి సత్యసాయి టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్డౌటెడ్లీ.
0: ఎవరి కోసం చేసేది?
1: వాట్ ఫార్? ఫర్ హూ?
0: ప్రజల కోసమే, ప్రపంచం కోసమే.
1: ఇట్స్ ఫర్ అదర్స్.
0: కనుక మన శాంతి కోసం మనం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ వర్క్ ఫర్ అవర్
0: ఇంట్లో వంట ఎవరి కోసం చేస్తున్నాం? మనం పూజించే కోసం చేసుకుంటున్నాం.
1: వీ కుక్ అట్ హోమ్ ఫర్ us.
0: కాబట్టి ఈనాడు ఏ సేవ చేసినా ఎవరికో చేస్తున్నాం అనేటువంటి భావన మాత్రం మర్చి మాకు మేమే చేసుకుంటున్నాం అనేటువంటి ఒక ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: డోంట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్. నో, యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకున్నప్పుడు ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అప్పుడే సమత్వం ఏర్పడుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు హ్యావ్ దిస్ సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్, దెన్ యూ విల్ అచీవ్ దిస్ యూనిటీ.
0: దీనికి స్వామి యొక్క పర్మిషన్ ఉండనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ వెయిట్ ఫర్ స్వామి పర్మిషన్.
0: ఆశించిన దానంతా నేను తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాను.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ ఆల్ యువర్ ప్లాన్స్, ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీ.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధా కృష్ణ జై.

0: ప్రేమ స్వరూపులారా, సంకల్పానుసారంగా స్వామి చెప్పినటువంటి పాటను మీరందరూ కూడా ఏకకంఠలు అయిపోయి ఎట్లా ఫాలో చేస్తూ వచ్చారు, అదే విధంగానే ఈ సేవలు ఎందుకును అందరు ఏక హృదయాలు అయిపోయి ఈ సేవలో పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను.
1: Just as all of us have joined together in perfect harmony and unison in singing together following Bhagavan, we should have the same principle of unity in our activity.
0: సమస్త కర్మలు కూడా చేయాలి.
1: Not only this, in every activity there should be unity.
0: అప్పుడే మనకు ఆనందం కలుగుతుంది.
1: Then you'll earn bliss.
0: అదే నిజమైనటువంటి భజన.
1: That is true bhajan, singing.
0: కనుక అందరు కూడా ఏకంగా చేరి ఆనందంగా కూడాను ఏకాత్మ భావం చేత ఏక దైవంగా మీరు విశ్వసించి భజన చేసుకుంటూ సరైనటువంటి సామరస్య సమాధి సేవలు చేయాలని ఆశిస్తున్నాను.
1: We should have this kind of harmony, integration, unity, sing together, work together and serve the society.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from the districts of Chennai South, Chennai South East, and Chennai East Coast from the state of Tamil Nadu have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 18th and 19th of July. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Sai Nadamritam will be offered by the Gents Sai Youth from Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Chennai South East, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by two cultural presentations, dance presentations titled Swagatam and Sita Kalyanam by the Bal Vikas children, and a drama presentation titled Hanuman, the epitome of 3Ds, by the Sai Youth and the Bal Vikas children from Tamil Nadu. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato, Tamil Nadu Rashtramloni, Chennai South, Chennai Southeast, Mariyu, Chennai East Coast Jillal Nundi, భక్తులు జూలై 18 మరియు 19వ తేదీలందు రెండు రోజుల పర్తియాత్రగా ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 సాయి నాదామృతం పేరిట తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి యువత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చెన్నై సౌత్ ఈస్ట్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాలవికాస్ చిన్నారులు స్వాగతం మరియు సీతా కళ్యాణం పేరిట నృత్యములను సమర్పిస్తారు. తదుపరి సాయి యువత మరియు బాలవికాస్ చిన్నారులు హనుమాన్ ద ఎపిటోమ్ ఆఫ్ 3Ds పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: Lord, it is my good fortune that you have kept me warm in your matted locks in the icy cold slopes of Kailash. O Prema Sagara, you have, in your gushing flow of grace, granted me the boon of serving you on earth too, touching the sod on which your blessed lotus feet tread. Lord, my heart is overflowing with gratitude.
1: Brothers, rejoice! Happy bells of hope and mirth are ringing in the air. There is perfect joy everywhere. For it's the joyous festival of children in Prashanti Nilayam. Brothers, the best of times is now.
2: Unprecedented in the history of time.
3: Nalumulalu nundi vachina pillalandarini Swami dayato chanta cherchukunnaru. Swami, mi anugravishti sada ma andaripai undalani vedukuntunnamu.
1: Rightly said, how we yearn from the depths of our hearts that this celebration would be everlasting. Yes, brothers, you are echoing our heart's earnest desire.
4: Oh, Baba, how we wish you speak to all of us gathered at your divine lotus feet. Guide us, infuse us with divine strength and inspiration.
5: Brothers, Bhagavat Prarthanaya Nijamaina Shakti.
6: Let's tune ourselves to him
5: and trust in his love and wisdom.
4: Yes, faith can move mountains.
1: Brothers, let us all pray.
7: Shanmukha, look how selfless Baba's children are. They are expressing the thoughts of each and every child assembled here and are also praying for them. Our Baba will surely respond to the call of these innocent hearts.
8: Prema Swarupulara,
9: our prayers have been answered.
8: విద్యార్థులారా,
10: అందరు అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుకున్నది, నా ప్రాపర్టీ అంత పిల్లలే నా ప్రాపర్టీ.
4: బాబా, వీఆర్ సో ఫార్చునేట్ టు బి కాల్డ్ యువర్ ప్రాపర్టీ. ప్రే మేక్ అస్ వర్దీ ఆఫ్ దిస్ గ్రేట్ బ్లెస్సింగ్.
8: ప్రేమ స్వరూపులారా, మాటలు మంచివైతే మన చేతులంతా మంచి అవుతాయి.
4: Baba, sometimes our monkey mind troubles us. Please help us, Baba.
10: మీకు ఏది కావాల్సిన నేను చూసుకుంటాను. పని చేస్తూ నడుమంచి పని చేయాలి. ఓమరిపోతూ కాకూడదు, లేజీ కాకూడదు. లేజీనెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్, రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
9: బాబా, వి లవ్ యూ సో మచ్.
10: ఈ ప్రేమ భావమే నిజమైనటువంటి దైవ స్వరూపము. ప్రేమకు రూపము లేదు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
7: Baba, we want to mirror your message in our lives. We beseech thee humbly to guide us.
10: మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి. నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు. ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో. ఎన్న భారతే తన్న భారత.
4: బాబా, వి ఆర్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. ప్లీజ్ బీ విత్ అస్ ఆల్వేస్.
10: I am in you, with you, above you, below you, around you.
11: Chala santosh.
12: Wasn't that a heartwarming and a soul-stirring sight of the Purana Purusha, like a loving mother, culturing the modern minds through modern techniques like skits, dances, and audio-visual aids.
4: The ultimate teaching aid is that our Bhagwan Baba chooses himself by making his life his message. It is indeed the greatest, grandest, and the most glorious saga of sacrifice that mankind has ever known or shall ever know. Illallara, no man has heard a tale so true. It is Satyam Shivam Sundaram.

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగనేని మనసు విరిగనేని మరి చెప్పగలరటయా.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమస్వరూపాస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈస్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేతనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Nava vidha margamulu yandu pradhanamainatundi kirtanamaneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయంతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiniga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: ఇట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి సంకీర్తనమనగా ఏమిటి ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థం తెలియనటువంటి యొక్క గానమునందు అర్థం తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: మొట్టమొదటిది గుణ సంకీర్తన.
0: The first one is గుణ సంకీర్తన.
1: ఇది కేవలము భక్తుని యొక్క భావోద్రేకంతో ఎలుగుడినటువంటిదే కానీ గుణ సంకీర్తన అనేటువంటిది ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణమేమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందము పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be.
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకోలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకోలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagatantai kunu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's Leela.
1: Srishti sthiti layamulu anni kunu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's Leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్?
1: అది నిజనెలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మదిగలంగరు ముదము జందరు భువుని కొందరు వివేకమున వర్తించదెన్నికలు వీరవీగదరు. కానీ చివరకి మేలకి అది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ni uchcharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's Leela, to create and say that a few of them are God's Leela and sing in terms of Leela Sankirtan is also a devotee's ignorance and weakness.
1: ఏది చేసినా మంచి అయినను చెడ్డ అయినను భగవంతుని యొక్క లీలని.
0: Whatever is done, whether it is good or bad, it is God's Leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా నువ్వు గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనేది అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలాగుణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతులుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధములకు కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kalukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inda sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaramu kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున హూ రిగార్డెడ్ టు బి క్లోజ్ టు కృష్ణ యాజ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఎట్ ఆల్ టైమ్స్ వాంటెడ్ టు బి నియర్ టు కృష్ణ బట్ He regarded his closeness as one of relationship but not as one of divinity.
1: Ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramuga avistu untadi.
0: Such proximity is connected only with human relationships but this goes very distant.
1: Karanam emelaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కేవక పదమును కాని అర్థం లేనిటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారము సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattume, tana pravartaniyandu dasattume.
0: There was service even in his words, there was service even in his conduct.
1: Manasunandu kudanu dasattume,
0: in his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattamunu anubhavinchatam cheta trikarana shuddhi erpadindi hanumantunaku.
0: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got trikarana shuddhi.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుడికి కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
1: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్య భావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్య భక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the thousand names and all the thousand forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: Ikkada kudunu samachittam lekapovatam chetane hanumantudu konni kashtamulaku guri kavalsi vachindi.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to
1: anduvalane oke janmamulone hanumantudu kudunu tarinchalekapoyadu.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: Yeta vata దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోద.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: షీ వుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ది నేమ్ విచ్ వాజ్ గివెన్ అట్ బర్త్ బై హర్.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: Okanoka samayamlo Uddhavudu Madhura nundi vachi Yashoda graham mundu digi Krishnudu yokka chema samacharamu telpadaniki vachadu.
0: On one occasion Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: Aaturatato Yashoda parigetti vachi Uddhava నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
1: వెన్ ఇస్ హి కమింగ్,
0: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: వైల్ యశోద వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్ ఉద్ధవ వెరీ క్వయట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
1: యశోదకు కోపం వచ్చింది.
0: యశోద బికెమ్ యాంగ్రీ.
1: ఎవడా మధురాపురి విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్.
1: గోపికా మాన సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫీల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్ ఈజ్ మై గోపాల వెల్.
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను ఆదర్శించటం లేదు.
0: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అనే చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి. అనురాగ భక్తి
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి.
1: గోపికల భక్తి
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్డ్ మేనర్ అండ్ దే డూ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకును పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచితుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హు హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్ టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్ సెవరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్. ఇఫ్ దేర్ ఇస్ నో
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి యొక్క పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో సారు ప్రతి సంవత్సరం కూడాను ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దే

0: తమ యొక్క భర్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో, 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhartha alisipothu vachade ani aame kodunu athaniki e maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
1: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
1: She went to the keyhole and she was praying.

0: Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient, I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandiya mundumemo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: విత్ సచ్ కన్ఫ్యూజన్ షీ వాజ్ ఇన్ ట్రబుల్ బట్ కృష్ణ వాజ్ నాకింగ్ అట్ ది డోర్.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
1: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
1: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for the ignorance? It is a duality.
1: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగము

0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్
0: రాగద్వేషముల యొక్క గుర్తు?
1: ది లైక్స్ అండ్ ది డిస్లైక్స్.
0: రాగద్వేషములకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్?
0: కర్మలే కారణము.
1: ది వర్క్ వీ డూ ఇస్
0: కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది వర్క్ దట్ వీ డూ?
0: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుంది.
1: ఫర్ దిస్ బర్త్ కమ్స్ అవర్ సారో.
0: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
1: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫీల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
0: మధుర భక్తి.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
0: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
1: This is not easily attainable by everyone.
0: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
1: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
0: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
1: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్డ్ టు ఫర్గెట్ హర్సెల్ఫ్.
0: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావమునే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
1: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
0: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
1: We now come to nama sankirtan, sankirtan of the name.
0: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
1: It is this nama sankirtan sai has been establishing everywhere.
0: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
1: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
0: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: దివ్యాత్మ స్వరూపాస్, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
0: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
1: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదాస్.
0: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
1: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
0: ఈ 100 కోట్ల రామాయణం కొను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
1: హీ సెడ్ దీస్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ బిట్వీన్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది 3 వరల్డ్స్.
0: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
1: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores 33 lakhs 33,333 verses.
0: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
1: There was a remainder of one verse.
0: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
1: He began separating the letters in this verse.
0: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
1: Out of this came 32 letters.
0: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
1: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
0: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
1: 2 letters remain.
0: ఆ 2 అక్షరములే ప్రేమా. అదే 2 అక్షరములు.
1: Those 2 letters are prema. 2 letters.
0: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
1: These 2 letters of prema have been distributed and remained equally.
0: ఆ ప్రేమనే దైవము.
1: That prema is God.
0: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
1: That aspect of love is God's aspect.
0: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామా అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
1: The same 2 letters became Rama, the 2 letters.
0: ఆ రామా అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
1: The same 2 letters became Hari.
0: ఆ 2 అక్షరములే హరా అనేది.
1: The same letters became Hara.
0: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ రామ సాయి బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్ రామ కృష్ణ హరి హర సాయి బాబా.
0: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్ ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
0: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
0: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
1: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
0: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
1: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
0: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
1: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
0: దీనికి నామా అని రెండు అక్షరములు.
1: దేర్ ఆర్ అగైన్ టూ లెటర్స్ నామా.
0: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
1: నామా వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
0: నా ఆ మా మూడు చేరితేనే నామా అయింది.
1: నా ఆ మా బికమ్స్ నామా.
0: నా జీరో.
1: ఆ ఇస్ టూ.
0: మా ఐదు.
1: మా ఇస్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ సెవెన్.
0: కనుకనే ఈ ఏడు స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
1: These seven swaras, the seven tunes, the form of these seven tunes is nama.
0: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
1: This is consisting of all the seven, shruti, laya, raga, tala, prema, bhava.
0: కనుకనే దీనిని సప్త స్వరములు అన్నారు.
1: This has also been called the Sapta Swara, the seven.
0: దీనిని సప్త లోకములు అన్నారు.
1: Also been called seven worlds.
0: సప్త ఋషులు అన్నారు.
1: Seven rishis.
0: సప్త దినములు. Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
1: Seven days from Sunday, Monday, Tuesday onwards.
0: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
1: Because of the same significance, it has also been called Saptaha.
0: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
1: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
0: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
0: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
1: That swara should come from the depth of your heart.
0: Nee bhavamulo porlali.
1: That thought should be full.
0: Premalo munagali.
1: It should be dipped into
0: tarma yattudu kavali.
1: You should forget your
0: ide tapassu.
1: This is called tapas.
0: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamini kuda nu tarimpa chestundi.
1: Such sankirtan will liberate not only the individual but the entire community.
0: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
1: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
0: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
1: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
0: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
1: If you are afraid of others, they are not going to give you liberation.
0: ye kashtamulaku ye nashtamulaku itharulu manam aadukoru.
1: No one will come to our help when there is any trouble.
0: Okka daivame ninnu aadukuneetundi vaadu.
1: God is the only one who will come to.
0: Ee naadu cheppi ninnu chadapagalare kaani repadi dinam uddharam cheseetundi vyakti ekkada kuda kanipinchadam ledu.
1: Individuals can only ruin you, but they can never help you at any.
0: Swarthamu swarthamu swarthamu swarthamu sarvatra swartham aneetundi nimmini untundadi.
1: Selfishness, selfishness, everywhere selfishness is filled.
0: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
1: When this selfishness exceeds limits, it becomes ego.
0: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికి ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
1: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
0: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
1: This tamoguna is a symptom of the man with greed.
0: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
1: in order that we may become distant from such bad qualities, promote prema and love in you.
0: ఎవరే విధముగా పోయినప్పటికీ నీ హృదయాన్ని నిర్మలంగా పెట్టుకో.
1: Irrespective of what others may say and what paths others may take,
0: నిస్వార్థమైనటువంటి దీంతో భగవంతుని ప్రార్థించు.
1: You pray to God in a selfless.
0: నీ విశ్వాసం నీది.
1: Your faith is yours.
0: విశ్వాసమునకు no reason, no season.
1: There is no reason and season for your faith.
0: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటి విశ్వాసము.
1: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
0: నీవు పరులకు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
0: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
0: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
1: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: కనుకని మన విశ్వాసమును పెంచుకొని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్రులను అభివృద్ధి గావించుకుని సాత్వికము నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: ఈశావాస్యం ఇదం జగత్. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. The entire universe is divine. Every living creature, every living being is divine.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది.
1: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
0: ఆ మధురభావమైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: He is really lucky one if he is the recipient of mother's love.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.